ఫలితం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల శుక్రవారం. ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతులు ఉన్న అన్నారు మాతృమూర్తి మదర్ తెరసా గారు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణికి తోడిన కేంద్రం నిలయంలో సమయం 6:05 ఢిల్లీలో మాత్రలు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలీ.

వేదింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు నాట్యకళం విన్నారు. ఆకాశవాణి కొత్త వడింకేంద్రం సుభాషితం. సమర్పణ ఎస్కే గులాం అహ్మద్ గారు.

నేటి భౌతికవాద ప్రపంచంలో మనిషి బంధాలు బంధుత్వాల కన్నా క్షణభంగురమైన ప్రాపంచిక భోగభాగ్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. నేడు మనిషి విజ్ఞానపరంగా ఊహించని ప్రగతి సాధించాడు. కోటానుకోట్ల దూరంలో ఉన్న గ్రహాల గురించి పరిశోధించగలుగుతున్నాడు. భూమి లోపలికెళ్ళి అందులోని విషయాలను తెలుసుకోగలుగుతున్నాడు. కానీ తన ఇంట్లో ఉన్నవారి పట్ల మనిషిగా ప్రేమానురాగాలను పంచలేకపోతున్నాడు. మనిషి సాటి మనిషి పట్ల ప్రేమానురాగాలతో మెలగనంత వరకు విశ్వాసి కాజాలడని ఇస్లాం హెచ్చరించింది. ఈ సృష్టిలో సృష్టికర్త అయిన అల్లాహ్ తర్వాత స్థానము కన్నవారికి ఇవ్వడం జరిగింది. కన్నవారి ఆనందంలోనే పైవాడి అనుగ్రహం ఉన్నదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. నవమాసాలు మనల్ని మోస

0: తీసుకొని తిరిగి తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి మనల్ని కన్న తల్లి పట్ల సఖ్యతగా మెలగాలని అల్లాహ్ హెచ్చరించారు. తల్లిదండ్రుల సేవలోనే స్వర్గంలో ప్రవేశించగలరని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. తల్లి వైపు ప్రేమాప్యాయాలతో చిరునవ్వుతో ఒకసారి దృష్టి సారిస్తే ఒక హజ్ చేసినట్టు అని కూడా సెలవిచ్చారు. తల్లిదండ్రుల తర్వాత పొరుగువారి హక్కుల గురించి హెచ్చరించడం జరిగింది. ఓ విశ్వాసులారా, జాగ్రత్త, మీ పొరుగువారి పట్ల మంచితనంతో వ్యవహరించండి. రేపు పరలోకంలో ప్రవేశపెట్టబడే మొట్టమొదటి సాక్ష్యం మీ పొరుగువాడే. మీ పొరుగువారు మీరు మంచివారని సాక్ష్యం ఇస్తే తప్ప మీరు స్వర్గంలోకి ప్రవేశించలేరు. మీ పనుల వల్ల మీ పొరుగువారి జీవనం దుర్భరమైనట్లయితే మీరు విశ్వాసులు కానే కారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అలాగే మీ బంధువుల పట్ల మంచితనంతో వ్యవహరించండి. రేపు పరలోకంలో మీ బంధువుల గురించి కూడా ప్రశ్నించబడుతుంది. ఎవరైతే తమ బంధువుల అవసరాలు తీరుస్తారో అల్లాహ్ వారి అవసరాలు పూర్తి చేస్తాడని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. మీ జకాత్ దానానికి, మీ దాన ధర్మాలకు మొదటి అర్హులు మీ బంధువులేనని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, ఎవరికైతే ఐశ్వర్యం ప్రసాదించాడో ఆ వ్యక్తి తన ధనంలో నుండి జకాత్ చెల్లించకపోతే ఆ ధనం తీర్పు దినాన విషసర్పం రూపు ధరిస్తుంది. దాని పడగపై రెండు నల్లటి చుక్కలు ఉంటాయి. ఆ సర్పం అతని కంఠాన్ని భారమైన హారంలా చుట్టుకుంటుంది. నేను నీ ధనాన్ని, నీవు కూడబెట్టిన నిధిని అంటూ ఆ సర్పం అతని దవడల్ని గట్టిగా కరుచుకుంటుంది. మానవ సంబంధాలు మంచిగా ఉన్నప్పుడే సమాజంలో శాంతి సామరస్యాలు విరాజిల్లుతాయి. అల్లాహ్పై నిజమైన విశ్వాసులు తమ చుట్టూ ఉన్న సాటి మనుష్యుల అవసరాలు తీర్చాలి. వారికి ఎలాంటి కష్ట నష్టాలు కలిగించకుండా జీవించాలి. అప్పుడే మీరు నిజమైన ముస్లింలు కాగలరు.
1: మీ ఇంతవరకు సుభాషితం ఉన్నారు. సమర్పణ ఎస్కే గులాం అహ్మద్. ఆకాశవాణికి తగిన కేంద్రం రైతు సమాచారం. ఈనాటి రైతు సమాచార కార్యక్రమంలో సోలార్ విద్యుత్ ఉపయోగాల గురించి తెలుసుకుంటారు.

సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చి వాడుకుంటే కరెంటు సమస్యలు తగ్గిపోతాయి. ఇంటి కప్పు పైన సౌర పలకలు ఏర్పాటు చేసుకుంటే అవి విద్యుచ్ఛక్తిగా మారి బ్యాటరీలో నిల్వ చేస్తాయి. కరెంటు లేని సమయంలో ఈ విద్యుత్తును ఇంటి అవసరాలకు వాడుకోవచ్చు. సోలార్ విద్యుత్తుతో పనిచేసే పంపులు, డ్రయర్లు, వాటర్ హీటర్లు, లాంతర్లు, వీధి దీపాలు, ఫెన్సింగ్, కుక్కర్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సోలార్ పంపుతో పొలాలకు నీరు కూడా పెట్టవచ్చు. ఎండ ఉన్నప్పుడు అవి పనిచేస్తాయి. కరెంట్ అందుబాటులో లేని ప్రదేశాల్లో కూడా వీటిని వాడుకోవచ్చు. వీటి ధర పంపు అశ్వశక్తి మీద ఆధారపడి ఉంటోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో సౌర విద్యుత్తు ఉత్పత్తి వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ నెడ్క్యాప్ రాయితీలు కూడా ఇస్తోంది. ఇప్పటికే కొందరు రైతులు, ఇంటి యజమానులు వీటిని ఏర్పాటు చేసుకుని కరెంటు కోత సమస్యల్ని అధిగమిస్తున్నారు. ఇంకా రైతులు ఎవరైనా వివరాలు కావాలంటే నెడ్క్యాప్ సంస్థ అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు కూడా పొందవచ్చు. అలాగే రైతు సంఘాల స్థాయిలో కూడా విత్తన శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని విజయవంతంగా విత్తన శుద్ధి చేసి మంచి లాభాలు పొందుతూ ఉన్నారు. నాసిరకం విత్తనాలతో రైతులు పెట్టుబడి, శ్రమ సర్వం కోల్పోతున్నారు. సొంతంగా విత్తనోత్పత్తి చేసుకున్న రైతులు కూడా వాటిని ప్రాసెసింగ్ చేసుకోలేక మార్కెటింగ్లో సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. సాధారణ ధరలకే వీటిని అమ్ముకోవలసి వస్తోంది. విత్తనాలు

ఉత్పత్తి చేసే రైతులు ఒక సంఘంగా ఏర్పడి విత్తన శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే నకిలీ అలాగే నాసిరకం విత్తనాల సమస్యను అధిగమించవచ్చు. ఆదర్శ రైతులు ముందుకొచ్చి వ్యవసాయానికి అనుబంధంగా విత్తన శుద్ధి, సీడ్ ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవచ్చు కూడా. సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకునే రైతులు పొల్యూషన్ బోర్డు నుంచి, జిల్లా వ్యవసాయ శాఖ నుంచి, సీడ్ సర్టిఫికేట్ అధికారి నుంచి అనుమతులు పొందాలి. ప్రాసెసింగ్ మిషన్లోని జల్లెడలు మార్చుకోవడం ద్వారా అన్ని రకాల పంటలు ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. గ్రావిటీ మీటరు, డ్రయ్యరు ఇలాంటి మరికొన్ని పరికరాలు అవసరమవుతాయి. సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కావలసిన యంత్ర పరికరాలను జిల్లా కేంద్రాల్లోని ఆగ్రోస్ ఇతర సంస్థల నుంచి పూర్తి వివరాలను వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తెలుసుకోవచ్చు. వీటి ఏర్పాటుకు రాయితీలు కూడా ఇస్తున్నారు. ఏది ఏమైనా రైతు సంఘాల స్థాయిలో విత్తన శుద్ధి ఎంతో అవసరం అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈనాటి మా ప్రసార వివరాలలో ముందుగా 7:15 చిత్రగీతాలు, 7:30 విజయ పదం, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనుకున్న నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్ జి విశాలరావు.

విద్య ఉద్యోగ సమాచారం ఉంటారు. 8:35 కెన్నీ హరి శ్రోతలు ఉత్తరాయ ద్వారా కూడా చిత్రగీతల కార్యక్రమం ఉంటారు. 9:30 జీవ వైవిధ్యం ప్రాణకోటికి మూలాధారం ప్రత్యేక కార్యక్రమం. 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ఉంటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం చిత్రగీతాలు

ఆందోళనకు న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర హోంశాఖ మంత్రి గౌ అమిత్ షా గారి ఆధ్వర్యంలో సరిహద్దు భద్రతా దళం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారు పదవీ స్వీకరణ వేడుక

రుస్తం జీ స్మారక ఉపన్యాసం 2026 నిర్వహించే ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 12:10 శాస్త్రీయ సంగీతం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షాహనాయి వాదం ఉంటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. ప్రోగ్రామ్ కంపేర్డబుల్ శ్రీమతి బి శృతి కార్యక్రమంలో జీవ వైవిధ్యం ఒక అవగాహన ప్రసంగం, ఇంకా అతి ఆలోచన ప్రమాదకరం. 12:20 హైదరాబాద్ కేంద్రం నుండి వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఉంటారు. 2:30 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లవ్ కార్యక్రమం ఉంటారు.

7:15 రైతు రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. మొలక పద్ధతిలో పచ్చిగడ్డి పెంపకం వివరాలు, ఇంకా పశువుల్లో పునరుత్పత్తి లాభాలు, జానపద గేయాలు ఉంటారు. 8 గంటలకు కిమ్మరిని హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా రచిత్ర గీత కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 10 గంటలకు మనోరంజన్ హిందీ చిత్ర గీతాలు ఉంటారు.

ఏం ప్రసారించిన వివరాలు ప్రసారం వివరాలు విన్నారు. ఆకాశవాణి కథావడం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వార్తల వివరాలు. భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిన్న ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి తమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండడంపై ఉపరాష్టపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ తరహా విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: this always gives a pleasure that we are to back, support and enthusiasm.

0: automatically encourage if something happens good. This is one of the finest effort. Those who have come successfully in the examinations with the colorful marks, and especially from the rural background, and in particular they have studied in the government schools. I will tell you one thing: if we can bear the sufferings, that means we are going to be successful in life.
1: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం పొందిన అన్ని ప్రాజెక్టుల పనులను ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సు ఒప్పందాలు, రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు అనుమతులు, ప్రాజెక్టుల పురోగతి, ఉద్యోగాల వివరాల కోసం సింగిల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో పర్యావరణ హిత సాంకేతికత వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పంచాయతీలో వడపోత ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లోగా శుభ్రం చేయాలని ఆదేశించారు. గృహ అవసరాలకు పూర్తి స్థాయిలో శుద్ది చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఆమోదించిన గ్రామీణ తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని మార్గనిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వియంత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 103 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. 100 రోజుల ప్రత్యేక ప్రణాళికల కారణంగా ఈసారి 10వ తరగతి ఫలితాలు మెరుగ్గా వచ్చాయని మంత్రి పేర్కొంటూ,
2: పిల్లలకి ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి, అదేవిధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. అంటే ఈ రోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తప్పని ఉండాలి. దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులని మనం ఏం చేసినా తల్లిదండ్రుల వెనకాల నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి.
1: తెలంగాణలో మొక్కజొన్న, జొన్న, ఆయిల్ పామ్, పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. హైదరాబాద్ పర్యటన వచ్చిన కేంద్ర మంత్రిని కలిసి నిన్న పలు వినతి పత్రాలు సమర్పించారు. మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర నోడల్ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయిల్ పామ్ దిగుమతి సుంకం పెంచాలని, హెచ్ పత్తిపై జాతీయ విధానం ప్రకటించాలని కోరారు. సమీకృత ఉద్యాన అభివృద్ది పథకం వంటి కేంద్ర పథకాలకు తెలంగాణకు కేటాయిస్తున్న నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి శ్రీ జే నానిబాబు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్ను ఉత్పత్తి చేసి మన విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములపై శాశ్వత హక్కులు అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 160,000 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రహదారి విస్తరణ పనుల్లో భంగంగా నివాసాలు కోల్పోతున్న నంద్యాల బొగ్గు లైన్ బాధితులకు అండగా ఉంటామని, వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్నమిటి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో బొగ్గులేని బాధితుల కోసం స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా మంత్రి అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, బొగ్గులేని బాధితులకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం

0: నిర్వహించిన 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ పురుషులు మహిళల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిన్న ఘనంగా ముగిశాయి. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ సమాఖ్య కామన్వెల్త్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు జి హరీష్ మాథూర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు అమలాపురం వేదిక కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా హరీష్ మాథూర్ తెలియజేస్తూ,
1: పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అక్కడికి సెలక్షన్ క్రైటీరియా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. జూనియర్, సబ్ జూనియర్, మెన్ అండ్ ఉమెన్ ఈ నాలుగు కేటగిరీలో ఎన్నుకోవడం జరిగింది. పిల్లల విషయంలోకి వచ్చేటప్పుడు వారిని ప్రోత్సహించాల్సిన మనం ముఖ్య ఆలోచన ఉండాలని చెప్పి, ఇక్కడ ఉన్న పిల్లలు ఇంకా 12 స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు పోటీ చేయాలని ఒక ఆలోచనతో వీరందరినీ మనం అందరం కూడా ప్రోత్సహించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా కలిసి రావడం దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదం కూడా తెలుపకుండా, అసలు ఎక్కడ కూడా ఎక్కువ ఇబ్బందులు రానివ్వకుండా అందరినీ ప్లేయర్ ని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటూ చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
0: తెలంగాణ ఆర్థికాభివృద్దికి, యువతకు ఉపాధి కల్పనకు పర్యాటక రంగం కీలకమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్ లోని బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస వసతులు, ఆధునిక టెంట్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పలు జిల్లాల్లోని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలుగా నమోదైందని తెలిపింది. తెలంగాణలో ఈ రోజు, రేపు కూడా పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టంలో నిన్న అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక కృష్ణప్రసాదోపాధ్యాయ. అథ వార్తా. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య నవదెహల్యాం సైప్రస్ దేశస్య రాష్ట్రపతిన నికోస్ క్రిస్టోడాలిడ్స్ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. శ్రీ క్రిస్టో డాలిడ్స్ ఇత్యేషః హ్యః నవదెహలీం ప్రాప్తవాన్. విమానస్థానకే కేంద్రీయ మార్గ పరివహన రాజమార్గ రాజ్యమంత్రి అజయ్ టమ్టా ఇత్యనేన తస్య స్వాగతం కృతం. సహ ముంబైనగరం అపి గతవాన్. ప్రధానమంత్రి మోదీ సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః చ పరస్పర హితస్య విభిన్నేషు క్షేత్రేషు ద్విపాక్షిక సహకరణం సుదృఢం కర్తుం చర్చాం కరిష్యతః. వార్తాయాః అనంతరం అనేకేషు సంధిపత్రేషు హస్తాక్షరాణి వినిమయంచ భవిష్యతి. శ్రీమోదీ అతిథివిశేషస్య సమ్మానార్థం భోజస్య ఆయోజనం కరిష్యతి. సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః అద్య సాయంకాలే రాష్ట్రపతిభవనే రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము ఇత్యనయా సహాపి మిలిష్యతి. కేంద్రీయ వాణిజ్యోద్యోగమంత్రి పీయూష గోయలః అద్య అవదత్ యత్ విశ్వం భారతదేశం విశ్వసనీయ సహభాగిరూపేణ పశ్యతీతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీవర్యస్య పంచరాష్ట్రాణాం యాత్రాయాః విషయే నవదెహల్యాం వార్తాహరాన్ సంబోధయన్ శ్రీగోయలః అవదత్ యత్ ఇయం యాత్రా సమాజస్య ప్రత్యేకవర్గాయ లాభస్య ప్రత్యాభూతిం కరోతీతి. సహ అవదత్ యత్ ప్రధానమంత్రిమండలస్య భ్రమణేన

0: प्रतीयते यत् भारतं वैश्विक स्तरे दृढ़तया स्थितम् अस्तीति। सः एकस्य प्रश्नस्योत्तरे अवदत् यत् राहुल गांधिनः नकारात्मक राजनीतेः कारणात् जनाः निर्वाचने कांग्रेसेति दलं निराकृतवन्तः। पश्चात् अन्यस्मिन् कार्यक्रमे श्रीगोयलः अवदत् यत् भारतम् अमेरिकाञ्च स्वाभाविक सहभागीरूपेण कार्यं कुर्वन्तौ स्तः। प्रौद्योगिकी नवान्वेषणं रक्षा डिजिटल दत्तांश केन्द्राणि क्वेंटम कम्प्यूटिंग अथ चिकित्सोपकरणादिषु क्षेत्रेषु परस्परं पूरकरूपेण कार्यं कुरुतश्चेति। अष्टमः भारत फ्रांस समुद्रीय सहकार संवादः बुधवासरे पेरिस नगरे आयोजितः। चर्चायाम् अवैध समुद्रीय गतिविधीनां प्रतिरोधाय परिचालन सहकारं सुदृढं कर्तुम् उभयोः देशयोः सहभागित्व प्रतिबद्धतां प्रति अवधानं दत्तम्। सशस्त्रलुण्ठनम् सागरीय आतंकवादः मादकद्रव्याणां क्रयविक्रयणम् अवैधम् अनिर्दिष्टम् अथ अनियन्त्रित मत्स्यपालनम् अपि च अन्यानि सागरीय संकटानि चापि चर्चिताः। कोलकाता उच्चन्यायालयेन आरजी कर चिकित्सा महाविद्यालये बलात्कार हत्या प्रकरणस्य अन्वेषणार्थं विशेष अन्वेषणदलस्य स्थापना कृतास्ति। त्रिसदस्यीयस्य एसआईटी इत्यस्य नेतृत्वं केन्द्रीयान्वेषण विभागस्य पूर्वक्षेत्रस्य संयुक्त निदेशकः भविष्यति। न्यायालयः जून मासस्य 25 दिनांकात् पूर्वं स्वप्रतिवेदनं दातुं दलं आदिष्टवान्। एनईईटी परीक्षापत्र स्राव प्रकरणस्य प्रमुख विकासे लातूरनगरस्य बालरोग चिकित्सकः डॉ मनोज शिरुरे इत्येषः केन्द्रीयान्वेषण विभागेन गृहीतः इति कथ्यते। सूत्रानुगुणं डॉ शिरुरे इत्येषः स्वपुत्र्यै एनईईटी परीक्षायाः प्रश्नपत्रम् अकृणोदिति अन्वेषण संस्थाः शंकयन्ति। एकोनविंशत्युत्तर द्विसहस्रतम वर्षस्य पुलवामा आतंकवाद आक्रमणस्य सूत्रधारत्वेन विश्वसितः हमजा बुरहान नामकः आततायी पाकिस्तान अधिकृत काश्मीरे अज्ञात भुशुण्डिधारिभिः नरकं प्रति प्रयातितः। भारतीय ऋतुविज्ञान विभागेन श्वः उत्तरप्रदेशे मध्यप्रदेशे विदर्भप्रदेशे च उष्णतरङ्गात् तीव्रतर उष्णतरङ्गस्य स्थितिः भविष्यतीति मत्वा रक्तसूचना घोषिता। दिल्ली हरियाणा चण्डीगढ़ तटीय आन्ध्रप्रदेशे अपि एतादृशी स्थितिः भवितुमर्हति। आईपीएल क्रिकेट क्रीडा चक्रे गुजरात टाइटन्स इति दलेन गतरात्रौ अहमदाबाद नगरस्य नरेन्द्र मोदी क्रीडांगणे चेन्नई सुपर किंग्स दलम् 91 धावनांकैः पराजितम्। गुजरात टाइटन्स इत्यनेन स्थापितस्य 33-200 धावनांकानां लक्ष्यस्य अनुसरणं कुर्वत् चेन्नई सुपर किंग्स इति दलं प्रायः मध्य चतुर्दश कन्दुक क्षेपण चक्रेषु 40-100 धावनांकान्येव विरचयत् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు జి మహేష్ గారు.
2: ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. జిల్లాలో ఇటీవల జరిగిన ముఖ్యమైన సంఘటనలు, జిల్లాలో వివిధ పరిస్థితులు, అభివృద్ది కార్యక్రమాలపై సమగ్ర నివేదిక. 2027 సెన్సస్ లో భాగంగా జిల్లాలో మొదటి విడత ఇళ్లకు కార్యక్రమం కొనసాగుతోంది. మే 10 వరకు వ్యక్తిగత నమోదు ప్రక్రియ కొనసాగగా 11 నుంచి జూన్ 9 వరకు సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఇళ్ల గణన చేస్తున్నారు. ఇళ్ల గణన ప్రక్రియను జిల్లా కలెక్టర్తో పాటు అధికారులకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ పకడ్బందీగా చేసే విధంగా అన్ని చర్యలు చేపట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వివిధ శాఖలు వారోత్సవాలు నిర్వహిస్తున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా వారం రోజుల పాటు జనభాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కింద ఎంపికైన 149 గ్రామాలకు సీఆర్పీలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఆయా గ్రామాల్లో గిరిజనులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారి అవసరాలను తీర్చడమే ఈ కార్యక్రమంలో గిరిజన అభివృద్ది అధికారి రమాదేవి ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక వర్గాన్ని రెన్యువల్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలోని 12 సొసైటీల్లో చైర్మన్లు తిరిగి పదవీ బాధ్యతలు స్వీకరించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో పశువుల అక్రమ రవాణా కాకుండా పోలీసులు బందోబస్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 ప్రత్యేక పోస్టులు అధికారులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు పోలీసులు విధి నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసిన పోలీసులు ఎక్కడైనా అక్రమ రవాణా కనిపిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలో

0: ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 30వ తారీఖులోపు స్థానికంగా ఉండి నమోదు కాని ఓటర్లను గుర్తించడంతో పాటు వెళ్లిపోయిన ఓటర్ల విషయంపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అధికారులు మరింత వేగవంతం చేశారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూన్ నెలలో సీజన్ ప్రారంభం కాన నేపథ్యంలో ఇప్పటికే రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక అప్లికేషన్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవడంతో పాటు ఇతరత్రా పనులు పూర్తి చేసుకుంటున్నారు. విత్తనాలకు సంబంధించి నకిలీ వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించడంతో పాటు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ది కోసం ప్రవేశపెట్టిన జనభాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమం ప్రారంభమైంది. అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులతో ఎంపీడీఓలు సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనులకు మౌలిక వసతులు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనభాగీదారీ వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో గిరిజనులకు కావాల్సిన వివిధ రకాల సౌకర్యాలు కల్పించడం ఈ పథకం లక్ష్యమని సూచించారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 1వ తరగతిలో ఖాళీగా ఉన్న ఒక సీటు కోసం జిల్లాలో ఆసక్తి ఉన్న ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీలోపు జిల్లా కేంద్రం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ విద్యార్థిని మమత తయారు చేసిన ఒక ప్రాజెక్టుకు ప్రత్యేక గుర్తింపు లభించింది. పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా తయారు చేసిన ప్రాజెక్టు డిజైన్ కు కేంద్ర ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం రిజిస్ట్రేషన్ నెంబర్ 4862670001 మంజూరు చేసింది. రద్దీ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ నిర్వహణ సులభతరం చేయడంలో ఈ డిజైన్ ఉపయోగపడుతుందని జిల్లా సైన్స్ అధికారి మధుకర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం నేతృత్వంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని 92 గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పంట మార్పిడి, పంట పండించే విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. పంటల్లో దిగుబడి పెంచేందుకు తక్కువ ఎరువులకు వాడకంతో తీసుకోవాల్సిన చర్యలను శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ప్రభుత్వం నియోజకవర్గంలోని అభివృద్ది పనులకు నిధులు కేటాయించడం లేదంటూ బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సిరిపూర్లో గల చెరుపుల అభివృద్ది కోసం 50 లక్షల నిధులు మంజూరు చేశారు. దీనివల్ల మిగతా ఎమ్మెల్యేలు కూడా తమ వ్యక్తిగత నిధుల నుండి అవసరమైన అభివృద్ది పనులకు కేటాయించడానికి ప్రయత్నాలు చేయాలంటూ ప్రజలు సూచిస్తున్నారు.
1: ఇంతవరకు శ్రీ జి మహేష్ అందించిన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. నిన్న న్యూఢిల్లీ చేరుకున్న నికోస్ క్రిస్టోడౌలిడిస్ విమానాశ్రయంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా ఘన స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడు ముంబై కూడా సందర్శించారు. ఆయనతో పాటు సైప్రస్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ అధ్యక్షుడు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలు చేర్చారు. వీటితో పాటు బహుళ పాక్షిక వేదికల్లో సహకారంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్చుకున్నారు.

పర్యటనకు వచ్చిన అతిథి గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం విందిస్తారు. సైప్రస్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. గత ఏడాది జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో జరిపిన చారిత్రాత్మక పర్యటన ముగిసిన ఏడాదిలోపే సైప్రస్ అధ్యక్షుడి పర్యటన జరుగుతోంది. అంతకుముందు గత 2 దశాబ్దాల్లో ఒక భారతీయ ప్రధానమంత్రి సైప్రస్ను సందర్శించడం ఇదే మొదటిసారి. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కు సైప్రస్ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉందని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 2 దేశాలు తమ 65 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేస్తుంది. భారత్ ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం ధరలు పెరిగి భారత్ ప్రభావితం కావడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీడన్ భారతదేశ పర్యటనకు

0: విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం ధరలు పెరిగి భారత్ ప్రభావితం కావడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీడన్ భారతదేశ పర్యటనకు బయలుదేరే ముందు మయామిలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు.
1: Great ally, great partner. We do a lot of good work with them. And so it is an important trip. I'm glad we're able to do it because I think there'll be a lot for us to talk about. And we'll also meet with the Quad there, which is important. Something, I think my first meeting as Secretary of State was with the Quad. So I believe like I went, I got sworn in, I did the thing in the lobby, and then I went right upstairs and that was my first meeting. And I'm glad we're able to do it now in India. And we're going to do one later in the year as well.
0: Bharat. అమెరికాకు గొప్ప భాగస్వామి అని అభివర్ణించిన ఆయన క్వాడ్ కూటమి దేశాల మంత్రులను కూడా కలిసే అవకాశం లభిస్తున్నందుకు తన పర్యటనంతో కీలకమైందన్నారు. ఈ నెల 23 నుంచి 26 తేదీ వరకు మార్కో రూబియో భారతదేశంలో పర్యటిస్తారు. కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ సందర్శిస్తారు. ఈ నెల 26 తేదీన క్వాడ్ సమావేశం నిర్వహిస్తారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. మార్క్ రూబియోతో పాటు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మోటేగి తోషిమిట్సు కూడా హాజరవుతారు. ఉత్పాదకత అనేది ఈనాడు కేవలం సమర్థతకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిఘటన శక్తి, ఆవిష్కరణలు, సమగ్ర వృద్ధి కూడా కలిగి ఉంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ పాలక మండలి 68వ సర్వసభ్య సమావేశం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సాంకేతిక సుస్థిరత, మారుతున్న ప్రపంచ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న తరుణంలో ఏపీఓ పరివర్తనాత్మక దశలో భాగస్వామ్యం వహించే అవకాశం భారత్కు తగ్గడం గర్వకారణమని గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేపట్టిన సంస్కరణ ప్రస్తావిస్తూ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలను ఉత్పాదక ఆధారిత మార్పులకు నిదర్శనాలుగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వేట నుంచి రాజస్థాన్లో 2 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే సౌకర్యాలను దేశానికి అంకితం చేస్తారు. రైల్వే మంత్రి ఉదయం 11 గంటలకు జోధ్పూర్ చేరుకుని అక్కడ వివిధ రైలు సేవలు ప్రారంభిస్తారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గతంలో కేవలం 8 కోచ్లతో నడిచిన జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచ్లకు విస్తరించి ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సబర్మతి జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను జాసల్మేర్ పొడిగించే కార్యక్రమాన్ని కూడా వైష్ణవ్ ప్రారంభిస్తారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ 2024 ఆగస్టులో రాత్రి భోజన సమయం నుంచి ఆమె అంత్యక్రియల వరకు జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐకి చెందిన 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పరచాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. 2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆ యువ వైద్యురాలిపై ఆసుపత్రిలోనే అత్యాచారం, హత్య జరగడం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సమాజంలో తీవ్ర ఆగ్రహ వైశాలకు దారితీసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆధారాలను ధ్వంసం చేశారని, ఉదంతాన్ని తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. నిన్న జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోషల్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ బృందానికి సిబిఐ జాయింట్ డైరెక్టర్ నాయకత్వం వహిస్తారని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన 48 గంటల్లోగా ఈ బృందంలోని మిగిలిన 2 సభ్యుల పేర్లు కూడా నియమిస్తారు. ఫ్40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంసా బుర్హాన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2019లో కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఈ దాడిలో సిఆర్పీఎఫ్ సిబ్బంది ఘోర మరణానికి గురయ్యారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు నిన్న తన కార్యాలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే హంజా బుర్హాన్ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. 2026-27 పర్యాటక సీజన్ కోసం అప్గ్రేడ్ చేసిన సరికొత్త గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలును ప్రారంభిస్తుంది.

0: నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రయాణికుల కోసం ఇందులో మెరుగైన ఆన్బోర్డ్ వసతులతో పాటు అనేక ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. దక్షిణ భారతదేశంలో సంపన్న సాంప్రదాయ వారసత్వాన్ని, అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబించేలాగా పేరుగాంచిన గోల్డెన్ చారియట్ రైలు ఆధునిక సౌకర్యాలతో సరికొత్త రూపంలో తిరిగి వస్తుందని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 89 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 13.4 ఓవర్లలో కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రైస్టో డౌలిడెస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా జనక అయితే గనక చిత్రం నుంచి పాటను వింటారు.
2: సమాజంలో అందరికీ సామాజిక భద్రత, అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: కోలోనా పల్లే కొడుకు తల్లే ఒల్లిరుసుకుందే కొడెలాగల్లే అప్ప పుల్లలా చేదు నమిలిందే రామ రామ రామ రామ.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
3: ఫోన్ నెంబర్లు 0874295038, 295039.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం
1: 8:35 నిమిషాలకు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: వాటిల్లుతుందని అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ సృష్టిలో అన్నిటిలో ఏకత్వం ఎంత ఉందో భౌతికంగా మానసికంగా భిన్నత్వం కూడా అంతే ఉంది. వైవిధ్యమే సృష్టి లక్షణం అంటారు స్వామి వివేకానంద. సృష్టిలో గల జీవరాశులలో ఏ ఒక్కటి అధికం కాదు, ఏది తక్కువ కాదు, అన్నీ సమానమే అని ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ఇది గమనించిన భారతీయ ఋషులు జీవ వైవిధ్య చక్రం సమానంగా సాగేలా ఎక్కడ మనిషి వాటిలో కల్పించుకునే వీలు లేకుండా మానవ ధర్మాలను చెప్పారు. వ్యవసాయ పద్ధతులే కావచ్చు, జీవన విధానమే కావచ్చు, ఆహార అలవాట్లే కావచ్చు, అన్నీ సృష్టి చక్రానికి లోబడే ఉంటాయి. చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప జీవిస్తుంది, కప్పను తిని పాము జీవిస్తుంది, పామును గద్ద తింటోంది, గద్ద మరణించాక దాని క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి, అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం, ఒక వృత్తం. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా మిగతా అన్నిటి మీద ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం పడుతుంది, మిగతా ప్రాణుల మీద పరోక్షంగా ముప్పు ఉంటుంది. ఇలా జగత్తులో అనేక వృత్తాలు ఉంటాయి. వాటిలో మనిషి ఏమాత్రం జోక్యం చేసుకున్నా అది వినాశనానికి దారితీస్తుంది. ఏ ఒక్క జీవి అంతరించినా మానవ మడుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 10,000 జాతుల జీవరాశులు అంతరించిపోతున్నాయి. భారతీయ సంస్కృతిలో ప్రతి చిన్న ఆచారం ప్రకృతి హితంగానే ఉంటుంది. వ్యవసాయంలో ఏ విధమైన హైబ్రిడ్ BT విత్తనాలు ఉండవు, రైతు సొంతంగా విత్తనాలను తయారు చేసుకుంటాడు. భూమి మనకు అమ్మ వంటిదని భావించి విషపు రసాయన ఎరువులతో నింపొద్దు. కేవలం ఆవు పేడ, ఆవు మూత్రాన్ని మాత్రమే ఉపయోగించి తాను సొంతంగా తయారు చేసుకున్న ఎరువునే వాడతాడు, ప్రకృతి సాయం తీసుకుంటాడు. అందుకే 3-4 రోజులు నీళ్లు పెట్టకపోయినా మొక్క వాడిపోదు, ఆఖరున దిగుబడి అధికంగా వస్తుంది. వచ్చిన దాంట్లో కొంచెం పిచ్చుకల కోసం సింహద్వారానికి ప్రత్యేకంగా కట్టి ఆహ్వానిస్తాడు. రసాయనాలు వాడని కారణంగా పొలంలో రకరకాల మిత్రజీవాలు కనిపిస్తాయి, వైవిధ్యం వెలువరిస్తుంది, రైతులకు పెట్టుబడి పెట్టకుండా లాభం వస్తుంది. ఇది ప్రకృతి వ్యవసాయం. జీవ వైవిధ్యాన్ని రక్షించే అచ్చమైన స్వచ్ఛమైన భారతీయ వ్యవసాయ పద్ధతి ఇది. ఈ విధానంలో పూసిన పూలు 2-3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా వాడిపోవు. భూమి కొన్ని ఏళ్ల తర్వాత ఏ విధమైన ఎరువు వేయకుండా బంగారం పండిస్తోంది. రసాయనిక ఎరువులను వాడి భూమిని జీవాణుని చంపి ఆఖరికి రైతే ఆత్మహత్య చేసుకునేందుకు దోహదపడే పద్ధతిని ప్రవేశపెట్టారు. రసాయనాలు, BT హైబ్రిడ్ విత్తనాలు అన్నీ కలిసి దేశాన్ని రోగిష్టి దేశంగా మార్చేస్తున్నాయి. అనేక జీవజాతులు ప్రాణాలు తీస్తున్నాయి. తరతరాలుగా సొంతంగా మంచి దిగుబడినిచ్చే సహజ విత్తనాలు గిరిజనులు ఇప్పటికీ రక్షించుకుంటూ వస్తున్నారు. ఏడాదికోసారి జాతర ఏర్పాటు చేసుకుని విత్తన మార్పిడి చేసుకుంటున్నారు. కానీ లాభాలే ధ్యేయంగా పనిచేస్తున్న విదేశీ కంపెనీలు సర్వాన్ని నాశనం చేస్తున్నాయి. ఇది భస్మాసుర హస్తమై మొత్తం మానవజాతిని చంపేస్తుంది. ఇది కేవలం వ్యవసాయ రంగంలో జరుగుతున్న దారుణం మాత్రమే, మిగతా అనేక రంగాల్లో కూడా ఇదే తరహాలో జీవ వైవిధ్య నిర్మూలన జరుగుతుంది. మన జీవనశైలిని మార్చుకోవాలి, రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి, జంతువులని మొక్కలని పరిరక్షించుకోవాలి. చాలామంది జంతువుల చర్మాలతో చేసే వస్తువులని వాడుతున్నారు, దీన్ని మానుకోవాలి. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
2: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
2: మరొక నెంబర్ 2950-39.
3: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
3: పాడుతూ పరవశించు జన్మ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు వస్తుంది. సమాచార ప్రభాత్ హిందీలోను 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ అనే వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ స్కీమ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, సాహిత్య రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచే 10 నుంచి 14 సంవత్సరాలలోపు బాలలకు ఈ స్కాలర్షిప్ అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కాలర్షిప్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో మొత్తం 650 కొత్త స్కాలర్షిప్లు అందజేస్తారు. ఎంపికైన వారికి ప్రతి సంవత్సరం 3600 స్కాలర్షిప్తో పాటు గరిష్టంగా 9000 రూపాయల వరకు శిక్షణ ఫీజు రీయింబర్స్మెంట్ లభిస్తుంది. మొత్తం 12600 రూపాయలు వీరికి అందుతాయి. జనరల్ కేటగిరీ వారికి 375 స్కాలర్షిప్లు, సాంప్రదాయ కళాకారుల కుటుంబాలకు 125 స్కాలర్షిప్లు, కనీసం గత 3 సంవత్సరాలుగా కళారంగంలో ఉన్న కుటుంబాల పిల్లలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. గిరిజన సంస్కృతి షెడ్యూల్ తెగల ఎస్టీ అభ్యర్థులకు 100 స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. సృజనాత్మకత, రచన, సాహిత్య కళలకు 30 స్కాలర్షిప్లు, దివ్యాంగులకు 20 స్కాలర్షిప్లు అందజేస్తారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న లేదా సంప్రదాయ ప్రదర్శన కళా కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. సంబంధిత కళారూపంలో కనీసం 3 ఏళ్ల శిక్షణ కలిగి ఉండాలి. సృజనాత్మకత, రచన, మినహాయింపు ఉంటుంది. తల్లిదండ్రులు నెలవారీ ఆదాయం 8000 కంటే తక్కువ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. వయసు విషయానికి వస్తే 10 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 2026-2027 సంవత్సరానికి అంటే జూలై 1, 2012 నుంచి జూన్ 30, 2016 మధ్య ఈ 2 తేదీలతో కలుపుకొని జన్మించిన పిల్లలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును 15A సెక్టార్ 7 ద్వారకా, న్యూఢిల్లీ 11075 అనే చిరునామాకు పంపించుకోవాలి. ఆఫ్లైన్లో మీ దరఖాస్తులు పంపడానికి చిరునామా మరొకసారి 15A సెక్టార్ 7

0: ద్వారకా, న్యూఢిల్లీ 110075 అనే చిరునామాకు పంపించుకోవాలి. ప్రాంతీయ స్థాయి ఇంటర్వ్యూలు జూలై 2026 నుంచి ప్రారంభిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు, ఇతర సమాచారం కోసం https://ccrtindia.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://ccrtindia.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ మే 31, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

కార్యక్రమమే మొదటగా నవమ సంతం చదవడం నుంచి ఉదిత్ నారాయణ రీట పాడిన పాటను వినిపించుకుంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాచలం ఏరియా గన్నవరం గ్రామం నుండి షరీఫ్, ఏ పవన్ కుమార్, వై క్రాంతి, కె సత్యనారాయణ ఇంకా మీరు కుటుంబ సభ్యుల కోసం నవ వసంతం చిత్రం నుంచి పాటలు వింటారు.

0: సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి 9 వరకు, 11 నుంచి 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
4: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
3: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
4: మరైతే సరైన నంబర్
3: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
4: మీరు నన్ను కాపాడారక్క.
3: పని నుండి కాదు,
4: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
5: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
6: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
7: నాగర్ కర్నూలు జిల్లా చారకొండ నుండి

Sunita, Sunita, L. Ganesh Kumar. ఇంకా మీ కుటుంబ సభ్యులు మా కోసం వినిపించేందుకు కోరుతున్న పాట ఆనందం చిత్రం నుంచి మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట.

అనంతపురం నుండి నమలకొండ పెద్ద నాగాచార్య రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవాచారి, ప్రవీణ్చారి, వీరందరూ మాకోసం వినిపించండి అని కోరుతున్న పాట ఫిదా చిత్రం నుంచి

శాతం 100.1 మెగాహెచ్ పై కిన్నెల విహరి ఉత్తరాల ద్వారకారి చిత్రం తెలియదు. కావడం కాశ్మీరీ చిత్రం నుంచి చక్రవర్తి వేటూరి పాడటం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లుండి బ్యాటింగ్ ఫీల్డ్ బస్తీ చిన్న పాసి, కన్న పాసి, బాల పాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, భవిత, కృష్ణ, చరిత, చాపల్, చైతు, భానురాజ్, రాజ్, విక, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజా, రాజా పాసి, బాబా పాసి, రోహి, రోహిణి, ఉమా, మీనా కుమారి, పార్వతీ బాబు, చోటాపురం పాసి, ఉమాశంకర్, ఎంబి షాకీర్, షహజాది, పవన్, మహిళన్ జీ, వెంకటేశ్వర్ రావు ఇంకా వీరి కుటుంబ సభ్యుల కోసం కాశ్మీరీ చిత్రం నుంచి పాటలు ఉంటాయి.

0: பொப்பலா
1: சை பால்
0: மறுபுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: Anubhav's Institute of Technology for Women's in Autonomous College, KTPS Road, Palwancha. Jilla Lune Ekaika Mahila Engineering Kalashala. Diploma B.Tech Kursulto Patu Hostel Saukiryam. Nanyamena Vidya 100% Placement. Mee Ammayala Ujjwala Bhavishyattuki Surakshitamaina Best Choice. Call Cheyandi 9246907407.
4: Tondaraga Tiffin Pack Cheyandi. Raju, Mobile Edulai.
5: Akka Bank Number Kavali. Refund Raledu. Dorikindi. ఇప్పుడే కాల్ చేస్తానక్కా.
4: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
5: మరైతే సరైన నెంబర్
4: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
5: మీరు నన్ను కాపాడారక్కా.
4: పని నుండి కాదు
5: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
7: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపేట మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఉపి వెంకటేశ్వర్లు సీతమ్మ శ్రీదేవి కోర్సే లేక దేవరాజ్ ఉక రామకృష్ణ నాని నాగస్వప్న నాగ చైతన్య ధరణి ఇంకా వారి కుటుంబ సభ్యులు వినిపించమంటూ కోరుతున్న పాట మన్మధుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

పాత్రేత్రి కొత్తగూడెం లక్ష్మీదేవి పిల్లల నిలయం ప్రశాంత నగర్ నుండి మారుబైన శ్రీనివాసరావు పద్మ పెద్దబైన సుధాకర్ లలిత పయ్యాల రామమూర్తి స్వరూప జక్కల హర్షిత నరేష్ జోషిక అకుల్ అర్జున్ లింగయ్య సావిత్రి ఇంకా వారి కుటుంబ సభ్యులు మీకోసం వినిపించండి అంటూ కోరుతున్న పాట మరో చిత్రం నుంచి

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
4: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
3: 9989679076.
4: మరొక నెంబర్ 7989701158.

పోకలగూడెం గ్రామం నుండి చిట్టంశెట్టి రెండాబు సుజాత, సంతోష్ అవినాష్, చిట్టంశెట్టి పుల్లయ్య, సత్యవతి వీరంతా కోరుతున్నమాట. ఒకటో నెంబర్ కొన్నాడు చిత్రం నుంచి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనుభవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్

0: రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనుపోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కిటిపిఎస్ రోడ్, పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
3: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
2: ఫోన్ నెంబర్లు 0874295038, 295039.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం
1: 8:35
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: కార్యక్రమంలో రానుండి వేడుక చిత్రం చిత్రించి పాఠం ఉండకూడదన్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కళాశీ బస్తీ నుండి మేకల మహేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి, మారేపల్లి కుమారస్వామి, సరోజ, జాగతంటయ్య, సూరజ్, దూరం ఉమేశంకర్, రజిత, జంగల్, కిషోర్, శ్రీనివాస్ యాదవ్, ఇంకా వీరికి

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుడె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

భద్రతను కట్టడం జిల్లా నెహ్రూ బస్తీ నుండి ఎనిమిది నాగేశ్వరరావు, సరోజిని సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరితానందన్, వేదాంశ్, మోహిత సిద్ధార్థ, కార్తిక్ మరియు ఇంకా వారి కుటుంబ సభ్యులు మాకోసం వినిపించండి. ఎంత కోరుతున్న పాత గోదావరి చిత్రం నుంచి.

అనంతమైన విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు, అందులో సూర్యుడు ఓ నక్షత్రం. దాని చుట్టూ 9 గ్రహాలలో మన భూమి ఒకటి. ఇప్పటి వరకు భూమి మీద తప్ప ఇతర గ్రహాల్లో జీవం ఉన్నట్లు స్పష్టమైన సమాచారం లేదు. దాదాపు 2,000,000,000 సంవత్సరాలకు పూర్వం భూమిపై జీవకణాలు ఏర్పడ్డాయి. మొదట ఏకకణ జీవులు ఏర్పడ్డాయి.

అనంతమైన విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు, అందులో సూర్యుడు ఓ నక్షత్రం. దాని చుట్టూ 9 గ్రహాలలో మన భూమి ఒకటి. ఇప్పటి వరకు భూమి మీద తప్ప ఇతర గ్రహాల్లో జీవం ఉన్నట్లు స్పష్టమైన సమాచారం లేదు. దాదాపు 2,000,000,000 సంవత్సరాలకు పూర్వం భూమిపై జీవకణాలు ఏర్పడ్డాయి. మొదట ఏకకణ జీవులు ఏర్పడ్డాయి, తర్వాత బహుకణ జీవులు ఏర్పడ్డాయి. వాటి నుంచి క్రమంగా జరిగిన మార్పుల వల్ల వివిధ జీవజాతులు ఏర్పడ్డాయి. భూమిపైన అనేక రకాల జీవజాతులు ఉండటాన్నే జీవ వైవిధ్యం అంటారు. జీవ వైవిధ్యాన్ని ఆంగ్లంలో బయలాజికల్ డైవర్సిటీ

బయాలజికల్ డైవర్సిటీ ని తొలిసారిగా ప్రఖ్యాత శాస్త్రవేత్త రేమండ్ దస్మాన్ 1968లో ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కౌంటీ అనే తన పుస్తకంలో ఉపయోగించాడు. తర్వాత 1886 డబ్ల్యూజి రోసన్ బయాలజికల్ డైవర్సిటీని బయోడైవర్సిటీగా మార్చాడు. ప్రస్తుతం భూమిపై 5 నుండి 30 మిలియన్ల జీవజాతులు ఉన్నట్లు అంచనా. అందులో ఇప్పటి వరకు 1.75 మిలియన్ల జాతులను గుర్తించారు. అందులో బ్యాక్టీరియా 4,000 రకాలు, ప్రోటోజోవాలు 80,000 రకాలు, అకశేరుక జంతువులు 1,00,272,000 రకాలు, సకశేరుక జంతువులు 52,000 రకాలు.

0: ఐయుసిఎన్ ప్రకటించిన రెడ్ డేటా లిస్టులో దాదాపు 41,415 జాతుల జంతువులు వృక్షాలు ఉన్నాయి. వీటిని సంరక్షించకపోతే త్వరలో నశించిపోతాయి. ఈ జాబితాలో 16,306 రకాల జాతులు అత్యంత ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కొనే జంతువులుగా పులి, ఆసియా ఏనుగు, పాండా, నీలి తిమింగలం, గొరిల్లా వంటివి ఉన్నాయి. అకాలిఫా, టెక్సాస్ వైల్డ్ రైస్ వంటి చెట్లు కూడా అతి తొందరలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
1: నశించిపోయే దశలో ఉన్న జీవజాతులు ఇవి దాదాపు 2,301 జాతులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇవి ఎక్కువగా ఉన్న దేశాలలో ఈక్వెడార్ ప్రథమ స్థానంలోను, అమెరికా, మలేసియా వంటి దేశాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లోనూ ఉన్నాయి. ఇలాంటి జీవజాతులు కలిగిన 1 దేశాల జాబితాలో మన దేశం కూడా ఉంది. పర్యావరణ నిపుణులు చెప్పే ప్రకారం సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా పిచ్చుకల రోగ నిరోధక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. అందువల్ల వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. సహజ సిద్దమైన పారిశుద్ధ్య జీవులు, రాబందులు గత దశాబ్ది కాలంలో 97% వరకు అంతరించిపోయాయి. జీవ వైవిధ్యం తగ్గిపోవడానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రధాన కారణం మానవుడే. భూమిపై ఉన్న ప్రతి జీవి మానవుని కంటే ముందు ఏర్పడిందే. మానవుడు తన స్వార్థంతో, అత్యాశతో ఇతర అన్ని జీవుల మీద తన ఆధిపత్యాన్ని సాధించాడు.
0: అడవులను నరికివేయడం, అటవీ భూములను సాగు భూములుగా మార్చివేయడం, అడవులలో రోడ్లు, వంతెనలు నిర్మించడం వంటి చర్యల వల్ల జీవజాతుల సహజ ఆవాసాలు దెబ్బతింటున్నాయి. చర్మం, మాంసం, దంతాలు వంటి వాటి కోసం జంతువులను విపరీతంగా వేటాడుతున్నారు. ప్రస్తుతం సముద్ర చేపలను పట్టడానికి సౌరశక్తి ఆధారిత నౌకలను వినియోగిస్తున్నారు. వీటికి అనుసంధానిస్తున్న వలల విస్తీర్ణంలో దాదాపు 10 జంబో విమానాలను పెట్టవచ్చంటే అవి ఎంత పెద్దవో ఊహించొచ్చు. ఈ విధంగా ప్రకృతిని వెలికితీసి భవిష్యత్తు తరాలకు అవి లభించే అవకాశం లేకుండా చేస్తున్నారు. విదేశీ జాతులను స్థానిక ఆవాసాలలో ప్రవేశపెట్టినప్పుడు అవి స్థానిక జాతుల వినాశనానికి కారణమవుతున్నాయి. మొక్కలు పరాగ సంపర్క కారకాలైన కీటకాలలో ఒకటి నశిస్తే మరొకటి నశిస్తుంది.
1: సింగరేణి మహిళా కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకురాలు శ్రీమతి కె రాజలక్ష్మి గారు ఈ జీవ వైవిధ్యం గురించి ఏమంటున్నారో వినండి.
2: May 22 అనగా ఈ రోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది, అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇక ఈ 2022 థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఏ షేర్డ్ ఫ్యూచర్ ఫర్ ఆల్ లైఫ్. ఐక్యరాజ్య సమితిలో ఉన్న 190 దేశాలు ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీని, అంటే బయోలాజికల్ డైవర్సిటీని నిర్వహిస్తూ ఉంటాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని జీవరాశులకు ఈ భూమి మీద సమాన భాగస్వామ్య భవిష్యత్తును నిర్మించడం. అసలు ఏంటి ఈ యొక్క జీవ వైవిధ్యం ఏంటి అంటే భూమిపై మనతో పాటు అనేక లక్షల రకాల జీవజాతులు మనుగడ సాగిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ జీవ పరిమాణం అనేది 100,000,000,000 నుండి కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎన్నో జీవులు కాలానుగుణంగా అంతరించిపోతున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మన జీవన శైలిలో, అంటే ముఖ్యంగా మానవ జీవన శైలిలో వస్తున్న మార్పులు పర్యావరణ పరిరక్షణని కుంటుపడేలా చేస్తున్నాయి. మరి ఈ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించకపోవడంతో మరెన్నో జీవులు ప్రమాదపు టంచులో జీవనం కొనసాగిస్తున్నాయి. ఇక మన జీవన శైలి, అంటే సోఫిస్టికేటెడ్ లైఫ్ కి మనం అలవాటు పడటం వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవ సంపదలో 10% పైగా ప్రమాదంలో ఉన్నాయన్నమాట. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. మరి ఇందుకు ప్రధాన కారణం ఏంటి అంటే గత కొన్ని సంవత్సరాలుగా 50% పైగా ఈ అరణ్యాలు, ఫారెస్ట్ ను డిఫారెస్టేషన్ చేయడం కానీ, 70% పైగా జీవ పరిమాణం అనేది 100,000,000,000 నుండి కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎన్నో జీవులు కాలానుగుణంగా అంతరించిపోతున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మన జీవన శైలిలో, అంటే ముఖ్యంగా మానవ జీవన శైలిలో వస్తున్న మార్పులు పర్యావరణ పరిరక్షణని కుంటుపడేలా చేస్తున్నాయి. మరి ఈ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించకపోవడంతో మరెన్నో జీవులు ప్రమాదపు టంచులో జీవనం కొనసాగిస్తున్నాయి. ఇక మన జీవన శైలి, అంటే సోఫిస్టికేటెడ్ లైఫ్ కి మనం అలవాటు పడటం వలన ప్రపంచవ్యాప్తంగా

0: నా జీవ సంపదలో 10% పైగా ప్రమాదంలో ఉన్నాయన్నమాట. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. మరి ఇందుకు ప్రధాన కారణం ఏంటి అంటే, గత కొన్ని సంవత్సరాలుగా 50% పైగా ఈ అరణ్యాలు ఫారెస్ట్ను డిఫారెస్టేషన్ చేయడం కానీ, 70% పైగా నీటి వనరులు కలుషితమై కరుణమరగిపోవడం కానీ, ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే హ్యూమన్ సెల్ఫిష్గా బిహేవ్ చేయడం వలన. దీని ద్వారా ఎన్నో జీవులు అంతరించిపోతున్నాయి. ఇది మనం నమ్మలేని సత్యంగా చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఎవ్రీ ఇయర్ 10,000 ఇన్నోసెంట్ స్పీషీస్, అంటే ఇది డైలీ వేస్గా మనం చూస్తే ప్రతిరోజు 27 జాతులు ఎక్స్టింక్ట్ అవుతున్నాయి. ఇది శాస్త్రవేత్తల అంచనా. దీని ఎందుకు అని అంటే, సరే మిగతా జాతులు అంతరించడం వల్ల మనకొచ్చేదేంటి అంటే, ఇది ఇలాగే కొనసాగితే ప్రతిరోజు 27 జాతులు అంటే సంవత్సరానికి 10,000 ఎలా అయితే అనుకుంటున్నామో దాంట్లో మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు చేరిపోవచ్చు. అంతటి ప్రమాదానికి మనం చేరకముందే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు జంతువులు వీటన్నిటిని మనం సంరక్షణ దిశగా మనం చూడగలిగినప్పుడు ఈ సమతుల్యతను మనం కాపాడుకుంటాం. ఎప్పుడైతే ప్రకృతిలో సమతుల్యత కాపాడుతామో అప్పుడు అది మనగడికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఇక మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం సంరక్షించుకుంటే అది తిరిగి మనల్ని సంరక్షిస్తుంది అన్నది మనకి ఎప్పటి నుంచో తెలిసిన నినాదం అది. ఈ మన చుట్టూ ఉన్నటువంటి వాటి నుండి మనం ఏదైతే పొందుతున్నామో, ఏదైతే మనం బెనిఫిట్స్ గెయిన్ చేసుకుంటున్నామో, ఆ బెనిఫిట్స్ని మనం వాటికి హామ్ చేయకుండా మనం బెనిఫిట్స్ పొందినట్లయితే మనకు ఇంకొంతకాలము మన మానవ మనుగడ కొనసాగించడానికి సాధ్యపడుతుంది. ఇక అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు గుర్తించిన అలాగే వర్ణించిన జీవరాశుల సంఖ్య ఎంత ఉంటుంది అంటే 1.7 నుంచి 1.8 మిలియన్ల వరకు ఉంటుంది. ఈ భూమి పైన అన్ని రకాల జీవులు ఉండవలసిందే, ఎందుకంటే జీవులన్నీ పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక జీవి అంటే ఒక జాతి నశిస్తే అనేక జీవులు నశించే ప్రమాదం ఉంటుంది. అంటే ఒక జీవి నశించడం వలన, ఒక జాతి నశించడం వలన ఏమవుతుంది అంటే ఈ ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్స్ అంటామా, అవి డిస్టర్బ్ అవుతాయి. డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఒక దాన్ని చంపి తినే జీవి ఇంకొకటి ఉంటుంది, అంటే ఒక దానిపైన ఆధారపడే ఇంకొక జీవి ఒకటి అంతరించింది అంటే దాని తదనంతరం ఇంకొకటి అంతరిస్తూ వస్తుంది అన్నమాట. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో వైవిధ్యాంశాలు ఉన్నాయి. మొక్కలు, జంతువులు, జీవరాశులు, లక్షలాది రకాల్లో ఉండే ఇవన్నీ ప్రకృతిలో భాగమే. మరి ఈ జీవ వైవిధ్య సంరక్షణకు మనమేం చేయాలి? మన జీవన శైలిని మార్చుకోవాలి. రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. రాబోయే తరాలు ఇబ్బందుల పాలు కాకుండా ఇప్పటికైనా మనమందరం ప్రకృతి పర్యావరణాన్ని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలి. అభివృద్ధి పేరుతో చెట్లను నరకాల్సి వచ్చినప్పుడు ఒక చెట్టు స్థానంలో 10 చెట్లు నాటే విధంగా చర్యలు తీసుకోవాలి. అందరం పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉంది. జీవ వైవిధ్య వనరుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా మారాలి. అప్పుడే మానవాళి భవితకు భద్రత.
1: జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో చెట్లు ఎంతో ఉపయోగపడతాయి. చెట్లను పెంచడం ద్వారా వనాలు అభివృద్ధి చెంది, తద్వారా పక్షులు, జంతువులు, క్రిమి కీటకాలు అలాగే మానవులు ఆహ్లాదాన్ని, ఆహారాన్ని పొందగలుగుతారు. అందుకే చెట్లను విరివిగా పెంచాలి. చెట్ల ఆవశ్యకతను భావితరాలకు తెలియజేయాలి.

0: ప్రకృతికి సహజ సిద్ధంగా ఉన్న జీవ వైవిధ్యం ఎంతో అవసరం. ఈ చరాచర సృష్టిలో జీవజాతుల మధ్య ఉన్న సంబంధాల మధ్య మనిషి ఒక సూక్ష్మ భాగం మాత్రమే. సున్నితమైన ఈ ఆహారపు గొలుసు దెబ్బతింటే మానవ మనుగడకే ప్రమాదం. జీవజాతులు నశించిపోవడం మన ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి ఏదో ఒక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఇందులో ఏ జీవజాతి కనుమరుగైనప్పటికీ ఆహార గొలుసు దెబ్బతింటుంది. ఇది అనేక ఇతర జాతుల వినాశనానికి కూడా దారితీస్తుంది. 1983 భారతదేశం నుంచి అమెరికా, ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలకు 3,650 టన్నుల కప్పలు ఎగుమతి అయ్యాయి. కప్పలను అంత పెద్ద మొత్తంలో సేకరించడం వల్ల వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దాంతో కప్పలు తినే కీటకాలు, చీడపురుగుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోయిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయింది. పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం కప్పల ఎగుమతిని నిషేధిస్తూ 1987 చట్టం తేవలసి వచ్చింది.
1: 1958 చైనా పాలకుడైన మావో జెడంగ్ ప్రజల శ్రమ ఫలితమైన గింజల్ని దోచుకుంటున్న పిచుకల్ని నాశనం చెయ్యొద్దని ఆదేశించాడు. జనాలు చప్పట్లు, గిన్నెలను మోగించారు. పాపం ఆ పిచుకలు శబ్దాల హోరుకు తట్టుకోలేక రెక్కలార్చుకుంటూ నేలకొరిగాయి. సమస్య సర్దుమడిగిందని అనుకున్న 2 తర్వాత కొత్త సమస్య మిడతల రూపంలో వచ్చిపడింది. పంట పొలాలపై మిడతలు దండయాత్ర చేశాయి. గింజలు కాదు కదా, అసలు పంటే లేకుండా పోయింది. చైనా చరిత్రలో అతిపెద్ద కరువు ఏర్పడింది. ఏకంగా 3 కోట్ల మందిని బలితీసుకుంది. పొలాల్లో చీడపురుగుల్ని ఆహారంగా తీసుకుంటూ రైతులకు మేలు చేస్తున్న పిచుకలను చంపడం ఎంత తప్పో గుర్తించిన చైనా పాలకులు పిచుకల సంరక్షణకు చర్యలు చేపట్టారు. అడవిలో ఉండే పులి, కుందేళ్లు, జింకలు, నక్కలు వంటి అనేక జంతువులను వేటాడి ఆహారంగా గ్రహిస్తుంది. పులే లేకపోతే అడవిలో జంతువుల సంఖ్య పెరిగి వాటి ఆహారపు అవసరాలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. దీనివల్ల అడవిలోని గడ్డి, చెట్లు, కాయలు, పండ్లు వీటికి ఆహారమవుతాయి. అందువల్ల వాటిని ఆశ్రయించి ఉండే క్రిమి కీటకాలు, సూక్ష్మజీవులు నశిస్తాయి. అడవిలోని జంతువులు, పక్షులు, కీటకాలు పంట పొలాలపై పడితే కనుక మనకు తిండి కూడా దొరకని స్థితి ఏర్పడుతుంది. మానవుడు ప్రకృతిలో ఓ భాగం, కాని తాను ప్రకృతికి అతీతమైన వ్యక్తిగా భావిస్తున్నాడు. భూమిపైనున్న జీవులను కాపాడమని ప్రకృతి మనిషికి మిగిలిన ఏ జీవికి లేనన్ని తెలివితేటల్ని ఇచ్చింది. కాని మనిషి తన తెలివిని అతి తెలివిగా మార్చి ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. అందుకే ప్రకృతి భూకంపాలు, కరువు కాటకాలు, వరదలు, సునామీలు వంటి రూపంలో తన ఉగ్ర రూపాన్ని చూపుతూ జాగ్రత్త పడమని హెచ్చరిస్తోంది.
0: తేనెటీగలు దాదాపు 130,000 రకాల మొక్కలలో పరాగ సంపర్కానికి కారణమవుతాయని కనుగొన్నారు. తేనెటీగలు నశించిపోతే చెట్టులో పరాగ సంపర్కం ఆగిపోయి జీవ వైవిధ్యం నాశనమవుతుంది. ప్రసిద్ధ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్లుగా తేనెటీగలు భూమి మీద నశించిపోతే మానవజాతి 4 ఏళ్లలో నశించిపోతుంది అని తెలిపారు.
1: జీవ వైవిధ్యాన్ని పెంచడం కోసం బయోడైవర్సిటీ హాట్స్పాట్లు, బయోస్పియర్ రిజర్వ్, జాతీయ పార్కులు, అభయారణ్యాలు వంటి వాటిని ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. అంతర్జాతీయ సంస్థలైన ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్వర్సేషన్ ఆఫ్ నేచురల్ అండ్ నేచురల్ రిసోర్స్ IUCN మరియు WWF వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫైండ్ కూడా జీవ వైవిధ్యాన్ని పెంచడానికి కృషి చేస్తున్నాయి. 2012 హైదరాబాద్ నగరంలో జరిగిన జీవ వైవిధ్య సదస్సు ఒక థీమ్ ని ప్రతిపాదించింది. అదేమిటంటే, నేచర్ ప్రొటెక్ట్స్ ఇఫ్ షీ ఈస్ ప్రొటెక్టెడ్. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఇది అక్షర సత్యం మరియు అనుసరణీయం.
0: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి సంస్థలో పర్యావరణ పరంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో తెలియజేస్తున్నారు జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ కళ్యాణ్ గారు.
2: ఫారెస్ట్రీ విభాగంలో మేము కిచెన్ గార్డెన్ ఒకటి, డిఫరెంట్ ఆర్గానిక్ మాన్యూర్స్, పెస్టిసైడ్స్, వాటి టాక్సిటీ క్లాసిఫికేషన్, ఇండిజినియస్ అండ్ నేటివ్ ఫారెస్ట్ స్పీసీస్ గురించి, అలాగే డిఫరెంట్ ఇన్సెక్ట్స్ అండ్ బటర్ఫ్లైస్ ప్రెసెంట్ ఇన్ సింగరేణి ప్రాజెక్ట్ ఏరియాస్, అట్లాగే డిఫరెంట్ ఏవియన్ ఫౌనా గురించి. సో కిచెన్ గార్డెన్ వచ్చేసి ద మెయిన్ పర్పస్ ఆఫ్ డిస్ప్లేయింగ్ కిచెన్ గార్డెన్ ఈస్ ఏంటంటే, మన ఇప్పుడున్న సర్కమ్స్

సర్కంస్టాన్సెస్ లో అన్ని అపార్ట్మెంటల్ ప్లేసెస్ అయిపోయినాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో విత్ ఇన్ ద లిమిటెడ్ స్పేస్ ఎట్లా మనం కూరగాయలని ఆకుకూరల్ని ఎట్లా పెంచుకోవచ్చు, ట్రేస్లో వర్టికల్ గార్డెన్స్ అంటున్నాము, వర్టికల్ ఫార్మింగ్ అంటున్నాము, ఎట్లా చేసుకోవచ్చు అనేది మెయిన్ పర్పస్ ఆఫ్ టేకింగ్ దిస్ ట్రేస్ ఇస్ ఫర్ దట్ కిచెన్ గార్డెన్. అండ్ రెండోది వచ్చేసి డిఫరెంట్ ఆర్గానిక్ మాన్యూర్స్, కేక్స్ కానీ అలాగే వర్మీ కంపోస్ట్ కానీ వాట్ బికాస్ నౌ డేస్ వీఆర్ యూజింగ్ ఇన్ఆర్గానిక్ మాన్యూర్స్ విచ్ ఆర్ పొల్యూటింగ్ ద ఎన్విరాన్మెంట్. సో దాని గురించి కూడా మనం జనాల్లో అవగాహన తీసుకురావాలి ఆర్గానిక్ మాన్యూర్స్ గురించి అని చెప్పి. అండ్ అలాగే డిఫరెంట్ ఇన్సెక్టిసైడ్స్ టు బి యూజ్డ్ ఫర్ డిఫరెంట్ సకింగ్ పెస్ట్ కాంప్లెక్స్ కానీ టెంబోరర్స్ కానీ వాటికి ఎట్లా ఇవ్వాలనేది కూడా వీ హ్యావ్ ఇంక్లూడెడ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ డిఫరెంట్ పెస్టిసైడ్స్, బికాజ్ అందరికీ పెస్టిసైడ్స్ అనగానే ఇన్సెక్టిసైడ్స్ వాటి గురించి తెలుసు, బట్ వాటి మీద ఉండే మార్క్స్ ఏంటి, ఎట్లా చదవాలి అనేది ఎవరికి తెలియదు. సో వాటి డర్మల్ లీథల్ డోసెస్ ఎంత ఉంటాయి, వాటి యొక్క డిఫరెంట్ కలర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా. అపార్ట్ ఫ్రమ్ దట్ డిఫరెంట్ ఫారెస్ట్ స్పీసీస్, బికాజ్ సింగరేణి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి మెయిన్ చూసుకునేది ఓవర్ బర్డెన్ డంప్స్ మీద, అలాగే డిగ్రేడెడ్ ఫారెస్ట్ లో కూడా రిజర్వ్ ఫారెస్ట్ లో కూడా మనము విల్ డెవలప్ ఎఫారెస్టేషన్ యాక్టివిటీస్, మొక్కలు నాటడం అది చూస్తాం. సో ఎట్లాంటి మొక్కలు నాటుతాం అనేది కూడా డిఫరెంట్ అన్ని కూడా ఈ ప్రాంతానికి చెందిన నేటివ్ ఇండిజీనియస్ ఫారెస్ట్ స్పీసీస్ అన్ని కూడా ఎస్సిఎల్ కోల్డ్ బెల్ట్ లో ఉన్న ఏవియన్ ఫానా, అలాగే రెప్టైల్ ఫానా, అలాగే రెప్టైల్స్ కానీ బర్డ్స్ కానీ అలాగే ఇన్సెక్ట్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ ఎలా ఉన్నాయి, రిక్లైమ్డ్ ఓపీ డమ్ దగ్గర ఎట్లాంటి స్పీసీస్ అనేవి ఉన్నాయో అనేది కూడా, అండ్ డిఫరెంట్ నెస్ట్స్. అదేవిధంగా అందరికీ ఇప్పుడు మన నార్మల్ వెజిటేబుల్ కానీ అదర్ సీడ్స్ అయితే తెలుస్తుంది, కానీ ఫారెస్ట్ సీడ్స్ ఎట్లా ఉంటాయి అనేది అవగాహన లేదు కాబట్టి

ప్రతి ఒక్కరం జీవ వైవిధ్యానికి తోడ్పడి ప్రకృతిలో సమతౌల్యం కల్పించేలా కృషి చేయాలి. ముఖ్యంగా మనం సృష్టిస్తున్న వివిధ రకాల కాలుష్యాలు కూడా జీవ వైవిధ్యాన్ని కనుమరుగు చేస్తున్నాయి. వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం ప్రకృతిలోని సమతౌల్యాన్ని దెబ్బతీసి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మనమంతా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అందుకు రసాయనాలు అతిగా వాడి మనకు పరిసరాలే లేకుండా చేసుకోవద్దు. సాధ్యమైనంత వరకు ప్రకృతి పరంగానే, అంటే ప్రకృతిలో లభించే సాధారణ పద్ధతులతో పరిశుభ్రతను పాటించాలి. రసాయనాల వల్ల కలిగే హాని తగ్గించుకోవాలి. ప్రకృతిలోని ప్రతి జీవిని కాపాడే ప్రయత్నం చేయాలి. జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలి.

వివరింపిన చలచిత్రం నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి కథనంకేంద్రం 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి ఉదయం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సినీ గీత రచయిత గాయకుడు శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరద్ బాబు. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: గాయకులు గీత రచయిత శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో మనతో పాటు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఎన్నో పాటల ద్వారా, ప్రేక్షకుల హృదయాలను తాకినటువంటి వారి మధుర గీతాల ద్వారా, అలాగే కేవలం ఒక లిరిసిస్ట్గా కాకుండా సింగర్గా అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో పాటల ద్వారా ప్రేక్షకుల హృదయాలను వారు తాకారు. ఎన్నో ప్రయత్నాలు చేసి సక్సెస్ రాలేదు అని నిరాశపడి జీవితంలో ప్రయత్నాలను ఆపివేసి నిరుత్సాహపడే ఎంతోమంది యువకులకు ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయకం. ఆయన జీవిత ప్రస్థానం నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. వారు ఎవరో కాదు, వరికుప్పల యాదగిరి గారు, మన నిజామాబాద్ జిల్లా వాసి. వారి జీవితం గురించి, వారి బాల్యం, విద్యాభ్యాసం, అలాగే వారి జీవిత ప్రస్థానం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి వరికుప్పల యాదగిరి గారు.
2: నమస్కారం. నమస్కారం.
1: మీరు మా శ్రోతల కోసం మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారా?
2: నా బాల్యం అంటే మా ఊరు

0: వారి బాల్యం, విద్యాభ్యాసం, అలాగే వారి జీవిత ప్రస్థానం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి, వెరుకుపల్లి ఆర్యుడు గారు.
1: నమస్కారం. నమస్కారం.
0: మీరు మా శ్రోతల కోసం మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారా?
1: నా బాల్యం అంటే మా ఊరు సాటపూర్ గ్రామం. అక్కడే అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా అక్కడే, తర్వాత నీల రేంజల్లో హై స్కూల్ ఎడ్యుకేషన్, అండ్ బోధన్ మధుమలంచ కాలేజీలో ఇంటర్, తర్వాత సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయా.
0: సార్, మీరు కొన్ని ఇంటర్వ్యూల ద్వారా వాటిలేసంటే మీ బాల్యం చాలా కష్టంగా గడిచిందని విన్నాను.
1: అంటే అప్పుడు అంటే నేను పుట్టినప్పుడు కొంచెం కరువు వచ్చిందంట మా ఇంట్లో. అంటే మా గోల్డ్ గేదెలు అన్ని అమ్మేశారంట. దానివల్ల మా నాన్న ఏంటంటే వీడు వచ్చిన తర్వాత బ్యాడ్ వచ్చిందని కొంచెం నన్ను బ్యాడ్గా చూసేవాళ్ళు. అది జరిగింది. సో కొంచెం నాకు ఈ అంటే 2 ఇయర్స్ వరకు నడవలేదు నేను, మామూలుగా కింద పాకేవాడిని. బికాస్ ఆఫ్ మా అమ్మ మిగతా 6 పోషించాలి కదా, వాళ్ళ కోసం పనికి వెళ్ళిపోయేది నన్ను వదిలేసి. సో సాయంత్రం వచ్చేవరకు పాలు ఉండేవి కాదు. అట్లా కొంచెం చాలా కష్టపడ్డా.
0: అలాగే మీ విద్యాభ్యాసం సార్, అంటే మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, మీకు విద్యలో తోడ్పాటును అందించిన వాళ్ళు ఎవరు?
1: విద్య అంటే నేను అంటే స్కూల్లో కాలేజీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నేను బాగా చదివేవాడిని, టీచర్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. టీచర్స్ అందరికీ నేను అంటే ఇష్టం. అందులో మనకు స్పెషల్ టాలెంట్, సింగింగ్ టాలెంట్ ఉంది కాబట్టి అందరికీ ఇష్టం. స్టూడెంట్స్ కూడా నేను అంటే చాలా ఇష్టం ఉండేది.
0: ఏ వయసులో మీకు ఈ పాటల మీద ఇంట్రెస్ట్ వచ్చింది సార్?
1: ఏ వయసు అంటే మా ఇంట్లో మా నాన్న, మా పెద్దన్నయ్య, మా 2 పాటలు పాడతారు. అంటే భజన చేసేవాళ్ళం మేము రామాలయం, మా ఊర్లో రామాలయం ఉండేది. అక్కడ భజనలో వాళ్ళు పాడేటప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని మా నాన్నతో కూడా. తర్వాత నేను అంటే పాడడం అనేది ఇట్లా వచ్చిందని నేను చెప్పలేను, కానీ పాడేవాడిని. మామూలుగా రేడియోలో పాటలు వచ్చేవి 11:45 అట్లా, ఆ పాటలు విని యాజిటీస్గా పాడేవాడిని నేను. అట్లా అట్లా నేను పాడుతూ ఉంటే టీచర్స్ నన్ను ఎంకరేజ్ చేశారు బాగా పాడతావని. ఒకరోజు 15th August సాంగ్స్ కాంపిటీషన్ పెడితే నాకు 1st ప్రైజ్ వచ్చింది. 2nd క్లాస్ నేను, అందులో పాట పాడితే నాకు 1st ప్రైజ్ వచ్చింది. ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు అందరు ఊరోళ్ళందరి ముందు పాడిచ్చారు. అంటే నా 1st స్టేజ్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు అది.
0: ఇలా పాటలు పాడే మీకు సినీ నేపథ్యానికి ఎలా వచ్చారు, అలాగే ఆ పాటలు రాయాలనే ఇంట్రెస్ట్, అంటే పాడడం కాకుండా రాయాలనే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది?
1: రాయడం అంటే ఇప్పుడు అంటే పాడేవాడిని బాగా నేను, అంటే నేను ఇళయరాజా పాటలు బాగా వినేవాడిని చిన్నప్పుడు. సో భజనలో ఏంటంటే ఈ ప్యారడీ సాంగ్స్ ఉండేవి, అంటే సినిమా పాటలు ట్యూన్ తీసుకొని దేవుడికి అనుగుణంగా రాసేవాళ్ళు. అట్లా అవి చూసి నేను కూడా 5th 6th క్లాస్లో ఉన్నప్పుడు నేను కూడా ఒక పాట రాశాను అనమాట. ప్రతిభావంతులని కృష్ణగారి సినిమాలో ఒక పాట ఉంటుంది, అమృతం తాగిన వాళ్ళని, దాని మీద ప్యారడీగా ఒక సాంగ్ రాశాను. అది ఫస్ట్ నా సాంగ్, అంటే నేను ఎలా రాస్తానో ఏంటని తెలీదు, దేవుడు ఆయన ప్రే చేస్తూ రాశాను అనమాట. అది నా ఫస్ట్ రైటింగ్. తర్వాత ఇంకా ఇళయరాజా పాటలు బాగా వినేవాడిని. తర్వాత ఇళయరాజా గారు రోజా సినిమాకి ఆయన మ్యూజిక్ చేయలేదు. తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఇళయరాజా చేయట్లేదని బాధపడి ఇంకా నేనే పాటలు ట్యూన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడం, నేనే రాసుకోవడం, అంటే ఈ భావగీతాలు రాయడం 6th 7th లో స్టార్ట్ అయింది. రాసుకొని పాడుతూ పొలాల్లో తిరిగేవాళ్ళం అనమాట. అట్లా అట్లా రాయడం అలవాటయ్యి పాడడం, ట్యూన్ కట్టడం అని చిన్నప్పుడే వచ్చేసింది అనమాట.
0: సో మరి మీ పాటలు చూస్తే చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా బాగా అంటే అందరి హృదయాలకు అద్దుకునేలా ఉంటాయి. మీకు తెలుగు సాహిత్యం మీద అంత పట్టుందా, లేకపోతే మీ మనసుకు నచ్చిన గీతాలు రాయడమే మీకు?
1: తెలుగు సాహిత్యం అంటే తెలీదు, మరి అది జన్మత వచ్చిందా ఏమో తెలియదు, కానీ నేను తెలుగుని బాగా పట్టేవాడిని. అంటే ఈవెన్ మాకు తెలుగు స్కూల్లో చెప్పినప్పుడు కానీ టీచర్ చెప్పగానే నాకు ఈజీగా వచ్చేసాయి అనమాట. అలంకారాలు కానీ అవి కానీ అన్ని తెలుగులో ఏదున్నా నన్నే అంటే ఈ టెస్టులు దిద్దడం అలాంటివన్నీ నాతో చేయించేవాళ్ళు. ఎవరైనా తప్పులు చేసినా కూడా నన్నే వచ్చి అడిగేవాళ్ళు, అరే ఇది తప్ప కరెక్టా రైటా అని అడిగేవాళ్ళు స్టూడెంట్స్. అట్లా తెలీదు నాకు, మరి దేవుడిచ్చిన వరమో తెలీదు, అలా వచ్చేసింది. అంటే నేను రాస్తుంటే వచ్చేసింది. నేను చదివింది ఇంటరే, పోనీ పెద్దగా బుక్స్ కూడా ఏం చదవలేదు నేను.
0: మరి ఈ సాధారణ పల్లెటూరులో మీరు పాటలు పాడుకుంటూ ఉన్న జీవితం నుండి సడన్ గా సినిమా వైపు ఎలా వచ్చారు సార్?
1: అదే సినిమా అంటే ఇప్పుడు ఇంటర్ తర్వాత నాకు ఇంట్లో చదువుకోవడానికి స్కోప్ లేదు. సో మనకేందంటే ఎక్కడ స్కూల్లో కాలేజీలో ఎక్కడ పాడినా మనం 1st ప్రైజ్ కొట్టడం, టీచర్స్ స్టూడెంట్స్ అందరూ నువ్వు సినిమాల్లోకి వెళ్తే రాణిస్తావని చెప్పడం. మా తెలుగు లెక్చరర్ ఉండేవారు ఇంటర్లో, మోహన్ ప్రసాద్ గారు, ఆయన అయితే ప్రతిరోజు క్లాస్ ముందు

0: నా పాట తర్వాత క్లాస్ స్టార్ట్ అయ్యేది. అలా చేసి ఆయన ఒక వర్ణిలో ఒక ఆర్కెస్ట్రా ట్రూప్ ఉంటే దానికి పంపించారు. వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. తర్వాత ఒకసారి మన రేడియో స్టేషన్ కూడా పంపించారు. సో అట్లా అది విని ఇంకా మనకి ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, వీళ్ళు అంటున్నారు అది విని విని ఇంకా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఒక అంటే అందరు నన్ను జూనియర్ బాలు అనేవాళ్ళు అప్పట్లో, బాలుగారిలో పాడుతావు బాగా పాడతావని. అట్లా ఒక కాన్ఫిడెన్సా, మరి అది తెలియనితనమో తెలియదు కానీ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ప్రయత్నం చేసి మరి వెళ్ళడం వెళ్ళడమే ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాం మేము. వెళ్తే ఆయన షూటింగ్లో ఉన్నారు, మమ్మల్ని కలవలేదన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళు పాటలు విన్నారు, ఆర్టిస్టులు పాటలు విని చాలా బాగా పాడుతున్నావు అని ఒక అడ్రస్ ఇచ్చారు మాకు. అక్కడికి వెళ్ళి కలువు వాళ్ళు, ఓకే అంటే నీ సినిమాలో పాడిస్తావు అన్న. అక్కడికి వెళ్తే జరిగింది వేరే, వాళ్ళు ఏదో చెప్పారు అది కాలేదు, మళ్ళీ వచ్చేసాను ఇంటికి. ఇంటికి వచ్చేసి ఇలా కాదు, మనం ఫస్ట్ హైదరాబాద్లో ఒక మనకంటూ ఒక షెల్టర్ ఉండాలి అని స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకొని తర్వాత 1996 జనవరిలో హైదరాబాద్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక మనకు ఇండస్ట్రీ తెలీదు, ఎవరిని కలవాలో తెలీదు. అక్కడే త్యాగరాయ గణసభ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ జరుగుతుంటే కాంపిటీషన్స్, అక్కడ పాల్గొనేవాడిని. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పాడితే ఎవరైనా సినిమా వాళ్ళు ఉండొచ్చు, మనకు అవకాశం రావచ్చు అని పాడేవాడిని. నేను పాడిన ప్రతిసారి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది, నెక్స్ట్ డే పేపర్లో వచ్చేది నా పేరు. అలా అలా తిరుగుతున్నాను. తిరుగుతుంటే ఒకరోజు నల్లగుంటలో సానాయిరెడ్డి అని ఒక పేరు రాసింది అనమాట. సానాయిరెడ్డి గారు అప్పట్లో పిట్టల దూరా అని సినిమా చేశారు. ఓహో, డైరెక్టర్ ఇక్కడే ఉన్నాడు కదా, మనం ఎందుకు అటు ఇటు వెళ్తున్నాం అని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తావా అంటే, నేను పాటలు పాడతాను సార్. పాటలు పాడతావా అంటే, నేను మామూలు బక్క పదచగా ఉండేదాన్ని, పాటలు పాడతారు అందరు వచ్చేస్తారా పాడు పాట అన్నాడు. పాట పాడాను, రెండు లైన్లు పాడంగానే ఆయనకు నచ్చేసి లోపలి తీసుకెళ్లారు. పల్లె అంతా అయినాయి, బాగుంది అని, వాయిస్ బాగుంది, రేపు రా అన్నారు. మళ్ళీ రేపు ఉదయం 7 గంటలకు వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాను, వాళ్ళు పిలవట్లేదు, టైం అవుతుంది, భోజనం లేదు, ఏమి లేదు. కూర్చున్నాను కూర్చున్నాను కూర్చుని 4 o'clock పిలిచారు. పిలిస్తే అక్కడ డైరెక్టరు, ప్రొడ్యూసర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు కూర్చున్నారు. సో పాడవే పాటలు అన్నారు. అప్పుడు ఏంటంటే నేనే కంపోజ్ చేసి రాసుకున్న పాటలు పాడాను, ఒక 5 పాటలు. 5 పాటలు పాడాను. ఒక పాటకు అందరూ ఒకేసారి మూకుమ్మడిగా క్లాప్స్ కొట్టేశారు అనమాట. చాలా బాగుంది, నీ వాయిస్ బాగుంది, నీ పాటలు బాగున్నాయి అని. అంటే అంతవరకు నేను లిరిక్ రైటర్ అవుతా అని అనుకోలేదు. అంటే ఏదో నేను నా ట్యూన్కి తగ్గట్టుగా రాసేవాడిని, కానీ వాళ్ళ సాహిత్యం కూడా బాగుందని తీసుకున్నారు. పాటలు తీసుకొని నాకు అప్పుడు స్పాట్లోనే అడ్వాన్స్ ఇచ్చారు, నీ పాటలు పెట్టుకుంటాం, రెండు మా సినిమాకు యాప్ట్గా ఉన్నాయని. తర్వాత ఇంకా నాతో పాడిస్తా అన్నారు, కానీ ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు. నేనే కంపోజరు, నేనే లిరిక్స్, కానీ పాడిస్తా అన్నారు, కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఒప్పుకోకపోవడం వల్ల నేను పాడలేదు ఆ సినిమాలో. మళ్ళీ సానాయిరెడ్డి గారు నెక్స్ట్ సినిమా బ్యాచిలర్స్లో పాడిచ్చారు, తర్వాత సంపంగిలో పాడిచ్చారు. సంపంగి పెద్ద హిట్, అలా ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చిందనమాట.
1: అయితే మీకు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది సానాయిరెడ్డి గారు సింగర్గా, అలాగే లిరిసిస్ట్గా కూడా.
0: ఎస్ ఎస్.
1: ఆ తర్వాత మీరు ఎన్ని సినిమాలకు పనిచేశారు సార్?
0: నేను ఇప్పటికీ నాకు తెలిసి 100 దాటి ఉంటాయి సినిమాలు, 500 పాటలు రాసి ఉంటా, పాడినవి 300 ఉంటాయి.
1: మీకు సింగర్కి బాగా పేరు తెచ్చిన పాట?
0: సింగర్కి పేరు తెచ్చింది ఇప్పటికీ సంపంగిలో అందమైన కుందనాల బొమ్మ.
1: తర్వాత లిరిసిస్ట్గా బాగా ఫేమస్ అయ్యింది పాట సార్?
0: లిరిసిస్ట్గా నేను ఏది రాసినా బాగా బ్లాక్ బస్టర్ అనమాట, అందుకే నన్ను ఎక్కువ లిరిసిస్ట్గా చూస్తారు. అంటే సంపంగిలో హిట్ అయింది, బట్ అప్పుడు ఇంత మీడియా, సోషల్ మీడియా ఏం లేదు. నేను పాడినట్టు స్టిల్ ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు నేనే సింగర్ ఆ పాటకని. సో అట్లా ఆ పాట చాలా పెద్ద హిట్. తర్వాత నేను ధృవాలో పాడాను ఆ పాట. అలా అలా పాడుతున్నాను. పెద్ద సినిమాల్లో అయితే ఇంకా ఒక సింగర్గా అయితే పేరు రాలేదు, బట్ మ్యూజిక్ డైరెక్టర్గా, లిరిసిస్ట్గా మంచి పేరు వచ్చింది.
1: మ్యూజిక్ డైరెక్టర్గా మీరు పనిచేసిన సినిమాలు ఏమేంటి చెప్పగలరా సార్?
0: నేను పనిచేసిన సినిమాలు అంటే నువ్వంటే నేననే ఓ సినిమా, తర్వాత అఫీషియల్గా అన్అఫీషియల్గా చాలా చేశాను, అండ్ మొన్న బింబిసార, హుషారు, మొన్న బ్రహ్మాండ సినిమా, మార్షల్ అనే ఒక సినిమా, శ్రీకాంత్ హీరో, అలా ఒక 18 సినిమాలు చేశాను.
1: మరి అంటే మీరు సినిమా నేపథ్యంలోకి వచ్చిన తర్వాత మీకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అవకాశాలు ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మీరు ఈ ప్రస్థానంలో ఎవరిని బాగా అడ్మైర్ చేస్తారు, అంటే మీకు అవకాశాలు ఇచ్చిన డైరెక్టర్లు కానీ అలాగే సంగీత దర్శకుల్లో కావచ్చు, మీకు పాటలు పాడే అవకాశం ఇచ్చిన వారు కావచ్చు, వీళ్ళు మీరు ఎక్కువ అభిమానించే వాళ్ళు ఎవరు?
0: అంటే నాకు పర్టికులర్గా సంగీత దర్శకులు ఎవరు నాకు అవకాశం ఇవ్వలేదు. ఇచ్చిందైతే బాగా నన్ను ఎంకరేజ్ చేసింది సానాయిరెడ్డి గారు, ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి గారు నన్ను రేజ్గురం సినిమాకి పనిచేయించారు.

0: ధ్రువ కిక్ టు సినిమాకి. అలాగే సానేది రెడ్డి గారు నాకు లిరిసిస్ట్గా సింగర్గా మ్యూజిరేటర్గా అవకాశం ఇచ్చింది ఆయనే. సో వాళ్ళిద్దరే.
1: మరి ఒక అభిమానిగా మీరు అభిమానించే సింగర్స్ ఎవరు?
0: నాకు చాలా ఇష్టమైన సింగర్ అంటే జానక్ గారు. బాలుగారు అందరికీ ఇష్టం, నాకు కూడా ఇష్టమే. యేసుదాస్ గారు అండ్ హరిహరన్ గారు.
1: లిరిసిస్ట్గా మీకు ఎవరి పాటలు బాగా అనిపిస్తాయి సార్? అంటే ఎవరి సాహిత్యం మీకు మీ హృదయానికి అత్తుకుంటుంది?
0: నాకు అట్లా ఏం లేదండి, మంచి సాహిత్యం ఎవరు రాసినా నాకు చాలా ఇష్టం. అంటే అప్పట్లో ఆత్రేయ గారి పాటలు బాగా వినేవాడిని, అండ్ కొంచెం పెద్ద అయ్యాక సీతారామ శాస్త్రి గారి పాటలు బాగా ఇష్టపడి వినేవాడిని ఇప్పుడు. అండ్ మనకి అప్పుడు చిన్నప్పుడు సిరివెన్నెల సినిమా ఆ పాటలు అన్నీ పాడేవాడిని నేను. అట్లా అంటే పర్టికల్ ఇది సాహిత్యం అని కాదు, నాకు ట్యూన్ బాగా, ఆ ట్యూన్ బాణి బాగా ఎక్కేది అనమాట. ఆ బాణిని బట్టి ఏదన్నా పాడేసుకునేవాడిని. సాహిత్యము అది అంత పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, ట్యూన్ బాగుంటే అది పాడేసుకునేవాడిని అంతే.
1: సరే, మరి మాకైతే ఇప్పుడు సిరివెన్నెల గారు అనుకోండి, వారు రాసిన పాటల్లో నాకు పర్సనల్గా మోటివేషనల్ సాంగ్స్ అంటే ఇష్టం. ఆయన సాహిత్యం సింపుల్గా చాలా మోటివేట్గా ఉంటారు. అలాగే మీరు రాసే పాటల్లో మీరు ఏది ఎంచుకుంటారంటే మోటివేషనల్ వైపు ఎంచుకుంటారా, భావగీతాలు ఎక్కువ ఎంచుకుంటారా, ఈ సాడ్ సాంగ్స్ అంటాం అంటే బాధాకరమైన సాంగ్స్ కూడా ఉంటాయి, వీటిలో ఏది మీరు బాగా రాయగలరు అనుకుంటారు?
0: అంటే అదృష్టవశాత్తు ఏంటంటే నేను అన్ని రకాల పాటలు రాశాను. నేను డ్యూయెట్ రాశాను, సాడ్ సాంగ్ రాశాను, మంచి లవ్ సాంగ్ రాశాను, అన్ని రకాల సెంటిమెంట్ సాంగ్స్ కూడా రాశాను. అన్నీ బాగానే అంటే అందరూ మెచ్చుకున్నారు. ఈవెన్ మన సీతారామ శాస్త్రి గారు కూడా ఒక పాటకి మెచ్చుకున్నారు నన్ను. ఇంకా ఏంటంటే ఒక పెద్ద మనకు ఒక గురువు లాంటి ఒక రైటర్ రాసిన పాటకి నేను మొదటి రెండు పాదాలు రాశాను నేను. అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. నేను అన్నీ రాస్తా అంటే ఇన్స్పిరేషనల్ సాంగ్, ఇప్పుడు నువ్వంటే నేనలో ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ ఉంటుంది. తర్వాత సాడ్ సాంగ్ అంటే సంపంగిలో గుండె ఎందుకు ఇచ్చావు అందరి ఫేవరెట్ ఇప్పుడు కూడా. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి పాట నేను నా సాహిత్యం అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు.
1: మీకు నచ్చిన సాంగ్స్ అన్న కొంచెం పాడి వినిపించగలరు?
0: అది ఇప్పుడు ఇన్స్పిరేషన్ అన్నాను కాబట్టి నువ్వంటే నేను అది ఇంకా రిలీజ్ అవ్వాలి సినిమా.

0: పొమ్మని.
1: చాలా బాగుంది సార్,
0: థ్యాంక్ యూ.
1: చాలా సింపుల్ పదాలతోటి చాలా మోటివేషనల్ గా ఉంది సార్. అంటే సాహిత్యంలో మనకు అర్థం కాని పదాల కంటే మనకు అర్థమయ్యే వాడుక భాషలో చాలా బాగా రాస్తుంది సార్. మీ పాటల్లో ఉన్న గొప్పతనం అదే సార్, మాకు నచ్చింది కూడా. ఇప్పటికీ మీ పాటలు అందరికీ అలా గుర్తుండిపోయాయి అంటే ఇట్లాంటి చిన్న పదాలతో, అంటే పామరుడికి కూడా అర్థమయ్యే భాష చాలా బాగుంది సార్. సార్ ఇలాగే అంటే ఇప్పుడు మీరు పాడే పాటలో ఆ మోటివేషన్ అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంది. ఇది మీ జీవితం నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ కోచా, లేకపోతే మీరు జనరల్ గా ఒక పాట రచయిత ఊహిస్తూ రాస్తుంటారా?
0: చిన్నప్పటి నుంచి నేను బాగా కష్టాలు అవి బాగా చూశాను కాబట్టి నేను నాకు చిన్నప్పుడే ఒక మోటివేషన్ వచ్చేసింది ఏంటంటే, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను క్లాస్లో ఫస్ట్ ఉండేదాన్ని. అలా చదివే నన్ను మా ఇంట్లో పరిస్థితులు బాగాలేక నన్ను ఫిఫ్త్ క్లాస్ అయిపోయాక గేలర్ జీతం పెట్టేశారు నన్ను, నాకు ఇష్టం లేకున్నా కూడా. అంటే అప్పటి వరకు నేను కొంచెం అల్లరి చిల్లరిగా బాగా ఆడుతూ పాడుతూ తిరిగేవాడిని. ఆ సంఘటన తర్వాత నేను సైలెంట్ అయిపోయాను, అంటే ఇన్నర్ అదొచ్చేసింది నాకు. సో నాకు జీవితం అంటే నాకంటూ ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో, నేనొక్కనే, నాకు నేనే చూసుకోవాలి, నాకు నేనే అన్నీ తెలుసుకోవాలి, నాకు నేనే పోరాడాలనేది ఆ తత్వం అనేది వచ్చేసింది చిన్నప్పుడే. అప్పటి నుంచి నేను ఏది జరిగినా అందులో మనకు పాజిటివ్ ఏం దొరుకుతుంది అని చూస్తా, కానీ నాకు బ్యాడ్ జరిగిందని నేను కూర్చోను, ఎందుకంటే బ్యాడ్ అనేది అలవాటు అయిపోయింది నాకు. స్టిల్ ఇప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను చాలా పాజిటివ్గా ఉంటా. ఎలాంటి కష్టం, ఈ సినిమా ఇండస్ట్రీలో మీకు ఎలా ఉంటుంది తెలుసు కదా, చాలా ఆటుపోట్లు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. అయినా నేను 28 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి స్టిల్ ఇంకా నేను పనిచేస్తున్నానంటే నాలో ఉన్న పాజిటివ్నెస్.

0: ఇచ్చాను అనుకుంటా. సో నేను ఏ పాట చెప్పినా, ఈవెన్ నాకు ఐటమ్ సాంగ్ చెప్పినా కూడా దాని నుంచి కూడా మనం పాజిటివ్గా ఏం చెప్పొచ్చు. నేను ఒక సినిమాలో, అది వర్కౌట్ కాలే కానీ, ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఐటమ్ సాంగ్ అంటే జనరల్గా ఏంటంటే అమ్మాయిని కింద నుంచి పైకి వర్ణిస్తూ రాస్తారు. నేను అలా కాదు, దీనికి కూడా ఏమైనా చేయాలని అంటే, నేను బాగా మంచిగా బతికాను కానీ ఈ ఎవరైతే ఈ ఫ్యాషన్ డిజైనర్స్ వీళ్ళు ఉన్నారో వీళ్ళు కుట్టేసి నన్ను చెడగొట్టేశారు. నన్ను చెడగొడితే నేను చెడిపోయాను. నేను చెడిపోవడం వల్ల అందరూ నన్ను చూడడం స్టార్ట్ చేశారు. ఆ చూడడం నాకు నచ్చేసింది. అలా అలా నేను చెడిపోయి ఇక్కడ దాకా వచ్చానని ఒకటి అట్లా, అంటే సమాజాన్ని ఇట్లా మారుస్తున్నారు కొంతమంది అనేది అందులో కూడా ఒకటి చెప్పడానికి ట్రై చేశాను.
1: సార్, అసలు మీరు చెప్తుంటే నాకే కొంచెం చాలా ఇన్స్పైర్ అనిపిస్తుంది. నాకు అనిపించింది ఏంటి సార్, ఉలి దెబ్బలు తినకుండా ఏ రాయి కూడా శిల్పం కానట్టుగా మీ కష్టాలు అనేవి మిమ్మల్ని శిల్పంలాగా మార్చిందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కష్టాలు చూసిన మీరు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించారు, ఎదగడానికి ప్రయత్నించారు. అది నిజంగా ఈనాటి యువతకి ఉండాల్సిన ముఖ్యమైన విషయం. చాలా మంది యువత కొన్ని ప్రయత్నాలతోటే మా వల్ల కాదు అనే స్థితిలో మీ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే 22 ఏళ్ల ప్రస్థానంలో మీకు ఒక్కరోజులో వచ్చిన సక్సెస్ కాదు అది, మీరు మీ మాటల్లో తెలుస్తుంది, మీ జీవితాన్ని చూసిన మా అందరికీ తెలుస్తుంది. సార్, ఈ మీ జీవిత ప్రస్థానం కాకుండా సినిమా గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు వింటూ ఉంటాం సినిమాల్లో గతంలో మన లిరిసిస్టు ఏవైతే ఇస్తాడో దానికి అనుగుణంగా మ్యూజిక్ చేసేవారని, ఇప్పుడు మ్యూజిక్ అనుగుణంగా పాటలు రాస్తున్నారని, ఇప్పుడు మీరు ఎలా రాస్తున్నారు సార్? అంటే మ్యూజిక్ అనుగుణంగా పాటలు రాస్తారా, పాటలకు అనుగుణంగా మ్యూజిక్ తెచ్చుకుంటారా?
0: అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నాకు ట్యూన్ ఇచ్చి రాయమని అడిగేవాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే నేనే ట్యూన్ చేశాను కాబట్టి నేను జనరల్గా ట్యూన్ చేసి రాస్తాను. ఒక్కోసారి రాసినప్పుడే ఓ ట్యూన్ వచ్చేస్తుంది. అట్లా చేశాను, ఇట్లా చేశాను. ఈవెన్ పెద్ద సినిమాలు అయినా కూడా ఎవరైనా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్కి వాళ్ళు ముందు పెట్టుకుంటారు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని. వాళ్ళ ద్వారా ఈ సిచ్యువేషన్కి పాట రావట్లేదు అంటే అప్పుడు నన్ను పిలుస్తారు. పిలిస్తే నాకు వచ్చేస్తుంది. నేను ట్యూన్ లిరిక్ ఇస్తాను కాబట్టి నా పేరు వేసేస్తారు. అట్లా ట్యూన్ ఏమో మ్యూజిక్ డైరెక్టర్ పేరేస్తారు, నాకేమో ఓన్లీ లిరిక్ ఇస్తారు. అట్లా నేను ఏదైనా రాయగలను.
1: మరి అయితే ఇప్పుడున్న సమాజంలో పాటలు కూడా సాహిత్యం తక్కువైపోయి మ్యూజిక్కి అనుగుణంగా రాస్తున్నారు. అంటే అందులో సాహిత్యం ఏమి ఉండదు, ఆ మ్యూజిక్కి సింక్ అయ్యేటట్టుగా ఇష్టం వచ్చిన పదాలు వాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్?
0: అంటే అది దర్శకుల చేతిలో ఉంటుంది. ఎందుకంటే దర్శకుడికి టేస్ట్ ఉంది, సాహిత్య అభిమానం ఉంది, మనం ఒకటి చెప్పాలి అనుకున్నప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు సినిమా నుంచి ఏది బయటకు వచ్చినా అది దర్శకుడు ఇష్టం. దర్శకుడు గుడ్ తీసుకుంటే గుడ్ వస్తుంది, బ్యాడ్ తీసుకుంటే బ్యాడ్ వస్తుంది. అంటే ఇప్పుడున్న వాళ్ళు రాయలేరని కాదు, రాస్తారు. వాళ్ళు తీసుకోవాలి కదా, తీసుకునే వాళ్ళు ఉండాలి కదా. సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఫస్ట్ ఇది గెట్ ఆన్ అవ్వాలి ఇక్కడ నుంచి, ఇది ఓకే అయితే ఇంకో సినిమా వస్తే అందులో చూద్దాంలే. అంటే నాకు తెలిసి ఇప్పుడంతా ఒక మట్టి నుంచి వచ్చే కథలు కూడా లేవు. అన్ని ఇన్స్పిరేషనల్ కథలు, ఎక్కడో హాలీవుడ్ సినిమాల్లోంచి వచ్చిన కథలు. లేదంటే ఇప్పుడు ఇంకా బ్యాడ్ ఏముంటుందంటే, ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే అందరూ అదే ధోరణిలో సినిమాలు చేస్తారు. ప్రేక్షకుడు కూడా ఏంటంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక పాట వచ్చినప్పుడు అది వింటాడు కొత్తగా వచ్చినప్పుడు. అలాంటివే ఒక పది వస్తే ఆ పది వినడు వాడు. ఆ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఆ 10 మంది అదే సినిమా మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు కాబట్టి అది రాదు. ఇప్పుడు నన్ను సినిమా చూస్తా హిట్ అయ్యాక సేమ్ ప్రొడ్యూసర్ అడిగాడు, సినిమా చూస్తా మామలాంటి పాట మళ్ళా చేయగలవా అంటే, చేయలేను సార్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మళ్ళీ లేదు కదా, అది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి వచ్చింది. ఇంకా వేరే వస్తుంది కానీ అది రాదు, అది చేయడం కూడా వేస్ట్. ఏదైనా మనకు కొత్తగా అనిపిస్తే, మనం అలా రోడ్డు మీద వెళ్తుంటే ఎవరన్నా మనకు కొత్తగా ఒక ఆకారం కొత్తగా ఉందంటే ఎవరు రాని చూస్తాం. నార్మల్గా ఉన్న వాళ్ళని మనం సర్లే అనుకుని వెళ్ళిపోతాం, మన దృష్టి కూడా పోదు అక్కడికి. అట్లా సాహిత్యం తీసుకునే వాళ్ళు, సాహిత్యాభిలాషులు, డైరెక్టర్లు ఉంటే తప్ప మంచి పాటలు కానీ మంచి సాహిత్యం కానీ రాదు. అది రాసేవాళ్ళ ప్రాబ్లం కాదు, తీసుకునేవాళ్ళ ప్రాబ్లం.
1: మరి పాటల రచయిత అద్భుతంగా మోటివేషన్ సాంగ్ రాస్తుండొచ్చు, ప్రేమ గీతాలు రాస్తుండొచ్చు, ఈ ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతవరకు ఉంటుంది?
0: నాకు తెలిసి 1000% ఉంటుంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమా పాటలే ఇన్స్పిరేషన్. సినిమా పాటల వల్లే నేను ఏం చేయాలనే చేసేవాడిని, సినిమా పాటల వల్లే ఇన్స్పిరేషన్ పొందేవాడిని. సినిమా పాటలే నాకు పాడడం నేర్పించాయి, సినిమా పాటలే నాకు రాయడం నేర్పించాయి, సినిమా పాటలే నేను ఎలా బతకాలో నేర్పించాయి. కాబట్టి నేనే ఉదాహరణ, సినిమా పాట ఏం చేస్తుంది అనే దానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే నేను ఇప్పటికీ సినిమాల వల్ల ఇన్స్పిరేషన్ అవుతాను. చాలామంది ఏంటంటే, ఇప్పుడు కొంతమంది నేను చూస్తాను టీవీ

యూట్యూబ్లో కొంతమంది వీళ్ళు మోటివేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఊ అంటే సినిమా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. సినిమా వాళ్ళు హీరోలు కాదు, సినిమా వాళ్ళకి ఏమి రాదు, సినిమా వాళ్ళు జీరోలు అంటారు. కానీ సినిమా వాళ్ళు ఇప్పుడు ఇన్ని కోట్ల మందికి ఒక వ్యక్తి నచ్చడం అనేది అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు ఆ చెప్పే ఆయన వచ్చి ఆ వేషం వేసుకుంటే ఆయనకు వస్తుంది, అది రాదు కదా. కాబట్టి ఏంటంటే సినిమా అనే వారికి అందరూ చులకం చేస్తారు, కానీ సినిమా కూడా చాలా పవర్ఫుల్, చాలా మందిని మారుస్తుంది, చచ్చిపోయే వాళ్ళని. ఇప్పుడు మీరు ఇందాక విన్నారు ఆ పాట, ఆ పాట ఒక అబ్బాయి పీజీ స్టూడెంట్ నాకు కాల్ చేశాడు. ఏంటంటే సార్, నేను చాలా కాలం నుంచి వెతుకుతున్నా మీ నంబరు, మీ పాట ఒకటి నన్ను బతికిచ్చింది సార్, నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా, నన్ను బతికిచ్చింది. ఏంటంటే

0: గుర్తించాల్సిన విషయం, ఎవరు ఏమనుకున్నా మీరు చూపించే ప్రభావం 1000 మందిపై చూపించే ప్రభావం ఒకరు ఇద్దరు చెప్పినంత మాత్రాన పోదు. అందరూ ఒప్పుకోవాల్సిన విషయం
1: డెఫినెట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక రోగం అంటే ఒక మానసికమైన దౌర్బల్యం అంటే ఒక ఒక రోగం లాంటిది. అది మనం ఏ సైకాలజిస్ట్ దగ్గరకు పోతే ఇంకా ఎక్కడికో పోతే అది ఒక కొన్ని నెలలు పట్టవచ్చు. కానీ ఒక పాట వింటే మనం విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఇన్స్పిరేషన్ పొంది నార్మల్ స్టేజ్కి రావచ్చు.
0: అంతే,
1: అది దట్ ఈస్ పవర్ ఆఫ్ సాంగ్.
0: అంతే సార్, కొన్నిసార్లు వైద్య విధానంలో చేయలేని చికిత్స కూడా కొన్ని మాటల ద్వారా జరుగుతుంది. ఆ మాటలు పాటల ద్వారా ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. ఒక ఏమంటారు దాన్ని, ఒక వ్యాక్సిన్ లాగా కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు. సార్, మరి ఈ 22 ఏళ్ల ప్రస్థానంలో మీకు అద్భుతమైన బ్రేక్ ఇచ్చిన పాట, పలాని పాట ద్వారా ఒరికుప్పల యాదగిరి అనే వ్యక్తి పబ్లిక్కి బాగా తెలిసింది అని చెప్పుకునే పాట ఏంటి సార్?
1: అయితే నాకు బాగా ఇప్పటికీ నన్ను అడిగే పాట సంపంగి అందమైన కుందన బొమ్మ. కానీ నాకు అంటే పెద్ద ఇప్పుడు స్టార్ హీరోలకి పరిచయం చేసిందంటే రేస్ గుర్రం సినిమా. అందులో 3 పాటలు, అందులో స్పెషల్గా సినిమా చూపిస్తాం మామ. అండ్ రేస్ గుర్రం టైటిల్ సాంగ్ స్వీటీ సాంగ్ అని ఉంటుంది. ఆ సినిమా ద్వారా నేను అంటే స్టార్ హీరోలకు కూడా ఈయన చేస్తే బాగుంటుంది అనేది వచ్చింది పేరు.
0: మీరు నిజామాబాద్ జిల్లాలో ఒక పల్లెటూరులో నుంచి జన్మించి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈరోజు సినిమా ఫీల్డ్ లో అడుగు పెట్టాలనుకునే వాళ్ళకి చాలా మందికి స్టార్టింగ్ పాయింట్ చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది మీరు ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అని చెప్పుకునే వాళ్ళకి కూడా పాటలు రాస్తున్నారు, అలాగే పాడుతున్నారు. ఈ జీవిత ప్రస్థానంలో మీరు నేర్చుకున్న అనుభవాలు ఏంటి, అలాగే యువతకు సినిమా ఫీల్డ్ లోకి రావాలనుకున్నా కావచ్చు, జీవితంలో సక్సెస్ సాధించలేని వాళ్ళకి కావచ్చు, మీరేం చెప్తారు సార్?
1: సక్సెస్ సాధించలేము అనేది ఏముండదు నాకు తెలిసి. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటే దాని మీద ఇష్టము లేదంటే గోల్ లాగా ఉండకూడదు, అది దాని మీద ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ అంటే మనము ఒక టీనేజ్కి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని చూసి ఎంత ప్రేమిస్తాం, అసలు ఎక్కడున్నా కనబడకపోతే ఏడుస్తాం, మాట్లాడకపోతే సాడ్గా ఉంటాం. అంత ప్రేమ ఉండాలి మనం చేసే పని ఏదైనా కావచ్చు, సినిమా పని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అప్పుడు మనకు సక్సెస్ రాకుండా ఉండదు. ఎందుకంటే అది ప్రేమ అనేది నథింగ్ బట్ గాడ్ అనమాట. దేవుడు ప్రేమ వేరే అని నేను అనుకోను, ప్రేమ దేవుడు ఒకటే. ఒక ప్రేమించేవాడిని చూడండి, వాడు ఇంత ప్యూర్గా ఉంటాడంటే. ప్రేమ అంటే చాలా రకాలుగా ఉంటుంది, ప్యూర్ ప్రేమ ఉంటుంది, ఇంకా వేరే అవి కూడా ఉంటాయి. ఒక ప్యూర్ ప్రేమించేవాడు వాడు గాల్లో ఎంత స్పీడ్ అయినా పరిగెత్తగలుగుతాడు, ఎంత ఎప్పుడైనా లేవగలుగుతాడు, నిద్రపోకుండా కూడా వాడు ఫ్రెష్గా ఉండగలుగుతాడు. ఎందుకంటే ఆ పవర్, అది ఆ పవర్ని మనం ఆ మనం చేసే మనం ఇష్టమైన పని మీద ఎప్పుడూ పెట్టుకోవాలి. అది అప్పుడు మనకి ఫెయిల్యూర్లు వచ్చినా ఏం అనిపించదు, మనం ఇంకోటి చేద్దామని, ఇంకోటి చేద్దాం, ఇంకోటి చేద్దాం అనిపిస్తుంది. అది ఉంటుంది ఆ పవర్. చాలా మంది ఏంటంటే, ఒకసారి నేను చాలా మంది కొత్త డైరెక్టర్లను చూస్తుంటాను కదా, వాళ్ళు సినిమా పూర్తవక ముందే స్టార్ డైరెక్టర్లా ఫీల్ అయిపోయి వేరేలాగా ప్రవర్తించడం ఇవన్నీ చేస్తుంటారు. వీళ్ళ ఎవరు సక్సెస్ అయినట్టు నాకు నా 28 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు చూడలేదు. నేను సినిమా అయ్యి హిట్ అయినా కూడా ఒక పొలైట్గా అందరితో ప్రేమగా వర్క్ తీసుకునే వాళ్ళే ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు అయ్యారు. ఎవరైనా సరే ఆ పొలైట్నెస్ మనకు ఆ వినయ విధేయతలు పోయినాయి అనుకోండి, అంటే ఆ వృత్తి మీద ఇప్పుడు చాలా మంది, నేను కొంతమంది సింగర్స్ చూస్తాను ఇప్పుడు మన హైదరాబాద్ సింగర్స్ని, కొంచెం యూట్యూబ్లో టీవీలో ఫేమస్ కాగానే ఇంకా మ్యూజిక్కే మా వల్ల బతుకుతుందనే ఫీల్లో ఉంటారు. మ్యూజిక్ మమ్మల్ని బతికిస్తుంది కాదు, మ్యూజిక్ మా వల్ల పేరు వస్తుంది అనే ఫీల్లో ఉంటారు. వాళ్ళు 1-2 పాటలు పాడతారు అంతే, తర్వాత ఎక్కడ యూట్యూబ్లో ఏదో పాడుకుంటారు. అది ఉండకూడదు. పాట ఎప్పుడు మనం సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నాకు పాట అంటే ఇష్టం సార్, పాడతాను సార్ అని మీరు అడిగితే ఇలా ఉంటారు. ఒక్క పాట అది హిట్ కూడా కాదు, టీవీలో ఏదో షోలో వాళ్ళు 1000 సార్లు ప్రాక్టీస్ చేసిన పాట పాడతారు, అది హిట్ అయిపోగానే మేము స్టార్లు. మీ డైరెక్టర్ ఫోన్ చేస్తే 1 లక్ష ఇవ్వండి, లేకుంటే రాను, పాట పంపించండి, బాగుంటే వాడతాము, ఇవన్నీ వచ్చేస్తాయి యాటిట్యూడ్. ఇప్పుడున్న సింగర్ స్పెషల్ది, ఎందుకంటే నేను బాలు గారితో సహా, చిత్ర గారితో సహా, యేసుదాస్ గారితో సహా, హరిహరన్, ఉదిత్ నారాయణ, శంకర్ మాధవన్ అందరితో పనిచేశా. వాళ్ళందరూ ఇలా ఉండరు. శంకర్ మాధవన్ గారు ఎందుకు బాలు గారు, నేను 2011లో పాట పాడించిన అంటూ అప్పుడు కూడా ఆయన చెప్పండి సార్ ఏం పాట అని వినేసి అంత రాసుకొని అంత పాడేసి ఓకేనా సార్ బాగుందా అలా మాట్లాడతారు. ఆయన ఎంత పెద్ద, ఆయన మనం ఆరాధిస్తాం ఆయన్ని. వీళ్ళు వచ్చి పాట రాసుకోరు, రాసిందా

0: రాసివ్వండి. తర్వాత మనం ఏదైనా చెప్తే అదే కదా పాడేసాము అంటే కంపోజర్కే తెలియదు ఏం అంటే వాళ్ళ ఉద్దేశం అది. మేము అదే కదా పాడాము సార్, మళ్ళీ మళ్ళీ ఏం పాడతాం అంటారు. అందుకే ఇప్పుడు వాళ్ళకి స్టెబిలిటీ ఉండట్లేదు అనమాట, అంటే లాంగ్ జర్నీ ఉండట్లేదు వాళ్ళకి. సో ఎప్పుడైతే మనకు వృత్తి మీద ఒక సక్సెస్ రాగానే పోతుంది అనుకోండి, అది ఉండదు. ఆ ప్రేమ అనేది మనం చచ్చిపోయే వరకు కంటిన్యూ అవ్వాలి, అప్పుడే మనకు ఉంటుంది, అది మనల్ని కాపాడుతుంది.
1: చాలా అద్భుతంగా చెప్పారు సార్. పనిని ప్రేమించాలి, అలాగే ఒదిగి ఉండే తత్వం. వినయం లేకపోతే ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత ప్రతిభ ఉన్నా వేస్ట్. ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. అలాగే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్?
0: ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఒక ఐ హేట్ మ్యారేజ్ అనే సినిమా, అంటే ఇప్పుడు సంగీతం ఎక్కువ చేస్తున్నాను. తర్వాత ఇంకొక రెండు సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి జనవరిలో, ఇప్పుడు రెండు సినిమాలు రిలీజ్కి ఉన్నాయి.
1: సార్, ఈరోజు మీతో ఇంటర్వ్యూ ఒక లిరిసిస్ట్గా కాకుండా లేదా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా మాకు ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తిగా, అంటే మా జీవితాన్ని మీ జీవితంతో చూసినప్పుడు మీరు పడ్డ కష్టం మేము పడ్డ కష్టంతో చూస్తే చాలా గొప్పది. మీరు ఈరోజు సక్సెస్ సాధించారు, ఎంతో మంది జీవితానికి ఇన్స్పైర్గా ఉన్నారు, స్ఫూర్తిదాయకంగా ఉన్నారు సార్. ఆ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలా మంది శ్రోతలకు మీరు ఇన్స్పిరేషన్గా చాలా మాట్లాడారు. మీరు ఇక ముందు జీవితంలో కూడా సినిమా పాటల విషయంలో కావచ్చు, ఒక రచయితగా ఒక గాయకుడిగా ఇంకా అభివృద్ధి సాధించి, మేము ఎప్పుడు మా ఉరికుప్పల యాదగిరి గారు మా నిజామాబాద్ జిల్లా వాసి అని చెప్పుకునేంత స్థితిలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఇంకా బాగా సక్సెస్ సాధించాలని మా శ్రోతలందరి తరఫున కోరుకుంటున్నాం సార్. మీరు మా స్టూడియోకి ఇచ్చేసినందుకు మా శ్రోతలందరి తరఫున, ఆకాశవాణి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఈ స్టేషన్కి ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చాను ఒకసారి, మా తెలుగు లెక్చరర్ పంపించారు ఇక్కడ, ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవాళ్ళు. సో మళ్ళీ ఇన్నాళ్ళకైనా మా నిజామాబాద్ స్టేషన్కి వచ్చి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం, నన్ను పిలవడం, థ్యాంక్ యూ స్టేషన్ యాజమాన్య అందరికీ థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు గాయకులు గీత రచయిత శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలువోజు కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రేమ కావాలి చిత్రం నుంచి కేకే అన్మత శ్రీరామ్ పాడిన పాటను వినండి.

ఆకాశవాణి కొత్త గూడెం కేంద్రం నిలయంలో సమయం 11 గంటలకు వస్తుంది. ప్రకటించిన అంశం వెంటనే వెలువడుతుంది. ఢిల్లీ కేంద్రం నుంచి

0: సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయ్ వాదనం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో.
4: అరే వా, చిక్కుకుంది.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం.

చేస్తూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: Anubhos Institute of Technology for Women's in Autonomous College, KTPS Road, Palvancha. Jilla Lune Ekaika Mahila Engineering Kalashala. Diploma B.Tech Kursulto Patu Hostel Saukiryam. Nanyamena Vidya 100% Placement. Mi Ammayala Ujjwala Bhavishyattuki Surakshitamena Best Choice. Call Cheyandi 9246907407.

0: మీరింతవరకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయ్ వాదనం విన్నారు.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్ తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ అనేది విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్ తో చర్చలు జరుపుతున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయి. బహుళ

0: వేదికల్లో సహకారంతో సహా ప్రాంతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్పిడి చేసుకుంటారు. క్రిస్టో డోలిడెస్ భారతదేశంలో 4 రోజుల పర్యటన కోసం వచ్చారు. ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి, రవాణా సమాచార ప్రజా పనుల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. క్రిస్టో డోలిడెస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. సైప్రస్ అధ్యక్షుడు ఈరోజు సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. భారత్ సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉంది. వచ్చే 7 ఫిబ్రవరిలో ఇరు దేశాలు తమ 65 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల భద్రతను ఏదో ఒక విడిగా చేపట్టే పనిగా కాకుండా ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా మరింత విస్తృతమైన ప్రాంతీయ ప్రాదేశిక బాధ్యతగా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు భద్రతా దళం BSF వేడుకలో ఆయన ప్రసంగించారు. సరిహద్దులో ఎన్నో సున్నితమైన పరిస్థితులు, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ బలగాలు దేశం గౌరవాన్ని నిరంతరం కాపాడుతూ వస్తున్నాయని అమిత్ షా అన్నారు.
1: स्थापना से अब तक 1963 से 2026 तक सीमा सुरक्षा बल के जिन जवानों ने अपनी अप्रतिम देशभक्ति और कर्तव्य परायणता का प्रदर्शन करते हुए अपना सर्वोच्च बलिदान दिया है वो सभी 2000 से ज्यादा जवानों को मन पूर्वक श्रद्धांजलि और आदर पूर्वक नमन करना चाहता हूँ.
0: దేశ రక్షణలో ప్రాణాలర్పించిన 2000 మందికి పైగా జవాన్లకు తాను నివాళి అర్పిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ నోట్ల చలామణి, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా ముప్పులను ఆయన సందర్భంగా ప్రస్తావించారు. మరింత సమగ్రమైన సమన్వయంతో కూడిన భద్రతా వ్యవస్థ అవసరమని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అందుకోసం రాష్ట పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, గూఢచర్య సంస్థలు, స్థానిక పరిపాలనా యంత్రాంగం మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వస్తారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం నిర్దేశించిన క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా గత 7వ జూలై 1వ తేదీన వాషింగ్టన్ డీసీలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. అలాగే హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిణామాలు, పరస్పరం ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు, అమెరికా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో ద్వైపాక్షిక సమావేశాలు జరపడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జీవులన్నిటికీ ఉమ్మడి భవిష్యత్తు నిర్మించడంలో పౌరులు తమ వంతు సహాయం అందించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ప్రభావం కోసం లోకల్ గా చర్యలు తీసుకోండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జీవ వైవిధ్య దినోత్సవం జరుగుతోంది. జీవ వైవిధ్యానికి జరిగే నష్టాన్ని అరికట్టడానికి, పునరుద్ధరించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలనే పిలుపని భూపేందర్ యాదవ్ ఒక సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. సుసంపన్నమైన జీవ వైవిధ్యమే అనేక సుస్థిర అభివృద్ది సవాళ్లకు సరైన సమాధానమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ఆండి హెడ్ ఏఆర్ న్యూస్ HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 10 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఖాళీ అవుతున్న 24 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. వచ్చే నెలలో తమ పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న వారిలో మాజీ ప్రధానమంత్రి HD దేవెగౌడ, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి తలో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరో 1 స్థానం చొప్పున ఖాళీ కానున్నాయి. ఎన్నికల కమిషన్.

0: తెలియజేసిన వివరాల ప్రకారం వచ్చే నెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. మహారాష్ట తమిళనాడు రాష్టాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికను కూడా కమిషన్ ప్రకటించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో మహారాష్ట ఉప ముఖ్యమంత్రి సునీత్ రాజిత్ పవర్ అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగములు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ. ఈ ఉప ఎన్నిక కూడా వచ్చే నెల 18వ తేదీన జరుగుతుంది. ఐఆర్సీటీసీ హోటల్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు ఇతరులపై ఆరోపణల నమోదుపై తన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు ఈరోజు జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతుండగా సీబీఐ నమోదు చేసిన ప్రధాన నేరం ఆధారంగా ఈ విచారణ జరుగుతుంది. 2004 నుండి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న టైంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దర్యాప్తు సంబంధించిన సమాచారం ప్రకారం నిర్దేశిత విధానాలను పాటించకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి హోటల్ నిర్వహణ కాంట్రాక్టులను కట్టబెట్టినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆ కంపెనీకి ఆర్జేడీ అధినేత అత్యంత సన్నిహితులతో సంబంధాలున్నట్లుగా సమాచారం. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఇవాళ నుంచి రాజస్థాన్లో 2 రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే వ్యవస్థలను రాష్ట్రానికి అంకితం చేస్తారు. ఈ ఉదయం జోధ్పూర్ చేరుకున్న అశ్విని వైష్ణవ్ అక్కడ వివిధ రైలు సేవలను ప్రారంభిస్తున్నారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్ జరిగే ప్రధాన కార్యక్రమంలో జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను 20 కోచ్లతో పొడిగించి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన 2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులు ఒకటిగా భావిస్తున్న హంజా బుర్హాన్ ను నిన్న పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ముజఫరాబాద్లోని గోజ్రాలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ ప్రిన్సిపల్ గా ఉన్న బుర్హాన్ నిన్న ఉదయం తన కళాశాల నుంచి బయటకు వచ్చిన సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వీస్తాయి. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ 89 పరుగుల తేడాతో ఓడించింది. ఈ రోజు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టో డోలిడెస్ తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ వేళ తేదీలను ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో జీవ వైవిధ్యం ఒక అవగాహన ప్రసంగం వింటారు.
2: భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటాం. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం మే 22న జరుపుకుంటారు. 2010ని అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవ వైవిధ్యం సుమారు 3.5 బిలియన్ల సంవత్సరం పరిణామం. మన జీవన శైలిలో పర్యావరణ కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవ వైవిధ్యం

దెబ్బతింటుంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇది వరకు ప్రతి ఇంట్లో పిచ్చుకలు ఉండేవి, రాను రాను అవి కనుమరుగైపోతున్నాయి. నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, మే నెల 20వ తేదీన పిచ్చుకల దినోత్సవం కూడా అంటారు. మరి ఈ సందర్భంగా మన దేశంలో జీవ వైవిధ్యం గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో 12 మహాజీవ వైవిధ్య ప్రాంతాలలో భారతదేశం ఒకటి. సుమారు 45,000 వృక్షజాతులు, దాదాపు 77,000 జంతుజాతులు ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10% పైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50% పైగా అరణ్యాలు, 70% పైగా నీటి వనరులు లుప్తమైపోయాయి. విస్తారంగా ఉన్న పిచ్చుక బయళ్లను మన జీవన శైలిలో రూపుమాపేశాము. సముద్ర తీరాలను అతలాకుతలం చేసేసాము. ఇవన్నీ చాలా అన్నట్టు అరణ్యంలోని వన్య ప్రాణుల్ని వేటాడి కొందరు అంతమందిస్తున్నారు. వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగిపోయింది. మందుల కంపెనీల లాభపేక్ష వాటిని అధికంగా విషక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవ సంపదను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు, అత్యధిక కీటక నాశనాలను ఉత్పత్తి చేసే దేశంగా భారత్ విరాజిల్లుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోయాం. అంతేకాదు, అపార జీవజాతులు అంతరించిపోతున్నాయి. విశేషం ఏమిటంటే మన దేశంలో ఆదివాసులు ఎక్కడున్నారో అక్కడ జీవ వైవిధ్యం ఎక్కువగానూ పదిలంగానూ ఉంది. మన దేశంలో 53 మిలియన్ల కంటే ఎక్కువ మందే ఆదివాసులున్నారంట. వారిలో దాదాపు 53 తెగలున్నాయి. మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లో 80% ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. అక్కడే జీవ వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. ఎన్నో పంటలలో వైవిధ్యాలు, రకాలు ఆదివాసులు నివాసం ఉన్న ప్రాంతాల్లోనే అధికం. ఇటీవల జన్యు మార్పిడి కూడా జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తుంది. వీటిని రూపొందించే, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ సంబంధమైన నియంత్రణను పాటించాలి. జన్యు మార్పిడి వల్ల వచ్చే ప్రభావాలు స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్యయనం చేయకుండా వీటిని ఏ జీవజాతుల్లోనూ ప్రవేశపెట్టకూడదు. తొందరపడితే ప్రస్తుతం మనుగడలో ఉన్న జీవజాతికే ప్రమాదం వాటిల్లుతుందని అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ సృష్టిలో అన్నిటిలో ఏకత్వం ఎంత ఉందో భౌతికంగా, మానసికంగా భిన్నత్వం కూడా అంతే ఉంది. వైవిధ్యమే సృష్టి లక్షణం అంటారు స్వామి వివేకానంద. సృష్టిలో గల జీవరాశులలో ఏ ఒక్కటి అధికం కాదు, ఏది తక్కువ కాదు, అన్నీ సమానమే అని ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ఇది గమనించిన భారతీయ ఋషులు జీవ వైవిధ్య చక్రం సమానంగా సాగేలా, ఎక్కడ మనిషి వాటిలో కల్పించుకునే వీలు లేకుండా మానవ ధర్మాలను చెప్పారు. వ్యవసాయ పద్ధతులే కావచ్చు, జీవన విధానమే కావచ్చు, ఆహార అలవాట్లే కావచ్చు, అన్నీ సృష్టి చక్రానికి లోబడే ఉంటాయి. చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప జీవిస్తుంది, కప్పను తిని పాము జీవిస్తుంది, పామును గద్దె తింటోంది, గద్దె మరణించాక దాని క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి, అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం, ఒక వృత్తం. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా మిగతా అన్నిటి మీద ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం పడుతుంది, మిగతా ప్రాణుల మీద పరోక్షంగా ముప్పు ఉంటుంది. ఇలా జగత్తులో అనేక వృత్తాలు ఉంటాయి. వాటిలో మనిషి ఏమాత్రం జోక్యం చేసుకున్నా అది వినాశనానికి దారితీస్తుంది. ఏ ఒక్క జీవి అంతరించినా మానవ మడుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 10,000 జాతుల జీవరాశులు అంతరించిపోతున్నాయి. భారతీయ సంస్కృతిలో ప్రతి చిన్న ఆచారం ప్రకృతి హితంగానే ఉంటుంది. వ్యవసాయంలో ఏ విధమైన హైబ్రిడ్ బీటీ విత్తనాలు ఉండవు. రైతు సొంతంగా విత్తనాలను తయారు చేసుకుంటాడు. భూమి మనకు అమ్మ వంటిదని భావించి విషపు రసాయన ఎరువులతో నింపద్దు. కేవలం ఆవు పేడ, ఆవు మూత్రాన్ని మాత్రమే ఉపయోగించి తాను సొంతంగా తయారు చేసుకున్న ఎరువునే వాడతాడు, ప్రకృతి సాయం తీసుకుంటాడు. అందుకే 3-4 రోజులు నీళ్లు పెట్టకపోయినా మొక్క వాడిపోదు. ఆఖరున దిగుబడి అధికంగా వస్తుంది. వచ్చిన దాంట్లో కొంచెం పిచ్చుకల కోసం సింహద్వారానికి ప్రత్యేకంగా కట్టి ఆహ్వానిస్తాడు. రసాయన

0: రసాయనాలు వాడని కారణంగా పొలంలో రకరకాల మిత్రజీవాలు కనిపిస్తాయి. వైవిధ్యం వెలువరిస్తుంది. రైతులకు పెట్టుబడి పెట్టకుండా లాభం వస్తుంది. ఇది ప్రకృతి వ్యవసాయం. జీవ వైవిధ్యాన్ని రక్షించే అచ్చమైన స్వచ్ఛమైన భారతీయ వ్యవసాయ పద్ధతి ఇది. ఈ విధానంలో పూసిన పూలు 2 నుంచి 3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా వాడిపోవు. భూమి కొన్ని ఏళ్ల తర్వాత ఏ విధమైన ఎరువు వేయకుండా బంగారం పండిస్తోంది. రసాయనిక ఎరువులను వాడి భూమిని జీవాణును చంపి ఆఖరికి రైతే ఆత్మహత్య చేసుకునేందుకు దోహదపడే పద్ధతిని ప్రవేశపెట్టారు. రసాయనాలు, బీటీ హైబ్రిడ్ విత్తనాలు అన్నీ కలిసి దేశాన్ని రోగిష్టి దేశంగా మార్చేస్తున్నాయి. అనేక జీవజాతులు ప్రాణాలు తీస్తున్నాయి. తరతరాలుగా సొంతంగా మంచి దిగుబడినిచ్చే సహజ విత్తనాలు గిరిజనులు ఇప్పటికీ రక్షించుకుంటూ వస్తున్నారు. ఏడాదికోసారి జాతర ఏర్పాటు చేసుకుని విత్తన మార్పిడి చేసుకుంటున్నారు. కానీ లాభాలే ధ్యేయంగా పనిచేస్తున్న విదేశీ కంపెనీలు సర్వాన్ని నాశనం చేస్తున్నాయి. ఇది భస్మాసుర హస్తమై మొత్తం మానవ జాతిని చంపేస్తుంది. ఇది కేవలం వ్యవసాయ రంగంలో జరుగుతున్న దారుణం మాత్రమే. మిగతా అనేక రంగాల్లో కూడా ఇదే తరహాలో జీవ వైవిధ్య నిర్మూలన జరుగుతుంది. మన జీవన శైలిని మార్చుకోవాలి. రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి. జంతువులని, మొక్కలని పరిరక్షించుకోవాలి. చాలామంది జంతువుల చర్మాలతో చేసే వస్తువులను వాడుతున్నారు. దీన్ని మానుకోవాలి. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి.
1: మీరింతవరకు జీవ వైవిధ్యం ఒక అవగాహన ప్రసంగం విన్నారు. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతం విందాం.

0: ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక అంశం, అతి ఆలోచన ప్రమాదకరం. ప్రసంగం వింటారు.
1: చిన్న చిన్న సమస్యల్ని సంక్షోభాల్లా చూస్తారు కొంతమంది. యాదృచ్ఛిక సంఘటల్ని కుట్రల్లా భావిస్తారు. పలకరింపుల్లోనూ పాతిక అర్థాలు వెతుకుతారు. గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తును ఊహించుకుంటూ ఏదో ఒకరోజు అంతులేని ఆలోచనల ఊబిలో చిక్కుకుపోతూ ఉంటారు. అలా అని అన్నిసార్లు ఓవర్ థింకింగ్ మానసిక రుగ్మత కాకపోవచ్చు, కాని కొన్నిసార్లు అంతకంటే ప్రమాదకరం కూడా అవుతుంది. ఒక సమస్య, అనేక ఆలోచనలు, తుది పరిష్కారం. ఎంత పెద్ద సవాలైనా మూడంటే మూడు దశల్లో ముగిసిపోవలసిందే. ఆ తరువాత ఇంకో సమస్య, మరో ఆలోచన, మనదైన పరిష్కారం. జీవిత చక్రంలో ఇదొక భాగం. ఆ రాట్నం ఎక్కడా ఆగిపోకూడదు, ఎప్పుడూ మొరాయించకూడదు కూడా. కొందరు మాత్రం ఆ గమనాన్ని బలవంతంగా అడ్డుకుంటారు. తాము అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఒకే విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ కాలం గడిపేస్తూ ఉంటారు. సాలెపురుగు తాను అల్లిన కూడులోనే తానే బందీ అయినట్టు తమ ఆలోచనల ఊబిలో తామే ఖైదీలుగా మారిపోతారు. ఎంత శక్తివంతులైనా కఠిన పరీక్షలు ఎదురైనప్పుడు, వరుస సవాళ్లు వేధించినప్పుడు, నిరాశ నిస్పృహలు చుట్టుముట్టినప్పుడు ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుపోవడం సాధారణమే. వాస్తవానికి ఓవర్ థింకింగ్ అనేది ఓ విచిత్రమైన దశ. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, మళ్లీ ఓటమి ఎదురైతే, పరిస్థితులు తలకిందులైతే, ఇలా అనేక అనేక సందేహాలు తరుముకొస్తూ ఉంటాయి. వద్దు, కాదు, లేదు, నష్టపోతావు, కష్టపడతావు, చులకన చేస్తారు, ఆ తరువాత నీ ఇష్టం, ఇలా రకరకాల హెచ్చరికలు నిలవరిస్తూ ఉంటాయి. పట్టించుకున్న కొద్దీ బుర్ర వేడెక్కిపోతూ ఉంటుంది. మానసికంగా మరింత ముడుచుకుపోతారు. ఉద్వేగపరంగా ఇంకొంత బలహీనపడతారు. ఆలోచనల దాడి మునుపటికంటే ముమ్మురం అవుతుంది. మనిషి స్వతహాగా ఆలోచన జీవి. పోటీ ప్రపంచంలో విజేతలను పరాజితులను వేరుచేసేది, నిలబెట్టేది నిఖార్సైన ఆలోచనలే. ఎంత ప్రయత్నించినా ఆలోచన ముందుకు సాగడం లేదంటే మన లోలోపలి దుష్టశక్తులు పనికట్టుకొని మరీ వెనక్కి లాగుతున్నాయని అర్థం. ఆ ప్రత్యర్థుల జాబితా పెద్దదే. అందులో మొదటిది ఓటమి భయం, ఫెయిల్యూర్ ఫోబియా. ఏ నిర్ణయమూ తీసుకోనివ్వదు. తెగించి ముందుకెళ్లడానికి సిద్ధపడినా గతంలోని చేదు అనుభవాల్ని మళ్లీ మళ్లీ గుర్తుచేసి బలంగా వెనక్కి లాగేస్తుంది. కొన్నిసార్లు ఓడిపోతామనే భయం కంటే ఆ ఓటమిని చూసి సమాజం నవ్వుతుందేమో అన్న ఆందోళనే ఎక్కువగా జడిపిస్తుంది. మానసిక ఒత్తిడి ప్రభావం చిన్నదేమీ కాదు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆలోచనలు అదుపుతప్పుతాయి. నెగిటివ్ భావజాలాన్ని నూరిపోస్తూ ఉంటాయి. తప్పులు జరిగిపోతాయేమో అన్న జంకుకు ఏ చిన్నలోపమూ ఉండకూడదనే ఆతృత పిరికితనాన్ని ప్రేరేపిస్తాయి. అందుకే మితిమీరిన ఆలోచనల్ని పక్షవాతంతో పోలుస్తారు. దీనిని మెంటల్ పెరాలసిస్గా వ్యవహరిస్తారు. రామాయణంలోని సుందరకాండలో హనుమంతుడు అచ్చంగా ఇలాంటి సంకటస్థితిని అనుభవిస్తాడు. సునాయాసంగా సముద్రాన్ని లంకించిన మహావీరుడు సీతమ్మచాడను మాత్రం అంత సులభంగా కనిపెట్టలేకపోతాడు. దీంతో మారుతిని తీవ్ర నిరాశ ఆవహిస్తుంది. లక్ష్యాన్ని సాధించలేనేమో అని సెల్ఫ్ డౌట్ మొదలవుతుంది. తిరిగి వెళ్లాక వానర సమాజం గేలిచేస్తుందేమో అని సోషల్ ఫోబియో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అక్కడితో ఆగకుండా విపరీత పరిణామాల్ని ఊహించుకుంటాడు. కెటాస్ట్రోఫైజింగ్ అంటే ఇదే. రావణుడి వేధింపలు భరించలేక సీతమ్మ అప్పటికే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని, లేదంటే ఆ అసురుడు అపహరించినప్పుడే సముద్రంలో దూకేసి ప్రాణాలు వదిలి ఉంటుందని, కాదంటే తనను తిరస్కరించిందనే అక్కసుతో దశకంఠుడే చంపేసి ఉంటాడని, జరగనివన్నీ జరిగిపోయినట్టే భ్రమిస్తాడు. పరాజితుడుగా వెళ్లి శ్రీరాముడికి మొహం చూపించటం కంటే ఆత్మార్పణ చేసుకోవటమే నయమని తీవ్ర నిర్ణయానికొస్తాడు. అదృష్టవశాత్తు అంతలోనే హనుమలోని వివేకం మేల్కొంటుంది. లంకను జల్లెడపట్టి మరీ అవనిజ ఆనవాళ్లు కనిపెడతాడు. ఆలోచనలు అదుపుతప్పుతున్నప్పుడు మనము మారుతులానే ప్రాతకాలజ్ఞతతో వ్యవహరించాలి. జీవితంలోని ఓ పెను సంక్షోభం నుంచి బయటపడాలి. ప్రతినిత్యం మన మెదడులో లెక్కలేనన్ని భావనలు పుట్టుకొస్తూ ఉంటాయి. కొన్ని మెరుపుల్లా మెరిసి మాయమైపోతాయి. కొన్ని తొలకరి చినుకుల్లా కాసేపు సందడి చేసి తమ దారిన తాము వెళ్లిపోతాయి. ఇంకొన్ని మాత్రం నీడలా నిత్యం వెంటాడుతాయి. బుద్ధిగా పనిచేసుకోనివ్వవు, హాయిగా నవ్వుకోనివ్వవు.

ప్రశాంతంగా నిద్రపోనివ్వవు. అర్థంలేని ప్రతి ఆలోచన తెగిన గాలిపటం లాంటిదే. ఆ కదలికల్ని ఊహించలేము. ఓ ఐటీ ఉద్యోగికి హెచ్ఆర్ విభాగం నుంచి మెము అందింది. ఫలానా ప్రాజెక్టు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని, ఆలస్యానికి సంజాయిషి ఇచ్చుకోవాలని ఆ లేఖ సారాంశం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగి ఇచ్చే వివరణను బట్టే తదుపరి చర్యలు ఉంటాయి. మహా అయితే ఓ క్షమాపణ పత్రంతో సమస్య పరిష్కారమైపోతుంది. కాని అతిగా ఆలోచించే వ్యక్తి ఆ మెమోను భూతద్దంలో నుంచి చూస్తాడు. ఆఫీసు రాజకీయాలతో ముడిపెడతాడు. సహోద్యోగుల కుట్రగా చిత్రీకరిస్తాడు. సామాజిక సమీకరణాలు జోడిస్తాడు. అదే అదనుగా ఒక సంఘటనను మరొక సంఘటనతో, ఒక ఓటమిని మరొక ఓటమితో, ఒక వ్యక్తిని మరో వ్యక్తితో చకచకా ముడిపెట్టిస్తుంది మనసు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఓ వర్చువల్ దృశ్యాన్ని కళ్లముందు ప్రదర్శిస్తుంది. పొరపాటునైనా ఆ మయసభలో కాలుపెట్టకూడదు. ఆ ఐటీ ఉద్యోగి స్థానంలో మనమే ఉంటే మాత్రం పిచ్చి ఆలోచనల ఉచ్చులో పడకుండా హెచ్ఆర్ విభాగానికి ఇవ్వాల్సిన వివరణ మీదే పూర్తిగా దృష్టి పెట్టాలి. దీంతో మిగిలిన లంకెలన్నీ పుట్టుక్కుని తెగిపోతాయి. అతిగా ఆలోచిస్తున్నప్పుడు మనిషి ఉంటే గతంలో ఉంటాడు, లేదంటే భవిష్యత్తులోకి వెళ్లిపోతాడు. వర్తమానాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాడు. ఆ తప్పే కొంపలు ముంచేస్తుంది. ఓవర్ థింకింగ్ను ఓ అర్హతగా భావించేవారు ఉన్నారు. అది పర్ఫెక్షనిజం ప్రాథమిక లక్షణమని గొప్పలు చెప్పుకునేవారు ఉన్నారు. నిజానికి మితిమీరి ఆలోచించటం కంటే మనతో మనం వాదించుకోవటమే, మన మనసును మనం గాయపరచుకోవటమే, మన తెలివితేటల్ని మనం సందేహించుకోవటమే. మెదడు ఒక సమయంలో ఒక విషయం గురించి మాత్రమే ఆలోచిస్తుంది. చెత్త పోగైనప్పుడు బుర్రలో కొత్త ఐడియాలకు చోటుండదు. దీంతో ముఖ్య నిర్ణయాల మీద శ్రద్ధ తగ్గుతుంది. ఆ ధోరణిని కుటుంబము, యాజమాన్యము నిర్లక్ష్యంగానో, నిర్లిప్తతగానో భావించే ఆస్కారమూ ఉంటుంది. ఆ లోపం వల్ల కెరీర్ పరుగులో వెనకబడిపోతాం. అనుబంధాలు దెబ్బతింటాయి. మనసు, శరీరము ఈ రెండు వ్యవస్థల అనుసంధానము మనకు తెలిసిందే. మనసు ఎడతెరిపిలేని ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు శరీరం మాత్రం నిశ్చింతంగా ఉంటుందా? నిద్రలేమి, తలనొప్పి, అజీర్తి తదితర సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రతీదీ శల్యపరీక్ష చేసేవారు మామూలు పలకరింపును కూడా వక్రదృష్టితో చూస్తారు. ఎవరినీ బేషరతుగా ప్రేమించలేరు కూడా. దీంతో పెద్దగా స్నేహితులు కూడా ఉండరు. ఆ లోటు ఒంటరితనానికి దారితీస్తుంది. ఏదో ఒక దశలో వారు డిప్రెషన్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లాంటి మానసిక వ్యాధుల బారిన పడే ప్రమాదమూ ఉంటుంది. ఎవరి గురించైనా అతిగా ఆలోచిస్తున్నామంటే ఆ వ్యక్తిని అతిగా ప్రేమిస్తున్నామనో, అతిగా ద్వేషిస్తున్నామనో అర్థం. ఆ రెండు ఉద్వేగాలు ప్రమాదకరమే. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా పరిస్థితి హింసాత్మకంగా మారే ప్రమాదం ఉంటుంది. అతిగా ఆలోచించేవారి సహజ లక్షణం నెగిటివ్ ఫిల్టరింగ్. వీళ్లు మంచిలోనూ చెడును వెతుకుతూ ఉంటారు. దీనివల్ల నిరాశావాదం తలకెక్కి ఉంటుంది. అర్థంలేని ఆలోచనల్ని జంక్ థాట్స్గా అభివర్ణిస్తారు మనస్తత్వ నిపుణులు. జంక్ ఫుడ్ ఆరోగ్యాన్ని మింగేస్తుంది. జంక్ థాట్స్ మంచి ఆలోచనల్ని పురిట్లోనే చంపేస్తాయి. అంతే తేడా. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి కొందరు మద్యం, ధూమపానం, మాదక ద్రవ్యాల్లాంటి చెడు వ్యసనాల బారిన పడతారు. మనం ఆలోచనల వెనక పరిగెత్తాలి. కాని ఆలోచనలు మన వెంట పడకూడదు. మనసు తలుపులు తోసుకొచ్చి మరీ మన సంతోషాన్ని కబ్జా చేయకూడదు. మన ఏకాగ్రతకు భంగం కలిగించకూడదు. మన లక్ష్యాలకు అవరోధం కాకూడదు. ఇదంతా సాధ్యం కావాలంటే మనం ఏం ఆలోచించాలన్నది కూడా మనమే నిర్ణయించుకోగలగాలి. కూరగాయల దుకాణానికి వెళ్లినప్పుడు బుట్టలోంచి లేలేత బెండకాయల్ని ఏరి సంచిలో వేసుకున్నట్టు బుర్రలోంచి పుట్టే అనేక అనేక ఆలోచనల నుంచి మనకు ఉపయోగపడే వాటిని మాత్రమే జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఆ నైపుణ్యాన్నే బౌద్ధం ఎరుక అంటుంది. దీనికే మానసిక శాస్త్రం డిజైనర్ థింకింగ్ అని పేరు పెట్టింది. ఎప్పుడు, ఎంతసేపు, దేని గురించి ఎంత లోతుగా ఆలోచించాలన్నది మనమే నిర్ణయించుకోవటం డిజైనర్ థింకింగ్ ప్రత్యేకత. ఇక్కడ ఆలోచనల మీద మనకు పూర్తి పట్టు ఉంటుంది. దీంతో అతి ఆలోచన అనేది దరిదాపుల్లోకి కూడా రాలేదు. చేయి తిరిగిన సినిమా ఎడిటర్ అవసరం లేని సంఘటనల్ని, సంభాషణల్ని నిర్దాక్షిణంగా కత్తిరించి పడేసినట్టు మనము ఆలోచనలు పక్కదారి పడుతున్నట్టు అనుమానం రాగానే నిర్మోహమాటంగా వాటిని తుంచేయాలి. అయినా మళ్లీ మళ్లీ చొరబడుతుంటే టీవీలో నచ్చని కార్యక్రమం వచ్చినప్పుడు టక్కున టీవీ ఛానల్ మార్చేసినట్టు ఆలోచనల్ని మార్చుకోవాలి. ఆ ప్రయత్నంలో

0: ముఖంగా వెంటనే పాత వాతావరణంలో నుంచి బయటకు వచ్చేయాలి. ఎవరితో అయినా మాట్లాడాలి, ఏదైనా పుస్తకం అందుకోవాలి, కాసేపు పచ్చని వాతావరణంలోకి వెళ్లి రావాలి, మంచి సంగీతం వినాలి. మొక్కలకు విత్తులా, ఆలోచనలకు ఓ ఆధారం ఉంటుంది. ఆ థాట్ ఇన్పుట్స్ మూలాలను కనిపెట్టాలి. ఏవైనా వెబ్సైట్ల ద్వారానూ యూట్యూబ్ ఛానళ్ల రూపంలోనూ ఆ హానికరమైన భావజాలం అందుతున్నట్లు అయితే వాటికి అన్సబ్స్క్రైబ్ చేయాలి. అది సినిమాల ప్రభావమైతే ఆ జానర్ జోలికి వెళ్లనే వెళ్లకూడదు. కొందరి బ్రెయిన్ వాష్ వల్లే ఇదంతా జరుగుతోందనే అనుమానం వస్తే ఆ పేర్లను కాంటాక్ట్ లిస్ట్లో నుంచి తీసేయాలి. అయినా కూడా ఆలోచనల తాకిడి ఆగడం లేదంటే లోపం అచ్చంగా మనదే. ఎవరి జీవితమైనా ఏం జరిగింది అనే దానిపై 10% జరిగిన దానికి మనమెలా స్పందించాం అనే దానిపై 90% ఆధారపడి ఉంటుంది. తలాతూకా లేని ఆలోచనలకు ఎమోషనల్ డిసిప్లిన్తో అడ్డుకట్ట వేయడం సాధ్యమే. పశువుల కాపరి ఎత్తైన బండమీద కూర్చుని పచ్చికమేస్తున్న ఆవుల్ని గమనించుకుంటూ ఉంటాడు. అలానే మన ఆలోచనల్ని మనం పరిశీలిస్తూ ఉండాలి. పశువు పక్కకెళ్లిపోగానే అదిలించో బెదిరించో వెనక్కి లాక్కొచ్చినట్టు దారితప్పుతున్న ఆలోచనల్ని కట్టడి చేయాలి. ధ్యానంలో జరిగేది అదే. అందుకే మనసుమీద పట్టు సాధించటానికి మెడిటేషన్ అత్యుత్తమ మార్గమని చెబుతారు. కాపరిని స్ఫూర్తిగా తీసుకుని స్పష్టమైన మెంటల్ బౌండరీస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆలోచనలకు కంచెవేసుకోవచ్చు. ఓటమి భయాన్ని పోగొట్టుకోవటానికి ఆటలు కొంతమేర ఉపయోగపడతాయి. మైదానంలో ఓడిన బాధను ఆడిన ఆనందం మరిపించేస్తుంది. చదరంగం కూడా జీవన యుద్ధానికి సరిపడా మానసిక బలాన్ని ఇస్తుంది. జర్నలింగ్ చెత్త ఆలోచనల్ని వదిలించుకోవటానికి ఓ మంచి మార్గం. మన ఆలోచనల్ని ఓ చోట రాసుకున్నప్పుడు గతంలోని అస్పష్టతలు తొలగిపోతాయి. అప్పటి వరకు వేధిస్తున్న అపోహలు వదిలిపోతాయి. ఇలాంటి సందర్భాల్లో సపోర్ట్ గ్రూప్ సహకారము మరవలేనిది. ఆత్మీయులతో మనసు విప్పి మాట్లాడటం కూడా ఓ మోస్తరు థెరపీ లాంటిదే అంటారు మానసిక శాస్త్రవేత్తలు.
1: మీరింతవరకు అతి ఆలోచన ప్రమాదకరం ప్రసంగం విన్నారు. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతం విందాం.

0: ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన జనగణన మన అభివృద్ధి.
5: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే గుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్, కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:10 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు మరికొద్దిసేపట్లో. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, కనీస మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. రాష్టంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు అన్నారు. బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు అధ్యక్షతన పార్టీ ప్రజాప్రతినిధుల సమీక్ష సమాపేశం ఈరోజు జరిగింది. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామచందర్రావు కోరారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య

మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, వరి మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు ప్రభుత్వం సిద్దం చేసిందని మంత్రి వెల్లడించారు. అలాగే హమాలీలు, గన్నీ సంచులు, టార్పాలిన్ కవర్లు తదితర మౌలిక సదుపాయాలు కూడా సిద్దంగా ఉంచినట్టు తెలిపారు. రైతులు అధికారులకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో

0: అన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు ప్రభుత్వం సిద్దం చేసిందని మంత్రి వెల్లడించారు. అలాగే హమాలీలు, గన్నీ సంచులు, టార్పాలిన్ కవర్లు తదితర మౌలిక సదుపాయాలు కూడా సిద్దంగా ఉంచినట్టు తెలిపారు. రైతులు అధికారులకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని, ప్రభుత్వం సకాలంలో కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేవలం రైతులే కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిరసనల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ తక్షణమే చెల్లించాలని, మరణించిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తారక రామారావు డిమాండ్ చేశారు.
1: ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులని ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం, ఏ సెంటర్ కన్నా పోదాం. రాష్ట్రంలో మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తాను. దయచేసి భేషజానికి పోకండి. మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొట్టలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నుంచి నివారించండి.
0: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత నేతృత్వంలో కార్యకర్తలు సచివాలయం ముట్టడికి యత్నించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ధర్నా చేశారు. రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ తక్షణమే చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని కవితతో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో రాష్ట అధ్యకులు రామచందర్రావు అధ్యక్షతన బీజేపీ ప్రజాప్రతినిధుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రజా పోరాటాలు, రాష్ట వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించవలసిన కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన 24 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీకాలం వచ్చే నెల నుండి జూలై మధ్య ముగియనుండటంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జూన్ 1వ తేదీన అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 18వ తేదీన ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం జూన్ 26న ముగియనుంది. దీంతో ఏపీలోని 4 స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్టంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిన ఘనత ప్రజాప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: దాదాపు 1400 కోట్ల బడ్జెట్ ని ఈరోజు తెలంగాణకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు తెలంగాణకు 10 ఏళ్లలో తీసుకురావాలని పాలసీని ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత ఈరోజు పాలసీని తీసుకుని వచ్చారు. దాంతోపాటు గ్రామ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థుల కోసం మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలన్న ఉద్దేశంతో సీఎం కప్ ను ఏర్పాటు చేసి సీఎం కప్ ఫస్ట్ ఎడిషన్ లో 3.5 లక్షల మంది, సీఎం కప్ సెకండ్ ఎడిషన్ లో 5.5 లక్షల మంది పిల్లలను తీసుకుని గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట స్థాయి వరకు స్కిల్ ఉండే ప్రతి ఒక్కరు రాష్ట స్థాయికి వరకు చేరుకునే విధంగా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు సీఎం కప్ ను ఏర్పాటు చేసి
0: పర్యాటక వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య

0: కార్యక్రమాల నేపథ్యంలో ఈ ఉదయం మెదక్ దాయార పురాతన కట్టడాలైన బావి దేవాలయాలను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించారు. ఈ సందర్బంగా గ్రామస్తులతో కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక శోభ సంతరించే విధంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పర్యాటక ప్రాంతాలను తుది రూపు తీసుకొచ్చే విధంగా అధికారుల సమన్వయంతో మౌలిక వసతుల కల్పనపై పటిష్ట చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో బెస్ట్ అవైలబుల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ 1వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఎస్సీ అభివృద్ది అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ఎస్సీ కులానికి చెందిన 46 మంది విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి అవకాశం ఉందని వివరించారు. అర్హులు జూన్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ సమక్షంలో డ్రా పద్దతిలో జూన్10న ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు సాంకేతిక పరంగా మరిన్ని సేవలను జోడిస్తూ సరికొత్త మొబైల్ యాప్ను రూపొందించింది. వినియోగదారుల సౌకర్యార్థం మొత్తం 28 రకాల ప్రత్యేక ఫీచర్లతో ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్టు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే తెలిపారు. ఈ కొత్త యాప్ ద్వారా వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఇంట్లోనే కూర్చుని నాణ్యమైన సేవలు పొందవచ్చని ఆయన వివరించారు. ఈ యాప్లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం, కొత్త ఫిర్యాదుల నమోదు, ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడం వంటి సేవలున్నాయి. వీటితో పాటు ఆన్లైన్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు, బిల్ హిస్టరీ, వినియోగదారుల నెలవారీ బిల్లుల సమాచారం, ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ లాంటి 28 రకాల కీలక సేవలను ఇందులో పొందుపరిచారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. లారీలు, ట్రక్కులు, ప్రైవేట్ బస్సులు వంటి భారీ వాహనాలను ఉప్పల్ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించడం లేదు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత కొనసాగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా అత్యధికంగా కౌటాలలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15 మండలాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మధ్యాహ్నం పూట బయటికి రాకూడదంటూ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఎక్కడికక్కడ త్రాగునీటి కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, కనీస మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. రాష్టంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు అన్నారు. బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు అధ్యక్షతన పార్టీ ప్రజాప్రతినిధుల సమీక్షా సమాపేశం ఈరోజు జరిగింది. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామచంద్రరావు కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. మంగుమచ్చలు, పులిపిరులు, పిగ్మెంటేషన్ అనే పదాలు ఎక్కువగా వింటూనే ఉంటాం కదా. అసలు అవి ఎందుకు వస్తాయి? దానికి ఏమన్నా మంచి చికిత్స ఉందా? దీని నుంచి సందేహాలు శ్రోతలకి నివృత్తి చేయడానికి మనతో మన స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ సివి మాధురి గారు, ప్రముఖ డెర్మటాలజిస్ట్, ఈస్థెటీషియన్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ మాధురి గారు.
1: నమస్కారం అండి, శ్రోతలకి నమస్కారం.
0: డాక్టర్ గారు, మంగుమచ్చలు, ఈ పులిపిర్లు అనేవి మనిషిని చాలా డౌన్ చేసేస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పెడుతుంటాయి, మెయిన్గా మనకి ఫేస్ మీద ఎక్కువ కనపడడం వల్ల. అసలు ఈ మంగుమచ్చలు అంటే ఏంటి?
1: అందంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు ఈ మంగుమచ్చలు కానివ్వండి, మొహం మీద ఉండే పులిపిర్లు కానివ్వండి, అవి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని తగ్గిస్తూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి ట్రీట్మెంట్లు అవైలబుల్గా ఉన్నాయి, తీసుకుని వాటిని తగ్గించుకొని మనం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉందనే చెప్పాలి. మంగ అనేది యాక్చువల్గా మనము చీక్స్ మీద, కంటి కింద చీక్స్ మీద బ్రౌన్గా కానీ బ్లాక్గా కానీ స్పాట్స్ లాగా వస్తూ ఉంటాయి, వెడల్పుగా. అవి చీక్స్ మీదే కాకుండా ముక్కు మీద కావచ్చు, ఐబ్రోస్ మీద కావచ్చు, ఇంకా కొంతమందికి మౌత్ మీద కూడా వస్తూ ఉంటాయి. సో ఇవి బ్రౌన్గా బ్లాక్గా ఉన్నప్పుడు మన మొహంలో ఉండేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లాగా మొహంలో ఒకవైపు తెలుపు ఒకవైపు నలుపు, దీనివల్ల కొద్దిగా మనకు అగ్లీగా కనిపిస్తుంది. అసలు ఇవి ఎందుకు వస్తాయి, ఏ ఏజ్ గ్రూప్లో వస్తాయని ఆరా తీస్తే, యూజువల్గా మనకు ఇవి కొంచెం 20 to 40 ఇయర్స్ ఆ టైంలో చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషలీ ఆడవాళ్ళకైతే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల స్టార్ట్ అవుతాయి. దాన్ని మనం క్లయాస్మా అంటూ ఉంటాం. లక్కీ ఇనఫ్ చాలా మందికి డెలివరీ అయిపోయాక తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ 30-40 ఇయర్స్లో కూడా చాలా మంది ఆడవాళ్ళకి ఇది స్టార్ట్ అవుతుంది. నేను ఆడవాళ్లకు అని ఎందుకు అంటున్నాను అంటే, ఎక్కువ పాళ్ళు ఇది ఆడవాళ్లలో వస్తుంది బికాజ్ ఆఫ్ ఆడ హార్మోన్ కాల్డ్ ఈస్ట్రోజన్. సో ఆ విధంగా చూసుకుంటే ఇంకొక ఫ్యాక్టర్, మెయిన్గా హార్మోనల్ ఫ్యాక్టర్ అనేది ఇందులో ప్లే చేస్తుంది. మరి అందరికీ రావట్లేదు కదండి, కొద్దిమంది ఆడవాళ్ళకి ఎందుకు వస్తుంది? సో ఇందులో జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ప్లే చేస్తాయి. అంటే వచ్చే గుణం ఉండే అనేది మనకు జీన్స్ పరంగా కూడా వస్తుంది. అందుకని చాలా మంది ఫ్యామిలీస్లో తల్లికి, సిస్టర్స్కి, అందరికీ కూడా ఉంటూ ఉంటాయి. సో ఇది రెండవ ఫ్యాక్టర్, హార్మోన్స్, జీన్స్. ఇంకా మూడవ ఫ్యాక్టర్ వచ్చాక చాలా మంది అంటుంటారు, నేను మన ఊరికి వెళ్ళి వచ్చానండి, ట్రిప్కి వెళ్ళి వచ్చాను, ఎక్కువైపోయాయండి మచ్చలు. అంటే ఇందులో సన్లైట్ ఎక్స్పోజర్ అనే ఫ్యాక్టర్ కూడా ఒకటి ప్లే చేస్తుంది. సో మనకు అల్ట్రావైలెట్ లైట్ కానివ్వండి, ఇన్ఫ్రారెడ్ రేస్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా వచ్చినటువంటి పిగ్మెంటేషన్, స్టార్ట్ అయినటువంటి పిగ్మెంటేషన్ని మరింత పెంచుతాయి. ఆ విధంగా ఇంకా డార్క్ అవ్వడానికి దోహదపడతాయి. సో ఈ విధంగా జెనెటిక్ ఫ్యాక్టర్స్, హార్మోనల్ ఫ్యాక్టర్స్, సన్లైట్ ఇవన్నిటి వల్ల ఈ మంగ అనేది మొదలవుతుంది. కానీ ఒక్కటేంటంటే, ఒకసారి మొదలైన తర్వాత చాలా మటుకు 60-70% ఆఫ్ కేసెస్లో కంప్లీట్గా వెళ్ళిపోతుంది అదంతట అదే అనేది కాస్త జరగని పని అనే చెప్పాలి. స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ద టైం, ప్రాబబ్లీ 70s 80s, ఆ తర్వాత అదంతా కదా వెళ్ళిపోవచ్చు, కానీ 70-80 ఇయర్స్ వరకు కూడా ఒక్కొక్కసారి మంగు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దీనికి మనం సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుని తక్కువగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి.
0: డాక్టర్ మాధురి గారు ట్రీట్మెంట్ అన్నారు, అది ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందండి?
1: దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే, మెయిన్గా ఇందులో ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయని మనకు రీసెర్చ్ చెప్తోంది అంటే, అక్కడ లోకల్గా కొన్ని బ్లడ్ వెజల్స్లో ఒక రకమైన యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది, స్కిన్కి సంబంధించిన సూపర్ఫిషియల్ బ్లడ్ వెజల్స్లో. దాన్ని మేము మామూలుగా వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ యాక్టివిటీ అని అంటూ ఉంటాం. ఈ ఎండోథీలియల్ సెల్స్ అనే వాటి నుండి రిలీజ్ అయినటువంటి కొన్ని సబ్స్టెన్సెస్ వల్ల ఈ మెలనిన్ అనే సింథసిస్ పెరిగి నలుపు అనేది ఫామ్ అవుతుంది. సో దాని గురించి రీసెర్చ్లో ఒక మెడికేషన్ తయారు చేయడం జరిగింది. సో దాన్ని ట్రనెక్సమిక్ యాసిడ్ అంటారు. సో ఈ ట్రనెక్సమిక్ యాసిడ్ క్రీమ్స్ ద్వారా కానీ, టాబ్లెట్స్ ద్వారా కానీ దీనికి చికిత్స చేస్తూ ఉంటారు. ఇది కాస్త లేటెస్ట్. దీంతోపాటు కొన్ని రకములైన క్రీములు, కోజిక్ యాసిడ్, హైడ్రోక్వినోన్, ఆర్బిటిన్ అని, నియాసినమైడ్, ఇలాంటి కొన్ని ప్రోడక్ట్స్ మెలనిన్ సింథసిస్ అంటే నల్లధనం యొక్క తయారీలో ఉన్నటువంటి వేరియస్ ఎంజైమ్ స్టెప్స్లో యాక్ట్ చేసి సింథసిస్ని తగ్గిస్తాయి. ఆ విధంగా ఆల్రెడీ ఫామ్ అయినటువంటి మెలనిన్ని కాస్త మనము కంట్రోల్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఉంటాయి సూపర్ఫిషియల్గా పీల్స్ అంటూ ఉంటాం, గ్లైకోలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, ఇలాంటి కొన్ని అసిడిక్ ఉన్నటువంటి యాసిడ్స్ ఉన్న క్రీమ్స్ కూడా ఉంటాయి. ఈ క్రీముల వల్ల కూడా మనం సూపర్ఫిషియల్గా ఉన్న దాన్ని కొంచెం పీల్ ఆఫ్

0: తగ్గిపోయేలాగా చేసి తగ్గించుకోవచ్చు. బట్ ఇలా నేను ఇప్పుడు రకరకాల ప్రోడక్ట్స్ పేర్లు చెప్పాను, ఇంగ్రీడియంట్స్ పేర్లు చెప్పాను, కానీ ఏ పర్సన్కి ఏది సెట్ అవుతుంది అన్నది మటుకు ఇలా మీరు, మేము రేడియో ద్వారా చెప్పింది కావచ్చు, అందరూ అన్నీ వాడే ప్రయత్నం మటుకు చేయకండి. ఎందుకంటే ఏ స్కిన్కి ఏది సెట్ అవుతుంది అన్నది మీరు మీ నియర్ బై డర్మటాలజిస్ట్ ఆర్ మీకు నమ్మకం ఉన్న డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ ఫేస్ని చూపించి మీకు తగ్గట్టుగా ఏ కాంబినేషన్ క్రీమ్ సెట్ అవుతుంది అన్నది చూస్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇంకొకటి, సో ఇప్పుడు క్రీముల ట్రీట్మెంట్లో ఒక భాగం ఏం చూసామో, అసలు నల్లదనం ప్రొడ్యూస్ అవ్వకుండా ఆపే ట్రీట్మెంట్ చూసాం. ఇంకొక భాగం, ఎండ నుండి ఎలా కాపాడుకోవాలి అన్నది నెక్స్ట్ స్టెప్. సో ఎండ నుండి ఎలా కాపాడుకోవాలి అంటే సన్స్క్రీన్ అనే వాటిని వాడాలి, అదర్వైజ్ కవర్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఫిజికల్ ప్రొటెక్షన్ అంటాం, కంప్లీట్గా బయటికి వెళ్ళేటప్పుడు ఫేస్కి కవర్ చేసుకోవచ్చు. బట్ పల్సని బట్ట కవర్ చేసుకున్నా కూడా పెద్ద ఉపయోగం ఉండదు, బట్టకు కూడా యూపీఎఫ్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది, అది కూడా థిక్ అయితేనే ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎల్లవేళలా అలా కవర్ చేయలేం కాబట్టి మనము సన్స్క్రీన్స్ వాడటం అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మెలాస్మా.
1: అంటే అంబ్రెల్లా ఏమైనా యూజ్ చేస్తే
0: ఫిజికల్ ప్రొటెక్షన్ ఇస్ 100% మోర్ హెల్ప్ఫుల్, కాబట్టి అంబ్రెల్లా లాంటివి యూజ్ చేయడం, రౌండ్ హ్యాట్స్ యూజ్ చేయడం, సో వీఆర్ డైవర్టింగ్ ద లైట్ అవే ఫ్రమ్ ద ఫేస్, ఇలాంటివి డెఫినెట్ గా యూజ్ అవుతాయి. ఇక సన్స్క్రీన్స్ కి వస్తే ఇవి కూడా అంతే, అన్ని చర్మాలకి, కొందరికి ఆయిలీ స్కిన్ ఉండొచ్చు, కొందరికి డ్రై స్కిన్ ఉండొచ్చు, కొందరికి మొటిమలు ఉండవచ్చు, కొందరికి కాంబినేషన్ స్కిన్ ఉండొచ్చు. సో ఏ స్కిన్ టైప్ కి ఏ సన్స్క్రీన్ అనేది కూడా ఒకసారి మనం మన డర్మటాలజిస్ట్ని అడిగి తెలుసుకొని వాడాలి. అండ్ చాలా మందికి ఇంకొక మెయిన్ డౌట్ ఏంటంటే సన్స్క్రీన్ అనేది ఈ ఓన్లీ బయటికి ఎండలో వెళ్ళినప్పుడే వాడాలా లేక ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాడుకోవాలా. టోటల్గా ఇండోర్స్ ఉండి మన ఇంట్లోకి వెలుతురు రావడానికి కిటికీలాంటి గ్లాసులు లాంటివి ఏమీ లేవు అండ్ కవర్డ్గా ఉంది అని అంటే ఇంట్లో ఉన్న వాడాల్సిన అవసరం ఏమి లేదు. బట్ ఇంట్లోకి బాగా లైట్ వస్తుంది, లైటింగ్ పడుతుంది అంటే మటుకు ఇంట్లో ఉన్నా కూడా సన్స్క్రీన్ వాడాలి. ఇంకొంతమందికి ఇది కూడా డౌట్ ఉంది,
1: ఇంట్లో ఉండే లైట్స్ వల్ల కూడా
0: ఎగ్జాక్ట్లీ ఎల్ఈడి లైట్స్ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయా అనేసి. యూజువల్ గా స్టడీస్ అయితే ఎల్ఈడి లైట్స్ వల్ల పెరుగుతుంది అని అయితే లేవు, కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ బయటకు వెళ్తే మటుకు మేక్ ష్యూర్ దట్ సన్స్క్రీన్ రాసుకుని తీరాలి. ఇక సన్స్క్రీన్ కి వస్తే మనకు రకరకాల సన్స్క్రీన్స్ ఉంటాయి, అల్ట్రావైలెట్ రేస్ నుండి ప్రొటెక్ట్ చేసేవి, విజిబుల్ రేస్ నుండి ప్రొటెక్ట్ చేసేవి, ఇన్ఫ్రారెడ్ రేస్ నుండి ప్రొటెక్ట్ చేసేవి. సో మేము అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం, మంగుమచ్చలు యూజువల్ గా ఎవరైతే పొయ్యి దగ్గర ఎక్కువగా వేడికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కొన్ని ప్రొఫెషన్స్ లో, లైక్ కుకింగ్ చేసే ప్రొఫెషన్ లో ముఖ్యంగా, ఆర్ ఫర్నిచర్స్ దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్ లో గానీ, వీళ్ళకి మంగు అనేది చాలా డార్క్ గా ఉండటం గమనిస్తూ ఉంటాం. అంత డార్క్ ఎందుకు అవుతుంది వీళ్ళకే అని ఆలోచిస్తే ఇన్ఫ్రారెడ్ రేస్, ఆ వేడి, వేడి వల్ల వచ్చేటువంటి దానివల్ల ఇంకా ఇది వర్సన్ అవుతుంది అన్నది అర్థమవుతుంది. సో కాబట్టి ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్స్క్రీన్ అని మాట్లాడతాం, దానికి అల్ట్రావైలెట్ బి, అల్ట్రావైలెట్ ఏ, విజిబుల్ లైట్ అంటే మనం చూసే వైట్ లైట్, వైట్ లైట్ యాజ్ వెల్ అస్ వైట్ లైట్ దాటాక నియర్ ఇన్ఫ్రారెడ్ రేస్, వీటి నుండి ప్రొటెక్షన్ ఉండేటువంటి బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్స్క్రీన్ వాడితే మనం అన్ని విధాల మంగును పెంచకుండా ఉన్న స్థాయిలో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక థర్డ్ పాయింట్ హార్మోన్స్. హార్మోన్స్ కి పెద్దగా ఇంటర్నల్ గా ట్రీట్మెంట్స్ రికమెండ్ చేయట్లేదు, కానీ న్యూయర్ ట్రీట్మెంట్స్ ఇన్ ద పైప్ లైన్, ఈ ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ ని అడ్డుకోవడానికి కొన్ని క్రీములు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. సో ఈ విధంగా ఇది ఒకటి హెల్ప్ అవుతుంది. మనం ఇందాక ఫస్ట్ లో చెప్పుకున్న పాయింట్ వాస్కులర్ ఫ్యాక్టర్ ని కూడా కౌంటర్ చేసుకోవాలి, దానికి ట్రనెక్సమిక్ యాసిడ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా ఈ మంగును మనము అన్ని రకాలుగా కౌంటర్ చేయగలిగితే మనం దాన్ని ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయగలుగుతాం అండ్ డిసప్పియర్ అయ్యేటట్టు చేయగలుగుతాం. ఇక చాలా మంది మా దగ్గరకు వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే తగ్గిపోయింది డాక్టర్ గారు, ఇక నేను అన్ని మానేయచ్చా అంటారు. అలా కాదు, ఇది మనం ఇవన్నీ వాడటం వల్ల తగ్గుముఖం పట్టింది, మీరు మానేస్తే మళ్ళీ యథావిధిగా వెనక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మినిమం సన్స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి, తగ్గిపోయిన ఏరియాలో మళ్ళీ తిరిగి రాకుండా మైల్డ్ గా ఉండేటువంటి కొన్ని మెలనిన్ సింథసిస్ ని కంట్రోల్ చేసే క్రీమ్స్ సజెస్ట్ చేస్తాం, అవి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఈ సన్స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది మటుకు ఇక నడుస్తూనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి.
1: డాక్టర్ మాధురి గారు, సన్స్క్రీన్ లో చాలా రకాలు ఉన్నాయి కదా, జనరల్ గా ఏమి మీరైతే ఏం ప్రిఫర్ చేస్తారు?
0: ఇప్పుడు ఇందాక నేను చెప్పింది అండి బ్రాడ్ స్పెక్ట్రమ్,
1: ఓకే,
0: అంటే మనకు యువి రేస్ ని ప్రొటెక్ట్ చేసే ఏజెంట్స్ కొన్ని ఉంటాయి.

0: తర్వాత విజిబుల్ లైట్ అండ్ నియర్ ఇన్ఫ్రారెడ్, దానికి యూజువల్ గా ఫిజికల్ సన్స్క్రీన్స్ అంటారు. ఈ యూవీ రేస్ ని ప్రొటెక్ట్ చేసే వాటిని కెమికల్ సన్స్క్రీన్స్ అంటారు. ఈ విజిబుల్ లైట్ ఇన్ఫ్రారెడ్ రేస్ ని ప్రొటెక్ట్ చేసే వాటిని వీ కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ సన్స్క్రీన్స్. ఈ జింక్ ఆక్సైడ్ అని, టైటానియం ఆక్సైడ్ అని ఇలాంటివి ఉంటాయి దానిలో, అండ్ ఐరన్ ఆక్సైడ్ అని. సో ఇలా అన్నిటినీ కలిపినటువంటి సన్స్క్రీన్. అండ్ దట్ టు మళ్ళీ సన్స్క్రీన్స్ లో కూడా జెల్ ఫార్ములేషన్స్ ఉంటాయి, క్రీమ్ ఫార్ములేషన్స్ ఉంటాయి, లోషన్ ఫార్ములేషన్స్ ఉంటాయి. సో ఆయా స్కిన్ బట్టి, బాగా ఆయిలీ స్కిన్ అనుకోండి, వాళ్ళకి మనం క్రీమ్ ఇస్తే ద స్కిన్ విల్ సఫర్. సో కాబట్టి అలాంటి వాళ్ళకి కాస్త లోషన్ బేస్డ్ కానీ జెల్ బేస్డ్ కానీ ప్రిఫర్ చేస్తాం. బాగా డ్రై స్కిన్ ఉందనుకోండి, క్రీమ్ బేస్ ఇస్తాం. సో దట్ వాళ్ళకి మాయిశ్చరైజేషన్ కూడా సైడ్ బై సైడ్ మనం అందించిన వాళ్ళం అవుతాం. సో ఫార్ములేషన్ చూస్ చేసుకోవడంలోనూ, సన్ స్క్రీన్ చూస్ చేసుకోవడంలోనూ కూడా మనము డెర్మటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుని వాడటం మంచిదని నా ఉద్దేశం. తర్వాత చాలా మందికి ఇంకొక అపోహ ఏంటంటే, సన్ స్క్రీన్స్ నేను వాడితే క్యాన్సర్ వచ్చిందని చదివానండి ఎక్కడో, కాబట్టి సన్ స్క్రీన్స్ నేను వాడదలుచుకోవట్లేదు అని అంటారు. పూర్వకాలంలో బెంజిన్ రింగ్ అని ఉండే ఒక సన్ స్క్రీన్స్ ఉండేవన్నమాట, వాటి వల్ల దే హావ్ ప్రూవెన్ దట్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ గెటింగ్ క్యాన్సర్. బట్ నవేడేస్ సింథసిస్ న్యూయర్ మాలిక్యూల్స్ లో ఎక్కడా కూడా క్యాన్సరస్ పదార్థాలు లేవు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సో ప్రెసెంట్ గా మనకు మార్కెట్ లో ఉన్న సన్స్క్రీన్స్ ఏవైనా కూడా డెర్మటాలజిస్ట్ ద్వారా ప్రిస్క్రైబ్ చేయబడినవి ఏవైనా కానీ అలా హార్మ్ఫుల్ ప్రిపరేషన్స్ లేవు. మంచిగా లేటెస్ట్ మాలిక్యూల్స్ చాలా యాడ్ అయినాయి, టినోసార్బ్ ఎం అని, టినోసార్బ్ ఎస్ అని, లాట్ ఆఫ్ న్యూయర్ మాలిక్యూల్స్ వచ్చాయి. సో భయపడక్కర్లేదు. దీంతో పాటు ఇంకా మంచిగా సన్స్క్రీన్స్ తో పాటుగా విటమిన్ సి, వినే ఉంటారు మీరు, విటమిన్ సి అనేది గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఇది మనలో సన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ROS ఆక్సైడ్స్ అంటాము, ఈ ఆక్సిడేటివ్ సబ్స్టెన్సెస్ అనేవి రిలీవ్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది. సో ఆ విధంగా విటమిన్ సి ప్రిపరేషన్స్ అనేవి మనకు సన్ ఎక్స్పోజర్ అప్పుడు జరిగే డ్యామేజ్ ని కూడా కౌంటర్ చేస్తాయి.
1: అంటే డాక్టర్ గారు, ఇప్పుడు విటమిన్ సి క్రీమ్స్ కూడా వస్తున్నాయి కదా, అది యూజ్ చేయడం కూడా మంచిది అని అంటారు.
0: Yes. ఇప్పుడు మీరు యంగ్స్టర్స్ ని అడిగితే ఒక రొటీన్ మనందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోటి. వాళ్ళు ఒక ఫస్ట్ మాయిశ్చరైజర్ రాయాలి మొహం కడుక్కోగానే, దాని మీద విటమిన్ సి రాస్తారు, దాని మీద సన్ స్క్రీన్ రాస్తారు. సో డే టైమ్ లో విటమిన్ సి రాయడం అనేది ఇదే కాన్సెప్ట్ ఏంటంటే, సన్ నుండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఆక్సిడేటివ్ సబ్స్టెన్సెస్ నుండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా అది కూడా మెలనిన్ సింథసిస్ ని కొంచెం వరకు అడ్డుకుంటుంది. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ గ్లూటాథయోన్ అనేది కూడా యాడ్ చేస్తారు, ఇది కూడా గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో ఇది ఇలాంటి క్రీమ్స్ కాంబినేషన్ వాడుకున్నట్టయితే మనకు డబుల్ బెనిఫిట్ ఉంటుంది. బట్ ఏ స్కిన్ కి ఏది సెట్ అవుతుంది వాళ్ళు డాక్టర్ అడిగి కనుక్కొని వాడితే
1: మంచిది. డాక్టర్ మాధురి గారు, ఎటువంటి ఆహార నియమాలు పాటిస్తే దీన్ని మనం కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకోగలం స్కిన్ ని?
0: కరెక్ట్ గా అడిగారండి. ఎంతసేపు ఎక్స్టర్నల్ గానే అనేదానికన్నా లోపల నుంచి కూడా మనం తీసుకునే ఆహారం మంచిగా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టే యాంటీ ఆక్సిడెంట్స్, రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎక్కువగా ఇవన్నీ విటమిన్ సి, విటమిన్ ఈ, ఇలాంటి విటమిన్ ఏ, ఈ మూడు, ఏఈసి, ఈ మూడు ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవాలి. లైక్ మనకు విటమిన్ ఏ అనుకోండి, క్యారెట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వీటన్నిటిలో ఉంటుంది. విటమిన్ సి, సో సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మ, నారింజ, బత్తాయి, వాటెవర్, గ్రేప్స్, స్ట్రాబెర్రీస్, సో ఫ్రూట్స్. అండ్ విటమిన్ ఇ, ఎగ్, నట్స్, ఇట్లా వాటన్నిటిలో ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ నాన్ వెజిటేరియన్స్లో ఫిష్ ఈజ్ వెరీ గుడ్. సో ఈ విధంగా మనం ఒక మాటలో చెప్పాలి అంటే బ్యాలెన్స్డ్ డైట్ అన్నీ ఉండాలి మనం తినే ఆహారంలో. రోజు కొన్ని వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మంచి ప్రోటీన్ కి కరమైనటువంటి గుడ్ నాన్ వెజ్ స్టఫ్, సో ఇదంతా ఉండేటువంటి ఆహారం తీసుకుంటూ ఉంటే దట్ డెఫినెట్లీ హెల్ప్స్ టు రెడ్యూస్.
1: డాక్టర్ గారు, మానసిక ఒత్తిడి ఈ చర్మంపై ఎంత ప్రభావం చూపిస్తుంది అంటారు?
0: డెఫినెట్ గా మనం మానసిక ఒత్తిడికి గురి అయినప్పుడు ఈ మెలనోసైటిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ కూడా ఒక్కొక్కసారి పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. బికాజ్ ఇవన్నీ కూడా న్యూరల్ కంట్రోల్ నుండి వస్తూ ఉంటాయి కదా. సో కాబట్టి మానసిక ఒత్తిడి డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా కొద్దిగా రోల్ ప్లే చేస్తుంది. కానీ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఈ కోణం కన్నా నేను చూసే కోణం ఏంటంటే, ఈ మంగు వల్ల వచ్చే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అది నేను చూస్తున్నది అయితే. సో కాబట్టి నేను అందరికీ అదే అంటాను, అఫ్ కోర్స్ మనకు వచ్చిన తర్వాత ఎదుటివాడి సలహా ఇవ్వడం సులభంగానే ఉంటుంది, కానీ వచ్చిన వాడి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు గురి అయ్యేటువంటి ఆత్మ న్యూనత భావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం మంగు

0: కొంచెం తగ్గిస్తే దానికి బాగా కౌంటర్ చేసిన వాళ్ళం అవుతాం. ఇట్ కెన్ బికమ్ ఏ విషస్ సైకిల్ లాగా, ఒకటి తగ్గడం మళ్ళీ రావడం, మంగు వల్ల మానసిక ఒత్తిడి, మళ్ళీ మానసిక ఒత్తిడి వల్ల నలుపు పెరగటం. సో దీన్ని ఎక్కడో దగ్గర అడ్డుకోవాలంటే ముందు మంగుని ట్రీట్ చేసుకుంటే బాగుంటుంది.
1: ఓకే, ఒక పాజిటివ్ అప్రోచ్ తో, ఒక మంచి మీకు అవైలబుల్ గా ఉన్న డెర్మటాలజిస్ట్ తో, ఈ రెండు కాంబినేషన్ తో దీన్ని తగ్గించవచ్చు అంటారు.
0: డెఫినెట్ గా.
1: ఓకే డాక్టర్ గారు, మనం పులిపిర్లు అని కూడా మాట్లాడుకున్నాము, అసలు ఇవి ఎందుకు వస్తాయి, దానికి కారణాలు ఏంటండి?
0: పులిపిర్లు అనేవి చిన్న చిన్నగా నల్లగా కానీ లేదా స్కిన్ కలర్ లో కానీ స్కిన్ నుండి అవుట్ పౌచింగ్ బయటికి పొడుచుకున్నట్టుగా వస్తూ ఉంటాయి. ఇవి ఫేస్ మీద అయితే కొద్దిగా హైట్ తక్కువగా ఉంటాయి, నెక్ ఇలాంటి ఏరియాల్లో అయితే వేలాడుతున్నట్టు పెద్ద పెద్దగా కూడా ఉంటాయి. యూజువల్ గా ఫేస్ మీద వచ్చే వాటిని మేము మా సైంటిఫిక్ లాంగ్వేజ్ లో డర్మటోసిస్, పాపిలోజా, నైగ్రా అని అంటాం. మామూలుగా లేమన్ టెర్మినాలజీలో వాట్స్ అని అంటూ ఉంటారు చిన్న చిన్నగా. వాట్స్ అంటే మళ్ళీ రెండు రకాలు ఉన్నాయిలేండి, వైరస్ వల్ల వచ్చేవి, వైరస్ కానివి. వైరస్ వల్ల వచ్చేవి డిఫరెంట్ థింగ్స్, వైరస్ కాకుండా వచ్చే వాటిని మనం డిపిఎన్స్ అని అంటాం. సో ఇవి చెప్పాలి అంటే ఫోటో ఏజింగ్ అంటాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ద టైమ్ సన్లైట్ కి, వెదర్ కి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెదర్, ఎండాకాలం, చలికాలం, ఫేస్ అనేది మనం ఎప్పుడు కవర్ చేసుకోం కదా, ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, ఒక తెలియని డ్యామేజ్ అనేది అది గురి అవుతూ ఉంటుంది. ఆ డ్యామేజ్ వల్ల ఈ విధంగా కొన్ని ఔటర్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ స్ట్రక్ అయిపోయి మనకు ఒక చిన్న పులిపిరి లాగా బయటకు వస్తుంది. ఇది ఫేస్ మీద. ఇది ఒక కోణం అయితే, ఇంకొక కోణం ఏంటంటే వెయిట్ గెయిన్. ఎక్కువగా ఈ పులిపిర్లు ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ తర్వాత స్టార్ట్ అవుతుంటాయి. అంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ వల్ల, ఒక వెయిట్ గెయిన్ వల్ల, ఆ ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది పెరగటం వల్ల ఇవి స్టిమ్యులేట్ అవుతాయి. బాగా కొంతమంది ఒబీస్ గా వస్తారు, నెక్ అంతా నల్లగా థిక్గా లాట్ ఆఫ్ పులిపిర్లతోటి ఉంటుందన్నమాట. సో డెఫినెట్ గా ఇందులో వెయిట్ గెయిన్ కూడా ఒక కారణమే. ఆ వెయిట్ గెయిన్ వల్ల వచ్చేటువంటి ఇన్సులిన్ రిలేటెడ్ ఇంబ్యాలెన్స్ కూడా ఒక కారణమే. సో ఒక రకంగా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే నెంబర్ ఆఫ్ పులిపిర్లను మనం ఫర్దర్ గా, న్యూ వన్స్ రాకుండా అడ్డుకోవచ్చు. తర్వాత హెరిడిటరీ నేచర్ కూడా ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్ లైక్ మా గ్రాండ్ ఫాదర్ కి ఎక్కువ ఉన్నాయి. సో అది అది కూడా ఒక కోణం ఇందులో ఉంటుంది. సరే, ఇక పులిపిర్లు వచ్చాక ఏం చేస్తాం? యూజువల్ గా చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, క్రీమ్ ఇచ్చేయండి డాక్టర్ గారు పులిపిర్లు పోతాయి అని. వి డోంట్ రికమెండ్ ఎనీ క్రీమ్స్ ఫర్ దిస్, తీసేస్తామని అంటాం. కానీ కొంతమంది వేరే ఎక్కడి నుంచో కొన్ని రకాల పొళ్ళు తెచ్చుకొని కావచ్చు, లేకపోతే ఇండిజినస్ మెడిసిన్, ఇంట్లోనే ఈ సున్నం అనేసి, తర్వాత మన బట్టల్ప సబ్బు కానీ అలాంటి సబ్బులతోటి పెట్టుకొని వాటిని సరిగా కాల్చక చుట్టూరా స్కిన్ ను డ్యామేజ్ చేసుకొని వస్తూ ఉంటారు. సో డోంట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. మనం మామూలుగా ఫీల్ అయితే చక్కగా వాటిని రేడియో ఫ్రీక్వెన్సీతో కానీ CO2 లేజర్తో కానీ రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసేటప్పుడు నొప్పి రాకుండా ఉండటానికి కొన్ని నంబింగ్ క్రీమ్స్ అప్లై చేసి చక్కగా తీస్తాం, పిన్ పాయింటెడ్ గా తీస్తాం. దానివల్ల త్వరగా హీల్ అవుతుంది, కాస్మెటిక్ గా నల్ల మచ్చలు కానీ స్కార్స్ కానీ పడకుండా తీస్తాం.
1: డాక్టర్ గారు, ఇక్కడ ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఒక్క పులిపిరిని మనం మీరు చెప్పిన విధంగా తీసేస్తే అది ఇంకా ఎక్కువకి వస్తాయి అనేది ఉంది ఆ వాడుకలో, అది అపోహ అంటారా? ఎంతవరకు నిజం ఉందండి?
0: ఇందాక మీకు మొదట్లో చెప్పాను, వైరల్ నాన్ వైరల్ ఐ టోల్డ్ యూ. సో వైరల్ అయితే తీసేటప్పుడు మేము కూడా జాగ్రత్తగా నీట్ గా తీయాలి. ఈ నాన్ వైరల్ వి సంబంధం లేదు. చాలా మంది అడుగుతూ ఉంటారు, అయ్యో బ్లడ్, ఈ బ్లడ్ తీసి పక్కన తగిలితే మళ్ళీ వచ్చేస్తుందేమో అండి అనేసి. సో మామూలు నేను మాట్లాడిన డిపిఎన్స్ కానివ్వండి, స్కిన్ ట్యాగ్స్ కానివ్వండి, ఇవన్నీ నాన్ వైరల్. సో కంగారు ఏమి లేదు, ఒకటి తీయటం వల్ల వంద రావు. అయితే ఇంకో మాట, తీయించుకున్నాక చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, డాక్టర్ గారు ఇక మళ్ళీ రావు కదండి? చూడమ్మా, తీసిన దగ్గర రావు, మరి పక్కన వేరే దగ్గర రాకుండా అంటే నువ్వు వెయిట్ కంట్రోల్ చేసుకో, సన్స్క్రీన్ వాడుకో. సో ఏవైతే దీనికి కారణాలో వాటిని కాస్త దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తే రాకుండా ఉండొచ్చు. యాక్చువల్లీ బౌట్స్ బౌట్స్ లాగా వస్తుంటాయండి. ఇప్పుడు మనకు కొంతమందికి చాలా ఉంటాయి, తీస్తామనుకోండి మళ్ళీ 5-6 వరకు పెద్ద రావు. కథ వీళ్ళు సన్స్క్రీన్ వాడటం కానీ మాయిశ్చరైజర్స్ వాడుకోవడం కానీ ఇలా చేసుకుని మెయింటైన్ చేసుకుంటే దే కెన్ అవాయిడ్.
1: ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా మహిళలు చూస్తుంటే మహిళలు బ్యూటీ పార్లర్ని మనం విడదీసి చూడలేము. ఇప్పుడు అంత పార్ట్ మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. సో ఈ వీళ్ళు కూడా ఈ ప్రాక్టీస్ చేస్తున్నారు, అది ఎంతవరకు సురక్షితం అంటారు?
0: మంచి ప్రశ్న వేశారు. మహిళలు మనం అందరము ఇవాళ రేపు కొంచెం మన బ్యూటీ పరంగా కాన్షియస్ అవుతున్నాం, మంచిదే. మన గురించి మనం ఆలోచించుకుంటున్నాం. ఇన్ని రోజులు పిల్లలు, సంసారం ఇంతలోనే ఆగిపోయేవాళ్ళం, ఇప్పుడు చాలా ముందుకు వచ్చాం, మన గురించి మనం తెలుసుకుంటున్నాం. వెరీ నైస్. ఈ కేర్ అనేది ఒక రకంగా మంచిది. కాకపోతే జాగ్రత్తగా ఎవరి దగ్గరికి వెళ్ళి తీయించుకోవాలి అన్నది చూసుకోవాలి. అఫ్కోర్స్ బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా తీస్తారు, కానీ వాళ్ళకి కొన్ని టెక్నికాలిటీస్ తెలియకపోవచ్చు. అంటే ఎంత డెప్త్లో తీయాలి, ఎంత పెద్దది, దేన్ని మనం ఒక రేడియో ఫ్రీక్వెన్సీతో తీయగలుగుతాము, దేనికి కొంచెం సర్జికల్

0: డీప్గా వెళ్లాల్సి వస్తుంది. దాని డెప్త్ ఏంటి? కొన్ని ఇప్పుడు నేను అన్నాను వైరల్ నాన్ వైరల్, హౌ టు డిఫరెన్షియేట్, ఇది వాళ్ళకి తెలియకపోవచ్చు బికాస్ దే ఆర్ నాట్ ద డాక్టర్స్. సో ఒక డర్మటాలజిస్ట్ అయితే మనకు కరెక్ట్ గా ఏది తీయచ్చు ఏది తీయకూడదు అనేది, కొన్ని ఐస్ మీద ఉంటాయి, ఐ మార్జిన్స్ లో ఉంటాయి, మరి ఏమాత్రం అప్రమత్తత కానీ జరిగితే మళ్ళా దాని పక్కనే ఉన్న టిష్యూ కూడా డ్యామేజ్ అవ్వకూడదు కదా. కాబట్టి మీరు ఓకే ఫేషియల్స్ అట్లాంటివి ఏమైనా చేయించుకోవడానికి వెళ్తారా, లేకపోతే ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్తారా, అదర్ బ్యూటీ మేకప్ చేయించుకోవడానికి వెళ్తారా, దట్స్ ఆల్ గుడ్, బట్ డోంట్ ప్లే విత్ యువర్ స్కిన్. స్కిన్తో మటుకు ప్లే చేయకండి, డర్మటాలజిస్ట్ని కలవండి, నియర్ బై ఎవర్ ఎనీ డర్మటాలజిస్ట్, వాళ్ళతో తీయించుకోండి, సేఫ్గా తీయించుకోండి.
1: డాక్టర్ మాధురి గారు, ఇప్పుడు చర్మ సమస్యకి సంబంధించిన ఏ క్రీమ్స్ కానీ టాబ్లెట్స్ కానీ స్టెరాయిడ్స్ ఉంటాయని అంటారు, ఇది ఎంతవరకు సేఫ్ అండి యూజ్ చేయడం?
0: స్టెరాయిడ్ కాంబినేషన్స్ అనేవి మార్కెట్లో చాలా వచ్చాయి. అసలు మీకు తెలియకుండానే కొన్ని క్రీముల్లో స్టెరాయిడ్స్ ఉంటున్నాయి. తెలిస్తే చాలా మంది చదువుకున్న పిల్లలు ఇవాళ రేపు అవాయిడ్ చేసేస్తున్నారు, కొంతమందికి తెలియకుండానే ఉంటున్నాయి. సో ఈ స్టిరాయిడ్ అనేది ఏం చేస్తుంది అంటే, మనం అప్లై చేసినప్పుడు టెంపరీగా మెలనిన్ సింథసిస్ ని ఆపుతుంది. సో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, మనం ఏమనుకుంటాం ఇది చాలా బాగా పనిచేసింది అనుకుంటాం, ఫేర్ గా కనిపిస్తారు, కానీ ఇట్స్ ఆల్ టెంపరీ. ఇది లోపల లోపల ఏం చేస్తుంది అంటే మొత్తం చర్మాన్ని అట్రఫీ అంటారు, అంటే చర్మంలో ఉండేటువంటి లేయర్స్ ని ఫర్దర్ గా ఫామ్ అవ్వనివ్వకుండా ప్రివెంట్ చేసేస్తూ కొల్లాజిన్ అనే టిష్యూని, డీప్ గా డర్మిస్ లో ఉండే కొల్లాజిన్ టిష్యూని డ్యామేజ్ చేసేస్తూ స్కిన్ ని పల్సగా చేసేస్తుంది. ఎంత పల్సగా అంటే మనము లోపల ఉండే రక్త నాళాలు బయటకు కనిపించేంత పల్సగా చేసేస్తుంది. తెల్లగా అలా ఉన్న స్కిన్ ఏమైతుందంటే, మీరు 2 నిమిషాలు ఎండలోకి వెళ్తే చాలు ఎర్రగా తయారైపోవడం. తర్వాత ఏ స్కిన్ మీద ఏ కొంచెం క్రీమ్ పడినా, ఇన్ఫాక్ట్ సోపు పెట్టినా మండిపోవటం, అంటే సెన్సిటివ్, న్యూరోలాజికల్ సెన్సిటివిటీ, నర్వ్స్ అన్ని సెన్సిటివ్ అయిపోతాయి, క్యూటేనియస్ నర్వ్స్ అవి సెన్సిటివ్ అయిపోతాయి, రక్తనాళాలన్నీ బయటపడిపోతాయి. సో ఈ విధంగా ఫైనల్ గా ఒక ముసలి చర్మం వచ్చేస్తుంది. ముడతలు అనేవి చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాయి. ఇంకేముంది, కొల్లాజిన్ అనేది ఎంగగా ఉంచేది, అది పాడైపోతే మనకు ముసలి చర్మం వచ్చేస్తుంది. సో ఈ విధంగా ముసలితనం అనేది చర్మానికి తొందరగా తీసుకొచ్చి పెడుతుంది అని ఒక మాటలో చెప్పవచ్చు. సో అందుకని స్టిరాయిడ్స్ అనేవి అసలు వాడకూడదు మొహం మీద. ఇప్పుడు ఎప్పుడో ఒక అలర్జీ వస్తుంది, డాక్టర్ గారు ఒక 5 రోజులు ఇవ్వచ్చు, కానీ డాక్టర్ గారు చెప్పిన 5 రోజులు మాత్రమే వాడి మానేయాలి. అంతకుమించి మళ్ళీ ఇదేదో బాగుంది కదా, దీనివల్ల తెలిపొచ్చాం కదా అని మటుకు పొరపాటును కూడా కంటిన్యూ చేయకూడదు. అండ్ ఇలా దీర్ఘకాలిక ట్రీట్మెంట్స్ నడిచేటువంటి మంగు కానివ్వండి, ఇట్లా వాటిలో స్టిరాయిడ్ వాడకం అనేది అసలు డర్మటాలజిస్ట్ లో ఎంకరేజ్ చేయరు, బికాస్ ఇది లాంగ్ టర్మ్ నడుస్తూ ఉన్న ట్రీట్మెంట్ కాబట్టి సేఫ్ క్రీమ్స్ ఉండాలి. స్టిరాయిడ్ వాడకం అనేది వద్దు, వాడద్దండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఎండ్కి యూవి రేస్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల ఈ మంగు మచ్చలు ఏర్పడతాయి అని చెప్తున్నారు, అలాగే ఇప్పుడు మనం ఎక్కువ మందిని చూసుకున్నట్టయితే డి విటమిన్ లోపంతో ఉన్నారు, అక్కడ ఎక్స్పోజ్ అవ్వమంటున్నారు, ఇక్కడ ఎక్స్పోజ్ అవ్వద్దు అంటున్నారు, ఏ టైంలో ఎక్స్పోజ్ అవ్వాలి, ఏ టైంలో ఎక్స్పోజ్ అవ్వకూడదు?
0: యాక్చువల్గా విటమిన్ డి లోపము ఈ మధ్య మనం గమనిస్తూ ఉంటే మన ఇండియన్స్ లో ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఈవెన్ యాక్టివ్ గా బాగా బయట తిరిగేటువంటి వాళ్ళకు కూడా విటమిన్ డి లోపం ఉంటుంది. అంటే జెనెటిక్ గా ఏమంటున్నారంటే, మన ఒక ట్రీట్ మనలో ఆ విటమిన్ డి ప్రికర్సర్స్ తక్కువగా ఉంటాయి అనేట్టుగా ఉందనమాట. ఆ ప్రికర్సర్ తక్కువగా ఉండటం వల్ల ఈవెన్ మన సన్ ఎక్స్పోజర్ అప్ టు ద మార్క్ ఉన్నా మన విటమిన్ డి పెరగట్లేదు. సో ఇది ఒక జన్యుపరమైనటువంటి ఒక మన డిఫెక్ట్ గా మనం ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నారు. సో విటమిన్ డి అనేది మనకు మామూలుగా ఒక డిక్టమ్ ఏంటంటే, అరౌండ్ 10 to 12 మధ్యలో, ఆర్ 12 noon ఆ టైంలో ఒక 12 minutes ఆఫ్ ఎక్స్పోజర్ టు ద సన్లైట్, లైక్ దాట్ 12 days ఇన్ ఎ మంత్, లైక్ దట్ 12 months. సో ఒక రూల్ ఆఫ్ 12 గుర్తుపెట్టుకోండి, 12 minutes, 12 days ఇన్ ఎ మంత్, 12 months అట్ 12 noon. సో సరిపడా విటమిన్ డి ఉంటుంది అని చెప్తూ ఉంటారు, అంతకన్నా ఎక్స్పోజర్ ఎక్కువ అవసరం లేదు. మరి ఫేస్ నుండే కావాలా విటమిన్ డి? కాళ్ళ నుండి రావచ్చు, చేతుల నుండి రావచ్చు, కాబట్టి మన చేతులు ఇలాంటివి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి, కాబట్టి అంత కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మనకు విటమిన్ డి ఇలా సన్స్క్రీన్ రాసేసుకుంటే రాకుండా పోతుంది అన్నదైతే ఏం కాదు. సో సన్స్క్రీన్స్ వల్ల విటమిన్ డి లోపం పెరుగుతుంది అనేది మటుకు అపోహ. మనకు అదర ఆహార పదార్థాల ద్వారా కూడా కాల్షియం అనేది, అవన్నీ మనకు గ్రీన్స్ లో వీటన్నిటిలో అడిక్యువేట్ గా వస్తూ ఉంటుంది. సో ఒక్క సన్ ఎక్స్పోజరే అని 100% మనం భయపడక్కర్లేదు. సో ఒక 12 minutes ఆఫ్ ఎక్స్పోజర్

0: వేరే అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఎక్స్పోజ్ అయినా కూడా ప్రాబ్లం లేదు.
1: డాక్టర్ మాదిరి గారి, మంగు మచ్చలు వచ్చిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోతుంది అని మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము. సో దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎటువంటి ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయండి?
0: కొన్ని కొన్ని మంగు మచ్చలు చాలా స్టబ్బన్గా ఉంటాయి, అలాంటి వాటికి మనము ట్రీట్మెంట్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్స్ అంటే, కెమికల్ పీలింగ్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. బాగా ఎక్కువగా డార్క్గా ఉన్నటువంటి ఏరియా కూడా ఎక్కువగా ఉన్నటువంటి మంగుకి మనము పైన ఉన్నటువంటి లేయర్స్ని కెమికల్ పీల్ ద్వారా తొలగించి దాని యొక్క ఉధృతాన్ని తగ్గించడం జరుగుతుంది. ఇది పై లేయర్లలో ఉన్నంత వరకు సహాయపడుతుంది. ఇక డీపర్ లేయర్స్, చాలా డెప్త్లో ఉన్నటువంటి మంగుని మనము ఎలా డీల్ చేస్తాం, పీల్తో అయితే అంత డీపర్గా తీలేం కాబట్టి లేజర్ సహాయం తీసుకుంటాం అనమాట. దీనికి క్యూ స్విచ్డ్ లేజర్స్ అని, పికో లేజర్స్ అని ఇలాంటి లేజర్స్ ఉన్నాయి. సో ఈ లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం ఆ డీపర్గా ఉన్నటువంటి మంగుని అడ్రస్ చేయటం జరుగుతుంది. అయితే ఏ స్టేజ్లో లేజర్ చెయ్యాలి, ఏ స్టేజ్లో పీల్ వెయ్యాలి అన్నది డిస్క్రిప్షన్ కూడా మనము డర్మటాలజిస్ట్కే వదిలేయాలి. సో డర్మటాలజిస్ట్ యొక్క డెసిషన్ ప్రకారము మనం ముందుకు వెళ్ళొచ్చు. తర్వాత ఇంకొకటి కూడా పిఆర్పి ట్రీట్మెంట్స్ అని కూడా అందరు వింటూ ఉంటారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ అనేసి. సో అలాంటి ట్రీట్మెంట్స్ కూడా మనము మొండిగా ఉన్నటువంటి మంగు మచ్చలకు కానీ, ఇలా బయట తెలియకుండా స్టిరాయిడ్స్ అన్ని వాడేసి బాగా డ్యామేజ్ అయినటువంటి స్కిన్ విత్ మంగు మచ్చలు వచ్చినప్పుడు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఈ పీల్స్ కానివ్వండి, లేజర్స్ కానివ్వండి, పిఆర్పి ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఎన్ని చేయాలి, సో డిపెండింగ్ అపాన్ ద డెప్త్ ఆఫ్ ద లీజన్ ని బట్టి 3 సెషన్స్, మామూలుగా పీల్స్ అయితే 3 to 5 సెషన్స్ అంటూ ఉంటాం, లేజర్స్ అయితే 5 to 7 సెషన్స్ పట్టొచ్చు, పిఆర్పి లాంటివి కూడా ఒక 3 to 5 సెషన్స్ పట్టొచ్చు. సో ఇలాంటివన్నీ మనము ఆ డర్మటాలజిస్ట్ ఒపీనియన్ ప్రకారం, మనకు ఉన్నటువంటి డిసీజ్ యొక్క సివియరిటీ ప్రకారం తీసుకుంటే డెఫినెట్గా మొండిగా ఉంది ఇక తగ్గట్లేదు క్రీములతో అన్న దానికి మంచి సమాధానం దొరికినట్టే. ఇంకొక మాట ఏమంటున్నామంటే, కేవలం మచ్చలు నలుపు అనేవే కాదు. ఇప్పుడు మంగు బాగా ఇంప్రూవ్ కావాలి అంటే స్కిన్ హైడ్రేషన్ అంటూ ఉంటాం, అంటే స్కిన్లో తేమ శాతం బాగా ఇంప్రూవ్ కావాలి. అలాగే ఈ డ్యామేజ్, ఫోటో డ్యామేజ్ వల్ల కొల్లాజన్ డ్యామేజ్ కూడా జరుగుతూ ఉంటుంది, ఆ కొల్లాజన్ ఎలాస్టిన్ డ్యామేజ్ని కూడా మనము రికవర్ చేసుకోవాలి. సో ప్రజెంట్ కాన్సెప్ట్ మనం ఓన్లీ నలుపు గురించే కాదు, మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు ఓవరాల్గా స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలి అన్నట్టుగా మాట్లాడతాం. సో కాబట్టి కేవలం నలుపే కాదు, హైడ్రేషన్, స్కిన్లో తేమను ఎలా పెంచాలి, లోపల ఉన్న కొల్లాజన్ని ఎలా రియాక్టివేట్ చేసుకోవాలి, సో ఇలా వీటన్నిటి పరంగా కూడా ఈ ట్రీట్మెంట్స్ హెల్ప్ అవుతాయి. మాయిశ్చరైజర్ కాంబినేషన్స్, ఇవి అప్లై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. గుడ్ మాయిశ్చరైజర్ అండ్ గుడ్ ఫేస్ వాష్ విల్ హెల్ప్ దెమ్ టు మెయింటైన్ గుడ్ హైడ్రేటెడ్ స్కిన్.
1: ఓకే, చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ సివి మాదిరి గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్స్ అండి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.

మీ మాటతో ఓ పాట ఫోనిన్ ప్రత్యక్ష కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నారు పి ప్రభాకర్ గారు.

మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 08744295038, మరొక నెంబర్ 295039.

0: హలో
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మారుతి నాగమణి గారిపేట మేడం.
0: మారుతి నాగమణి గారు, నాగమణి గారు ఏం చేస్తూ ఉంటారు?
1: వ్యవసాయం చెప్తాం మేడం.
0: వ్యవసాయం అంటే వ్యవసాయంలో ఏది చేస్తూ ఉంటారు?
1: వానాకాలం పత్తి వేస్తాం మేడం. ఇవి ఖాళీగా అన్ని కూలీలకి ఎట్లా వెళ్తా ఉంటాం.
0: ఇప్పుడు మీరే కూలీకి వెళ్తున్నారా? ఇంత ఎండగా ఉంది కదా, మరి మీరు ఎండలో కూడా పనిచేస్తా? హలో,
1: అయిపోయింది మేడం, తోటలు కూడా అయిపోయినాయి, 100 రోజుల పనికి వెళ్తున్నాం మేడం.
0: అవునా, మరి ఈ రోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: ఇవ మా మనరాని కోరుతుంది, ఒరిసో సినిమా నుండి ఎన్నాళ్ళ గుర్తొచ్చాను.

ఓకే అండి. మరి మీరు అడిగిన పాటను వినిపిస్తామో వినండి. సరే ఓకే, ఇవ్వండి మీ మనవరాలకి. సిగ్గుపడుతున్నారా? ఓకే అండి, మరి వర్షం చిత్రం నుండి మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి. ఓకే అండి.

చూసి చూ ఉంటానంటే చెయ్యారా చేరా తీసుకోనా.

0: హలో
1: మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను కొత్తగూడెం పూర్తిగడ్డ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు రాధాపాసి మేడం.
0: రాధాపాసి గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: మేము కూడా బాగున్నాం. మరి రాధాపాసి గారు, ఈరోజు జీవ వైవిధ్య దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం కదా, అంటే ఈ భూమి పైన ఉన్న జంతువులు కానీ పక్షులు మొక్కల్ని మనం కాపాడుకోవాలి, కాలుష్యము పెరగకుండా అడవులు నరక్కుండా ఉండాలి. మరి మీరు ఈ విధంగా ఉండాలి అని అంటే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో మీరు ఏమైనా చెప్పగలుగుతారా?
1: నాకైతే ఎక్కువ తెలిసింది అయితే మేడం, నేనైతే గోడల మీద పిట్టలకి నీళ్లు పెడతాం పొద్దున్నే. ఇక అన్నం ఉంటే అన్నం కొంచెం కలిపి ఒక కటోరలో పెడతాం మేడం. నేనైతే
0: అంటే మీరు పక్షుల్ని కాపాడుతున్నారు?
1: అవును మేడం, ఎందుకంటే మా ఇంటి ముందే గూడు కట్టిండ్రు. ఆ పిల్లల్ని తీసుకొచ్చి మా బాబు ఊకే ఆడతాడు, మళ్ళీ ఆ గూట్లో పెట్టేస్తాడు మేడం మా బాబు.
0: మంచిదండి రాధాపాసి గారు. మరి ఈ రోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: నాకు బంగారు బాబు సినిమా నుంచి కన్నయ్య లాంటి అన్నయ్య ఉంటే కళ్ళు ఎందుకని ఆ పాట కావాలి మేడం.
0: తప్పకుండా అండి, మీ అన్నయ్య కోసం మీరు కోరుకుంటున్న, మీరు కోరిన పాటను మీకోసం వినిపిస్తున్నామో వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: కట్ల సతీష్ మేడం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం మేడం.
0: సతీష్ గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం. రేడియో కార్యక్రమాలు వింటూ మంచిగా, మాకు సోమవారం నాడు ప్రియదర్శిని, మధ్యాహ్నం కూడా వస్తుంది మనకు విజ్ఞాన వీచికలు. అదే ప్రతిరోజు మంగళవారం నాటిక, బుధవారం నాడు క్రీడా ప్రపంచం, అన్ని ప్రతిరోజు ఒక మన గురువారం నాడైతే గిరిసీమలు, వాళ్ళు గిరిజనులు పాడుకునే పాట మా పక్కన కూడా ఉంటారు. మా ఎంత మాకు రాంపురం నుంచి ఒక 4 కిలోమీటర్స్ అడవిలో ఉంటారు వాళ్ళు. అసలు కరెంటు కూడా సౌకర్యం లేదు, కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకు సోలార్ అవన్నీ ఇచ్చారు.
0: వాళ్ళు సోలార్ రేడియో వింటూ ఉంటారండి?
1: వింటారు మేడం. ఒకసారి వచ్చారు మా దగ్గర కూడా, వచ్చి అడిగారు ఇట్లా రాంపురం నుంచి వస్తుందని. ఎవరంటే నన్ను వచ్చి అడిగితే నేనే పంపించేది ఉత్తరాలు, ఫోన్ కూడా చేసేది నేనే అని చెప్తే వాళ్ళు పరిచయం అయిపోయారు.
0: సతీష్ గారు, మరి ఈ రోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: మేడం మాకు ముద్దుల మగుడు బాలకృష్ణ నటించిన దాంట్లో అరే గిలి గిలి మంజార్ అన్న సాంగ్ ఉంటుంది మేడం. ఆ పాట వింటున్న వారందరి కోసం, పాపం చాలా మంది కూడా లైన్ దొరకట్లేదు. అయితే లైన్ దొరకాలంటే ఏం లేదు మేడం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కాబట్టి నేను పెట్టేసే మూమెంట్ లో ఫోన్ చేస్తే ప్రతి ఒక్కరికి లైన్ దొరుకుతుంది.
0: దీంట్లో కూడా మీరు బాగా టెక్నిక్స్ నేర్చుకున్నారు.
1: అంతేగా మేడం, ఎందుకంటే ఆకాశవాణి అంటే అది మాకు ఇప్పుడు అటు ఇటుగా ఇప్పుడు 49 అంటే 45 ఇయర్స్ నుంచి వింటున్నాను కాబట్టి ఆ రేడియో గురించి మొత్తం తెలుసుకున్నాను, వింటున్నాను, వింటూనే ఉంటాను ఎప్పుడు కూడా నా జీవితానంతరం కూడా.
0: మంచిదండి, మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నమస్తే మేడం, కంగారపల్లి రాంబాబు.
0: నమస్తే అండి రాంబాబు గారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం, బాగున్నా.
0: రాంబాబు గారు ఏం చేస్తున్నారు ప్రస్తుతం?
1: మాది పాన్ షాప్ మేడం, సెంటర్ లో, బస్ స్టాండ్ సెంటర్ లో.
0: రాంబాబు గారు పాన్ షాపు? పాన్ షాపు ఈ రోజులలో ఏ విధంగా ఉందండి?
1: మధ్యనే ఉండదు మేడం, స్వీట్ పాన్లు, డ్రింక్స్ ఆర్డర్ అన్ని వెళ్తా ఉంటాయి. హ్యాపీ.
0: మరి ఈ రోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: బంగారు బుల్లో నుంచి స్వాతిలో ముంచాను పాట.
0: ఓకే అండి, రాంబాబు గారు మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: విశ్వయాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా, తొండూరు మండలము, కోడవానిపల్లి.
0: సార్ బాగున్నారండి?
1: మీరు బాగున్నారా?
0: బాగున్నాం సార్. మరి ఈరోజు జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా, మరి మన భూమి పైన ఉన్నటువంటి జంతువులు, పక్షులు, మొక్కల్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలంటారు?
1: కాపాడుకోవాలంటే మనం జాగ్రత్తగా ఉండాలా.
0: ఓకే, ఎటువంటి జాగ్రత్త అంటారు?
1: అన్ని రకాల జాగ్రత్త ఉంటేనే కాపాడుకోలేదు.
0: ఒక జాగ్రత్త చెప్పండి. ఓకే అండి, మరి ఈరోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: బొబ్బిలిపిల్లి నుంచి 1వ నంబర్ బస్సు.
0: ఓకే అండి, మీకోసము వినిపిస్తాము బొబ్బిలిపిల్లి చిత్రం నుండి.
1: మాకు ఒక అనౌన్సర్ కండక్టర్ ఉన్నది, ఆ కండక్టర్ కోసం ఈ పాట అడుగుదండి. ఇప్పుడు మాకు ఆ కండక్టర్ లేదు.
0: ఓకే ఓకే అండి,
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.

0: చూసుకో సరి చేసుకో దాని సుతారాలన్నీ
1: చేసుకో ముద్దు చేసుకో లేత వయ్యారాలన్నీ
0: చూసుకో సరి చే

0: హలో.
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. బాగున్నారా?
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బాగున్నాము. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: నేను నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మేవనది గ్రామం నుంచి శ్రీరామ హనుమాన్ మీ అభిమాన రేడియో మిత్రుడిని.
0: అభిమాన రేడియో శ్రోత.
1: అవును, బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీ అభిమానమేనండి మాకు కావాల్సింది.
1: మేము మిమ్మల్ని ఎప్పుడే కోరుకుంటాం, ఎందుకంటే మీ రేడియో వింటుంటే మేము సరదాగా ఆనందంగా ఎన్నో పనులు చేసుకుంటాం.
0: మంచిదండి. శ్రీరామ హనుమానులు గారు, మరి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి.
1: అయితే మేడం, నేను ఉదయం 8 గంటలకు షాప్ తీసి 10 గంటల దాకుండి ఇంటికి వచ్చేసిన, ఇప్పుడు ఇంటిలోనే ఉన్న ఫ్యాన్ కూలర్ పెట్టుకుని, ఎందుకంటే విపరీతమైన ఎండలు ఉన్నాయి మేడం. ఇంత ఎండలు చూడండి నా లైఫ్. ఇది ఫస్ట్ టైం 48 డిగ్రీలు అంటే.
0: అవునండి, చాలా ఎండగా ఉంది.
1: నేను ఫారెన్ లో ఇంతకంటే ఎక్కువ ఎండలో పనిచేసిన నాకు అక్కడ ఎండ అనిపించలేదు. ఇక్కడ మాత్రం మనుషులకు ఎంత విపరీతం అంటే ఏదో చెప్పరాని ఎండ అవుతుంది.
0: ఎందుకోనండి, ఈ 2 రోజుల నుంచి కూడా చాలా ఎండగా ఉంది. మరి ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: బయటికి వెళ్లాలంటే మేడం, పొద్దున పూట కొంచెం మంది పని చేస్తున్నారు, వస్తున్నారు. ఎక్కడ ఎండలు వెళ్ళాలంటే గొడుగు తీసుకుని వెళ్ళాలి, మజ్జిగ కానీ త్రాగాలి, మంచి నీళ్లు మంచి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఈ టైంలో మనం సరైన ఫుడ్ తీసుకోకపోతే హెల్త్ కూడా బాగుండదు.
0: మంచిదండి,
1: జాగ్రత్తలు పాటిస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది.
0: ఓకే అండి. మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: ఊడుపుటాన్ని నుంచి తనివి తీరలేదే నా మనసు నిండది. ఈ పాట అంటే నాకు చాలా చాలా ప్రాణం. జీవితం ఎప్పుడు ఈ పాట మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది.
0: మరి మీకు ఇష్టమైన పాట కొంచెం పాడండి.
1: తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి అనురాగం.
0: మంచిదండి. మరి మీకోసం మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను కాపర్తి బాబుచారి మేడం, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుంచి. మేడం బాగున్నారా? మేడం
0: బాగున్నామండి. బాబుచారి గారు మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నాం మేడం. ఎండలు మాత్రం అప్రమత్తంగా ఉన్నాయి మేడం.
0: మరి ఎండలకు మీ షాప్ ఎలా నడుస్తుంది?
1: షాపు ఉదయం 10 వరకు నడుపుతున్నాం, మళ్ళీ సాయంత్రం 5 అప్పుడు తీస్తున్నాం మేడం. ఇక మధ్యాహ్నం అసలు బయటకు వెళ్లే పనే లేదు, షట్టర్ వేసి
0: మూసేస్తున్నాం.
1: ఎండకి తట్టుకోలేక ఇంట్లోనే ఉంటున్నాం.
0: బాబుచారి గారు, ఈ రోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: ఈ రోజు ముందడుగు చిత్రం నుంచి నాకు ఒక శ్రీమతి కావాలి అనే పాట ఏంటి మేడం? మా ఈర్లపూడి గ్రామ ప్రజల కోసం.
0: మీకోసము, మీ గ్రామ ప్రజల కోసము.
1: ఓకే మేడం,
0: తప్పకుండా అండి, వినిపిస్తున్నాము. మీరు కోరిన పాట వినండి.
1: ఓకే మేడం.
0: ఓకే అండి.

0: హలో
1: మేడం,
0: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: సుజాత నగర్ నుంచి సాగనేని రమాదేవి మేడం.
0: సుజాత నగర్ నుంచి రమాదేవి గారు.
1: సాగనేని రమాదేవి.
0: రమాదేవి గారు, హలో.
1: మేడం చెప్పండి. మేడం
0: మీరే చెప్పాలండి.
1: మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం మేడం.
0: థ్యాంక్ యూ అండి. రమాదేవి గారు, మరి ఈరోజు జీవ వైద్య దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అంటే అడవుల్ని మనం విచక్షణారహితంగా నరికేయటం వలన కాలుష్యం అనేది రావటం జరుగుతుంది. కాబట్టి ఈ పక్షుల్ని మొక్కల్ని కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి? మరి మీ మాటల్లో ఒక మాట చెప్పండి. తెలీదంటారు, పర్లేదు, మరి తెలుసుకోవాలి కదా. చదువుకోకపోయినా మనం రేడియో వింటున్నాం కదా, తప్పకుండా అండి. మనం నివసిస్తున్నటువంటి ఈ భూమిని మనం రక్షించుకోవాలి అని అంటే మనతో పాటుగా జంతువులు, పక్షులు, మొక్కల్ని కూడా మనము కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఓకేనా? మరి ఈ రోజు ఏ
1: చెట్లు తెల్లవారుజామున కిస్త సాయంకుంటే తెల్లవారుజామున ఉంటాయి, మళ్ళీ నైట్ సాయంత్రం 6 అయ్యేసరికి 5:30 6 అయ్యేసరికి వస్తా ఉంటాయి.
0: మరి రమాదేవి గారు, ఒకప్పుడు మనకు ఊర పిచ్చుకలు అనేటి మన ఇళ్ళ సూరుల్లో ఉండేటివి, కానీ మరి ఈ రోజు లేవు. ఆ పక్షులు చాలా వరకు అంతరించిపోయినాయి. కాబట్టి మనము అటువంటి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఉందనేదే ఈ రోజు యొక్క ప్రాముఖ్యత. ఓకేనా? మంచిదండి. ఈ రోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మన సారా పాట కావాలి మేడం.
0: పాడతారా పాట? ఓకే, మరి మీకోసము లవకుశ చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి. ఓకే అండి.

0: హలో
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నమస్కారం మేడం, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండల్ కాల్ విలేజ్ నుంచి నవీన్ మేడం.
0: నవీన్ గారు చాలా దూరం నుంచి కాల్ చేస్తున్నారు, బాగున్నారండి?
1: బాగున్నాం మేడం, మీరందరు బాగున్నారు మేడం? రేష్,
0: మేము కూడా అందరం బాగున్నాము. నవీన్ గారు, మరి ఈరోజు జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా, ఈరోజు ప్రాముఖ్యత గురించి మీ మాటల్లో ఏం చెప్తారండి?
1: జీవ వైద్య అందరికీ శుభాకాంక్షలు మేడం.
0: మీకు కూడా అండి.
1: థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఒక చిన్న గూడుని ఏర్పడేయాలి మేడం. కాటన్ అట్ట ముక్కలతో కాటన్ లేచి అందులో కొంచెం గడ్డే వేస్తే ఇత్తుకలు పావురాలకు అండ్ కొంచెం వడ్లిత్తులు బియ్యబిత్తులు వేస్తే మంచిగా ఉంటుంది మేడం. మళ్ళీ మన ఇంటి దాబా మీద కానీ చిన్న గిన్నెలల్లో రోజు ఒక రెండు మగ్గుల నీళ్ళు వస్తే అటు ఇటు వేటి తాగుతాయి మేడం.
0: మంచిదండి. పక్షుల కోసం మీరు కూడా మీ ఇంటి దగ్గర ఇటువంటి ఏమన్నా ఏర్పాటు
1: చేశారు? పెట్టిన మేడం, గూళ్ళు పెడతాయి ఎప్పుడు వెంటిలేటర్ దగ్గర రెండు గూళ్ళు పెడతాం. ఒక కాటన్ ని తెచ్చి పెట్టిన దారం కట్టి కట్టిన ఉంటుంది.
0: వస్తాయండి పక్షులు? అందులో పిచ్చుకలు
1: మేడం వస్తాయి మేడం. మళ్ళా ఇల్లు మీద రామచిక్కలు కూడా ఆలుతాయి మేడం. చిన్న కుండల నీళ్లు కూడా పోసిన
0: తాగుతాయండి ఆ నీళ్ళు వచ్చి?
1: తాగుతాయి అప్పుడప్పుడు. అనే మనం దగ్గరకైనప్పుడు తాగాయి, కానీ ఎవరు లేనప్పుడు తాగుతాయి. అబ్జర్వ్ చేసిన.
0: మంచిదండి నవీన్ గారు. మీ వంతు
1: పెట్టినా మేడం, ఆ చెట్టు దగ్గర కూడా ఆలుతాయి మేడం. పిలకలు పిచ్చుకలు ఏమంటే ఆలుతాయి మేడం.
0: మీ వంతు మీ బాధ్యతను నిర్వహిస్తున్నారు.
1: అవి బాగుంటేనే మనం అందరం బాగుంటాయి కదా మేడం. అవి కూడా మన ప్రకృతిలో ఒక భాగం కదా మేడం.
0: అవునండి. మరి నవీన్ గారు, ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: రుక్మిణి నుంచి మేడం. రుక్మిణి సినిమా నుంచి బాగున్నావి.
0: తప్పకుండా.
1: పాట మన కొత్తగూడెం ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం మేడం.
0: మీ ఇష్టము మా ఇష్టం కూడా అన్నమాట.
1: అంతే మేడం.
0: తప్పకుండా అండి. మరి మీకోసము శ్రోతలందరి కోసము మీరు అడిగినట్లుగా రుక్మిణి చిత్రం నుండి పాట వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: పాఠం పెడుతుందా మేడం?
1: హలో
0: హలో మేడం, నమస్తే అండి.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
0: నేను నాగేశ్వరరావు ఎందుకంటే నెవరు బస్సు నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: నాగేశ్వరరావు గారు బాగున్నారండి?
0: చాలా బాగున్నాను మేడం, మీరు బాగున్నారుగా?
1: మేము కూడా బాగున్నాం. మరి ఈ రోజు నాగేశ్వరరావు గారు జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా, మరి మీ మాటల్లో మీరేం చెప్తారు?
0: ప్రకృతి జీవ వైవిధ్యం అంటే మన చేతుల్లో ఉన్నది సార్. ప్రకృతిని కాపాడుకోవటం కూడా మన చేతుల్లో ఉంది మేడం.
1: ఎలా?
0: ప్రతి వారు అంటే పర్యావరణానికి కాలుష్యానికి దూరంగా ఉండాలంటే, కాలుష్యానికి మనము చెరువు కాకుండా దూరంగా ఉండాలంటే ప్రతి ఇంటిలో ఒక చెట్టు పెంచుకోవాలి. ఆవరణలో పెద్ద పెద్ద వటవృక్షాలు కాకపోయినా మామూలు చిన్న చిన్న చెట్లు, కుండీలు లాంటి కొంచెం పక్షులకు ఆవాసం ఉండేలాగా చిన్న చిన్న చెట్లు లాంటివి పెంచేస్తే మటుకి పక్షులకి కాని ప్రకృతి జీవ ఆ వైద్యం ఇది కానీ బాగుంటుందండి. ఎందుకంటే పొల్యూషన్ ఎక్కడ చూసినా పొల్యూషన్, వాతావరణం శబ్ద కాలుష్యం, ఈ పొగ కాలుష్యం చాలా చాలా ఉన్నాయండి. ప్రకృతి జీవ వైద్యానికి చాలా అభివృద్ధమైన ఇది ఆ కాలంలో లేదండి. చక్కగా ఆరు బయట మంచాలు వేసుకుంటే ఇప్పుడు ఉపదీస్తుందండి ఈ కాలంలో. ఎండాకాలం ప్రతి కాలానికి అనుగుణంగా ఉంటాయండి కాలానురీతిగా. ఎండాకాలం వచ్చిందంటే ఆరు బయట మంచాలు ఇస్తుంటే ఒక్క దోమ ఉండకపోయేదండి. చక్కగా నిద్ర పట్టేది. ఫ్యానులు లేవు ఆ కాలంలో, ఫ్యానులు లేవు, కరెంటు లేదు. ఆరు బయట మంచాల కింద మంచాలు ఆ పందిరి కింద వేసుకుంటే చక్కగా నిద్ర పట్టేది. మరి ఇప్పుడు నిద్ర పోవాలన్నా పోలేకపోతున్నాం. ఫ్యాన్లు ఉన్నది, ఏసీ ఉన్నది పోలేకపోతున్నాం. ఏంటంటే దోమలు ఎక్కడి నుంచి అంటే కాలుష్య వాతావరణం. అయితే మేడం
1: చెప్పండి,
0: ఈ కాలుష్యానికి ఇదిగా మనం దూరంగా ఉండాలి అంటే మనం ఆ ప్రకృతి పర్యావరణంలో పక్షులు పెంపొందించాలి. పక్షులు లేకపోతే పక్షులండి అవి తిని పారేసిన విత్తనాలతోటి అభివృద్ధి అవుతున్నాయి చెట్లు. మరి పక్షులు జీవ వైవిధ్యం ఇది కాదు కదండి. పక్షులు కానీ మనం మనిషి తిన్న ఆహారం అయితే దేనికి పలికిరాదు, కానీ పక్షులు తిన్న ఆహారం కాకి కానీ రెట్ట కాకిలు కానీ పక్షులు కానీ ఆవులు ఈవెన్ ఆ పశువులు కూడా తినే తిని పారేస్తే అది చెట్లుగా అయితేయండి. మనం అలాంటివి మనం రక్షించుకోలేకపోతున్నాం. అయితే నేను చిన్న సందేశంగా నేను ఈరోజు ఒక అంటే మనకు తోడ్పాటుపడేటువంటి పిచ్చుకల గురించి నేను చిన్న ఒక మాటలో చెప్తాను సార్ మేడం.
1: చెప్పండి నాగేశ్వరరావు గారు.
0: ప్రకృతి ప్రగతి పురోగతికి తోడ్పడే పిచ్చుకే పక్కని పర్యావరణానికి భవితవ్యానికి ఒకప్పుడు ఊర పిచ్చుక అనేవాడు. నేటి సామాజిక యాంత్రిక ప్రపంచంలో ప్రాణాలు ఉగ్గపట్టుకొని కనిపిస్తున్నాయి రకరకాల పక్షులు. అక్కడక్కడ ప్రకృతిలో కనిపించే శాఖోపశాఖ వృక్షాల కొమ్మలలో వేలాడే దిజుగాడు అంటే బంగారు పిచ్చుక మనకు కనుమరుగైపోయిందండి. చూసే కంటికి బంగారు పిచ్చుక

0: ఊళ్ళు చూసే కంటికి కరువైనా నేటి ప్రకృతి అందాల ఆమని అడవులలో రకరకాల పిచ్చుక జాతి పక్షి జాతి అంతరించక పోకముందే అందరూ ఆయత్తమై ప్రతి ఇంటి ఆవరణలు చెట్లు నాటి ఏసవి తాపంతో ఆకలి కొని వాటి ప్రయత్నంలో అవి ఉన్నా కూడా మనము ఊరు కొనక ఉడతాబట్టిగా సాయార్థిగా చిరుధాన్యాలు చల్లి అక్కడక్కడ చిన్న చిన్న నీటి కొప్పెరలు ఉంచి కొబ్బరి చిప్పల లాంటి చిన్న చిన్న చిప్పలలో నీటి నుంచి వాటి దాహార్తి ఆకలిని తీర్చుదాం. ప్రకృతి పురోగతికి పాటుపడేలా వాటిని రక్షిస్తూ జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం, జాతికి అభివృద్ధికి పాటుపడదాం. ఎందుకంటే నాగేశ్వరరావు
1: చాలా మంచి కవిత చెప్పారండి నాగేశ్వరరావు గారు. మరి ఈ రోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
0: మాకు ఈరోజు సత్యకాలపు సత్యయ్య సినిమాలో నన్ను ఎవరు తాకిరి కన్ను ఎవరు కలిపిరి చూపులోనే ఓపలేని మత్తు మందు తల్లిరి అనే పాట.
1: చాలా బాగా పాడారండి. మరి మీకోసం మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు మారేవేన శ్రీనివాసరావు, ప్రశాంత్ నగర్ లక్ష్మీ దేవపల్లి నుంచి మేడం.
0: బాగున్నారండి?
1: బాగున్నాం మేడం.
0: మరి ఈరోజు జీవ వైద్య దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం కదండి, మరి ఈ జంతువులు పక్షులు మొక్కల్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలంటారు?
1: ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటాలి మేడం. మొక్కలు నాటితే ఆటోమేటిక్ గా వాటి మీద పక్షులు వచ్చి కూర్చుంటాయి. మొక్కల మీద పైన పెరిగిన చెట్ల పెరిగిన చెట్ల మీద పక్షులు కాకులు అలాంటివి వస్తుంటాయి మేడం. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం, కోతులు కూడా విపరీతంగా తిరుగుతున్నాయి కదా, అవి కూడా చెట్లు ఉన్న చోటయే తిరుగుతుంటాయి. ఎక్కువ చెట్లు అడవులలో ఉంటాయి కానీ మామూలు వీటి చెట్లు ఉన్న అయితే ఎక్కువ ఉంటాయి. ఎక్కడ చెట్లు ఉంటాయి అక్కడ మాత్రం వాటి మీద నివసిస్తుంటాయి మేడం చెట్లు, అవి కోతులు.
0: అంతేకాదండి, అడవిలో ఉన్నటువంటి చెట్లను నరకటం మూలానే ఈరోజు అడవిలో ఉండాల్సిన కోతులు మన దగ్గర ఉంటున్నాయి.
1: అక్కడ చెట్లు లేక ఇటు వస్తున్నాయి. ఇప్పుడు మాకు మానవ జాతిని ఇబ్బంది చేస్తున్నాయి అవి, కోతులు ఇబ్బంది పెడుతున్నాయి.
0: అందుకే మనం ఏం చెయ్యాలి, తిరిగి అడవుల్ని పెంచాలి.
1: అవును మేడం,
0: కదండి, చాలా చక్కగా.

0: విషయాలు చెప్పారు శ్రీనివాస్ గారు. మరి ఈ రోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: కాలం మారింది సినిమాలోంచి. ముందరున్న చిన్నదాని అందమేమో, ఈ సాంగ్ ఏంటి మేడం?
0: చాలా బాగా పాడుతున్నారండి, మరి మీకోసం మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం.
0: ఓకే అండి.

0: హలో
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? చివరి లక్కీ కాలర్ మీరు?
1: కొత్తగా నెహ్రూ బస్ నుంచి వెంకటేష్.
0: వెంకటేష్ గారు,
1: బాగున్నారా మేడం?
0: మేము బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నామండి.
0: వెంకటేష్ గారు, మరి ఈరోజు జీవ వైవిధ్య దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం కదా, మరి మీ మాటల్లో మీరేం చెప్తారు?
1: అంటే మనం ప్రతి ఇంట్లో చెట్లు పెంచాలి. ఇంతకుముందు మా ఇంట్లో చెట్లు ఉండేటి మేడం, పక్షులు వచ్చేటి, ఇంట్లో కూడా వచ్చి పిచ్చుకడు గూళ్ళు కట్టేది, చాలా ఆనందంగా చాలా బాగుండేదమ్మా. ఎక్కువగా ఈ సెల్ఫోన్ టవర్లు వచ్చిన తర్వాత వాటి కొంచెం వైబ్రేషన్ వల్ల పక్షులు అంతరించి పోవటానికి కూడా కొంత కారణం ఉంది. అలాగే వాతావరణాన్ని కూడా ఇప్పుడు మనకి ఈ స్థాయికి రావటానికి కారణం కూడా మనమే.
0: మనం ఏం చేసామంటారు?
1: అంటే అడవి లేకపోవడం, తర్వాత కాలుష్యం, చెత్త చెదారం, ఇవన్నీ వాతావరణానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మేడం.
0: మొత్తానికైతే వీటి ఈ అవరోధాలన్నిటికీ మనమే కారణం.
1: మనం మనమే కదమ్మా. ప్రకృతి విరుద్ధంగా పోతే మనకి ఇంతే ఉంటుందమ్మా. మనం ఏదైనా సరే కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి ఏదైనా.
0: తప్పకుండా అండి. వెంకటేష్ గారు మరి చాలా చక్కగా చెప్పారు. ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: అన్వేషణ సినిమాలో ఎదలో లయ.
0: తప్పకుండా అండి. వెంకటేష్ గారు మీరు అడిగిన పాట
1: వర్ధంతి సందర్భంగా. ఓకేమ్మా.
0: ఓ తప్పకుండా అండి, మీ పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

మీరు ఇంతవరకు మీ మాటతో ఓ పాట ఫోనిన్ ప్రత్యక్ష కార్యక్రమాన్ని విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారాన్ని అందించారు పి ప్రభాకర్ గారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన ఖైదీ రుద్రయ్య ఈ చిత్రం నుండి పాటలు వింటారు. పాడినవారు సుశీల రాజసీతారాం, రచన బేటూరి. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు చక్రవర్తి. వినండి ఖైదీ రుద్రయ్య చిత్రం నుండి పాటలు.

మరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన ఖైదీ రుద్రయ్య ఈ చిత్రం నుండి పాటలు విన్నారు. పాడినవారు సుశీల, రాజు సీతారాం. ఈ చిత్రానికి రచన వేటూరి, సంగీతాన్నందించారు చక్రవర్తి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం సరిగ్గా 4 గంటలు. శ్రోతలు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి మిరపకాయ చిత్రం నుండి తమన్ పాడిన పాట.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ప్రేమాభిషేకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: మీరు విన్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట చిత్రం నీరాజనం. ఇప్పుడు వినండి సీతారత్నం గారి అబ్బాయి ఈ చిత్రం నుండి
1: పెళ్లి రోజు
0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట
1: ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989 07 9.
2: మరొక నెంబర్ 7989 70 1 58.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై మా కార్యక్రమాల ప్రసారాలు వింటున్నారు. చిత్రగీతాల కార్యక్రమం ఇది. మరి మీ చిత్రగీతాలు వినిపిస్తున్న నేను మీ రేడియో నేస్తం రవీందర్ దాట్లా.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సీతారామ కళ్యాణం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా.

ఆదర్శ్ చిత్రంలో మేకా సింగ్ సుచిత్ర పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి శ్రీమంతుడి చిత్రం నుంచి ఈ పాట.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరగనుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లుథియానా తర్వాత నిమ్స్ 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా

మార్చడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు జరిగిన 49వ రాష్ట స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట వృద్ది రేటు 10.7%, తలసరి ఆదాయం 4.18 లక్షలతో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణను డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశానికే రోల్ మోడల్గా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లో జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడుతూ, పారదర్శక పౌర సేవల కోసం సమగ్ర రోడ్ మ్యాప్ను సిద్దం చేస్తున్నట్టు ప్రకటించారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం డయాలసిస్ పేషెంట్ల సంక్షేమానికి, ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కిడ్నీ బాధితులను మానవీయ కోణంలో ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 4710 మందికి చేయూత పెన్షన్లు అందిస్తుండగా, తాజాగా మరో 2356 మంది డయాలసిస్ బాధితులకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ మంత్రి సంతకం చేశారు. ప్రజాపాలనతో నాగర్ కర్నూల్ జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూ

0: వృద్ధాప్య పెన్షన్లు అందిస్తుండగా తాజాగా మరో 2356 మంది డయాలసిస్ బాధితులకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ మంత్రి సంతకం చేశారు. ప్రజాపాలనతో నాగర్ కర్నూలు జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలులో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, గత ప్రభుత్వ విధానాల వల్ల 800,00,000 కోట్ల రూపాయల అప్పులున్నప్పటికీ తమ ప్రభుత్వం హామీల అమలులో వెనుకడుగు వేయడం లేదన్నారు. సంక్షేమం అభివృద్ది ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంగారెడ్డి జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజాపాలనలో విద్య వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యం కల్పించామన్నారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ములుగులో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి 14 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను, 140 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ,
1: రామప్ప కావచ్చు, అటు సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, అటు బొగతా వాటర్ ఫాల్స్ కావచ్చు, లక్నవరం కావచ్చు, లక్ష్మీ నరసింహ స్వామి, గోదావరి, నేషనల్ హైవే, బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఉంది ములుగు డిస్టిక్ట్. సో ఇవన్నీ కూడా కాపాడుకుంటూ ఇక్కడ టూరిజం స్పాట్స్ ను, పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా వస్తారు కాబట్టి వచ్చే వాళ్ళందరికీ కూడా టూరిస్ట్ గైడ్ లాగా ఫారెస్ట్ శాఖ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది.
0: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు వ్యాఖ్యలపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. జగిత్యాలలో మంత్రి మాట్లాడుతూ, కుటుంబ సమస్యల వల్లనే కేటీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
2: పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినవా, సన్న బియ్యం ఇచ్చినవా, 2,000 యూనిట్ కరెంట్ ఇచ్చినవా, ఇందిరామ ఇల్లు ఇచ్చినవా, నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చినవా, దళితులకు సంబంధించిన, బీసీలకు సంబంధించిన, మైనార్టీ సంబంధించిన ఇంటిగ్రేట్ కాలేజ్ ఏర్పాటు చేసినవా, ఏం చేసినావు చెప్పు, నీకు తెలుపు మంచి చేసినాం కాబట్టి ఇలా చెప్పవలసినాం.
0: పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని క్రీడలు, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడుతూ, వలసల జిల్లాగా పేరున్న నారాయణపేటను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5,000 కోట్ల వ్యయంతో మహ్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మాట్లాడుతూ ఆయన, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రేపటి నుండి ఈ నెల 30 వరకు విత్తన వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. వర్సిటీ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేసిన సుమారు 1,230 టన్నుల నాణ్యమైన మూల విత్తనాలను రాష్ట్రంలోని 27 కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచినట్టు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్తాస్ జానయ్య తెలిపారు. రాష్ట్రంలోని అన్ని క్రీడా మైదానాలను ప్లాస్టిక్ రహితంగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తోందని ఆ సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట వ్యాప్తంగా సర్వ్ అండ్ సపోర్ట్ యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 32 జిల్లాల్లోని ప్రధాన స్టేడియాల్లో క్రీడాకారులు, యువత, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగంలో దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ

0: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవదిల్ల్యాం సైప్రస్ దేశస్య రాష్ట్రపతినా నికోస్ క్రిస్టోడోలైట్స్ ఇత్యనేన సహ చర్చితవాన్. సహ ఉక్తవాన్ యత్ అగ్రిమేషు పంచవర్షేషు నివేశ ప్రవాహః ద్విగుణీకర్తుం భారత సైప్రస్ దేశయోః లక్ష్యమస్తి. నిర్వాచనాయోగేన అగ్రిమే మాసే 18 దినాంకే 10 రాజ్యాణాం 24 రాజ్యసభాసనానాం ద్వితీయే వర్షే ఆయోక్ష్యమాణస్య నిర్వాచనస్య ఘోషణామకరోత్. సర్వోచ్చన్యాయాలయేన జులై మాసస్య ప్రథమదినాంకాన్ నవమీ కక్షాయాః ఛాత్రాణాం కృతే CBSE ఇత్యస్య త్రిభాషీయాధ్యయనస్య అనివార్యతాయాః విరుద్ధం యాచికాం విచారం సమారబ్ధం. కేంద్రీయ గృహమంత్రి అమిత్ శాహః ఉక్తవాన్ యత్ సంపూర్ణే సీమాక్షేత్రేషు అభేద్యతరం కర్తుం సర్వకారః స్మార్ట్ సీమా పరియోజనాయాః ఆరంభం కరిష్యతి. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం సన్రైజర్స్ హైదరాబాద్ దళం అద్య సాయంకాలే హైదరాబాదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. భారత సైప్రస్ దేశయోః మధ్యే అద్య నవదిల్ల్యాం ఆతంకవాదావరోధస్య విషయే నవాన్వేషణ తంత్రజ్ఞానయోః ఉచ్చశిక్షాయాం అనుసంధానే సాంస్కృతిక సహయోగే చ సంయుక్త కార్యసమూహస్య స్థాపనేత్యాదీనాం విభిన్నేషు క్షేత్రేషు అనేకేషాం సంధిపత్రాణాం ఆదాన ప్రదానం అభవత్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సైప్రస్ దేశస్య రాష్ట్రపతినా నికోస్ క్రిస్టోడోలైట్స్ ఇత్యనేన సహ వివిధేషు క్షేత్రేషు ద్వైపాక్షిక సహకారం సుదృఢీకర్తుం చర్చాం కృతవాన్. బహుపాక్షిక మంచేషు సహకారం సహ క్షేత్రీయ వైశ్విక మహత్వస్య విషయేషు అపి తౌ విచారాణాం ఆదాన ప్రదానం కృతవంతౌ. సంయుక్త వక్తవ్యే ప్రధానమంత్రిణా శ్రీ నరేంద్ర మోదినా భారత్ సైప్రస్ దేశయోః మైత్రీ న కేవలం దృఢః అపితు భవిష్యాభిముఖీ అపి అస్తీతి ఉక్తం. సహ అవదత్ యత్ గత దశకే సైప్రస్ దేశాత్ భారతే నివేశః ప్రాయః ద్విగుణితః అభవత్. తేనోదీరితం యత్ భారత యూరోపీయ సంఘ ముక్త వ్యాపార సమన్వయే అనేకాః నూతనాః సంభావనాః ఉద్భూతాః సంతి. ఉభయోః దేశయోః మధ్యే విశ్వాసః చ వర్ధితః అస్తి. అగ్రిమేషు పంచవర్షేషు పునః నివేశప్రవాహం ద్విగుణీకర్తుం భారత సైప్రస్ దేశయోః లక్ష్యం అస్తీతి శ్రీమోదీ అవదత్.
2: భారత్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సే తమాం నయీ సంభావనాయ బనీ హై. ఇస్కా లాభ్ ఉఠాతే హుయే హమ్ అగ్లే 5 వర్షో మే ఇస్ ఇన్వెస్ట్మెంట్ కో ఫిర్ సే డబల్ కర్నే కా లక్ష్య రఖ రహే హై ఔర్ ఇస్ సంకల్ప్ కో సాకార్ కర్నే కే లియే ఆజ్ హమ్ అప్నే విశ్వసనీయ సంబంధో కో ఏక్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే రూప్ మే ఎలివేట్ కర్ రహే హై.
1: ప్రధానమంత్రి శ్రీమోదీ అవదత్ యత్ ఉపవేశనావధౌ తౌ వైశ్విక విషయేషు అపి చర్చితవంతౌ.
2: భారత్ ఔర్ సైప్రస్ కే బీచ్ యె స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దోనో దేశో కే ఫైనాన్షియల్ ఔర్ సర్వీసెస్ హబ్ కో జోడ్కర్ కామర్స్ కే లియే క్యాపిటల్ అన్లాక్ కరేగీ. యె సైప్రస్ కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనర్జీ ఔర్ అగ్రికల్చర్ సెక్టర్ మే భారతీయ కంపెనీస్ కే లియే నయే అవసర్ ప్రదాన్ కరేగీ ఔర్ భారత్ కే తేజీ సే బఢ్తే షిప్పింగ్ ఔర్ మెరిటైమ్ క్షేత్రో మే నయా నివేశ్ లేకర్ ఆయేగీ.
1: సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః నికోస్ క్రిస్టోడోలైట్స్ ఇత్యేషః అవదత్ యత్ ఉభయోః రాష్ట్రయోః మధ్యే ద్వైపాక్షిక సంబంధాః యూరోపీయ సంఘ భారత సంబంధాశ్చ గతవర్షే అత్యంతం ప్రగతిం అకుర్వన్. ప్రాతఃకాలే విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సైప్రస్ దేశస్య రాష్ట్రపతినా సహ మేలనం కృతవాన్. సామాజికాంతర్జాలీయ పటలే డాక్టర్ జయశంకరః అవదత్ యత్ సహ ద్వయోః రాష్ట్రయోః మధ్యే ద్వైపాక్షిక సంబంధాన్ సుదృఢం కర్తుం భారత యూరోపీయ సహయోగాయ చ సకారాత్మక భావానాం మార్గదర్శనస్య చ ప్రశంసాం అకరోత్. సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః

ఈరోజు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 రైతిరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఈ కార్యక్రమంలో మొలక పద్ధతిలో పచ్చగడ్డి పెంపకం గురించి తెలుసుకుంటారు. ఇంకా పశువుల్లో పునరుత్పత్తి లాభాలు, ఇంకా జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 8:45 సమాచార సంఖ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారాల్లో ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 ఆర్యే పద్మనాభరావు సమర్పించిన సుభాషితం వింటారు. 6:35 పత్తి సాగుకు అనువైన రకాలు రైతు సమాచారంలో తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:55 సంస్కృతుల వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. రేపు ఉదయం 7:15 రేడియో తరంగాల మార్గ నిర్దేశకుడు మర్కోని ప్రత్యేక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కులిపాకశంకరరావు, వ్యాఖ్యానం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, బి శృతి. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష, సమీక్షకులు శ్రీ డి రవీందర్. 8:00 సమాచార ప్రభావం. 8:15 మాను న్యూస్ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగ వాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. నిర్వహణ శ్రీ కులిపాక శంకర్రావు, సహకారం ఎం స్వప్న. 9:30 ఏకచిత్రగానం. రేపు ఉదయం 10:03 90 వసంతాల ప్రజా ప్రసారాల సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం. 90 వసంతాల ఆకాశవాణి ప్రయాణంలో కొత్తగూడెం ఎఫ్ఎం గురించి కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు. రేపు మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహరి సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి. మధ్యాహ్నం 2:30 కిన్నెరలహరి. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు వినవచ్చు.

ఇక రేపు సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో కలుపు నిర్మూలన యాజమాన్యం గురించి రూపకం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కులిపాక శంకర్రావు. 7 గంటల 45 నిమిషాలకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య. 9 గంటలకు న్యూస్ 9. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్. 9 గంటల

కేంద్రం నుంచి 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు. రేపు రాత్రి 10 గంటలకు అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలో ముఖ్యాంశాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. శ్రీనివాస కళ్యాణం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

ఆకాశవాణి కొత్త గూడెం కేంద్రం సమయం 6:50 మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు 7:00 మార్కెట్ ధరలు 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఈనాటి వ్యవసాయ సూచనలో ముందుగా విత్తన వారోత్సవాలకు సంబంధించిన సమాచారం.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనానికి కనీసం 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనుక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ మే 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
0: విత్తన వారోత్సవాలకు సంబంధించిన సమాచారం అది. వ్యవసాయ సూచనల కార్యక్రమంలో ఇప్పుడు వేసవిలో నువ్వుల సాగు, చీడపీడల నిర్వహణ ఈ విషయమై కొన్ని సూచనలు విందాం.
2: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వేసవిలో నువ్వు సాగు, చీడపీడల యాజమాన్యం

గురించి తెలుసుకుందాం. ఈ నువ్వుల గింజల్లో నూనె శాతం 45 నుండి 50, ప్రోటీను 25% ఉండటమే కాకుండా అమైనో ఆమ్లాలు ఇంకా విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. తెలంగాణలో నువ్వుల పంట సుమారుగా 20,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నది. ఎగుమతి అవకాశాలు, నాణ్యత ఎక్కువగా ఉన్న పంటగా నువ్వును చెప్పుకోవచ్చు. వానాకాలంలో వర్షాలు ఆలస్యంగా కురిసినప్పుడు కేవలం ఒక పంట ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. అలాగే ఆలస్యంగా వేసిన వానాకాలం పంటల తర్వాత 2వ పంటగా జనవరి ఫిబ్రవరి మాసాల్లో విత్తుకొని అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని అర్జించే పంటగా నువ్వులను చెప్పవచ్చు. అలాగే వేసవి ఆరుతడి పంటగా నువ్వుల సాగు చేసినప్పుడు చీడపీడల బెడద అధికంగా ఉండదు. దీని వలన విత్తన నాణ్యతతో పాటు అధిక దిగుబడులు సాధించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నువ్వుల సాగు కొరకు నీరు నిలువని తేలిక నేలలు సాగుకు అనుకూలమైనవి. నీరు నిలిచే ఆమ్ల క్షార గుణాలు కలిగి ఉన్న నేలలు సాగుకు పనికిరావు. నేలను 2 నుండి 4 సార్లు మెత్తగా దున్నుకొని గుంటక తోలుకొని చదును చేసుకోవాలి. అయితే నువ్వులు విత్తుకున్న తర్వాత ములకెత్తే సమయంలో ఇంకా పూత దశలోనూ నువ్వుల పంటకు కొన్ని రకాల తెగుళ్లు సోకే ప్రమాదం ఉన్నది. అలాగే చీడ పీడల బెడద సోకే అవకాశం ఉంటుంది. వీటిని అరికట్టేందుకు సస్యరక్షణ చర్యలను రైతులు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. సస్యరక్షణ చర్యలను గమనించినట్లయితే గడ్డి చిలుక విత్తనాలు మొలకెత్తే దశలో గడ్డి చిలుకలు మొక్క మొదళ్లను కొట్టివేస్తాయి. ఫలితంగా మొక్క యొక్క ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. వీటి నివారణ కొరకు పంట చేను చుట్టూ జొన్న మొక్కలని అక్కడక్కడ నాటుకోవాలి. అలాగే పొలం గట్లు పరిసర ప్రాంతాల్లో గడ్డి ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 1.5 గ్రాముల ఎసిఫేట్ ను లీటర్ నీటి కలిపి పిచికారి చేసినట్లయితే గడ్డి చిలుకల యొక్క సంతతిని తగ్గించవచ్చు. కాయతొలుచు పురుగు విషయానికొస్తే ఈ పురుగు తొలి దశలో చిన్న గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు ఏర్పాటు చేసుకుని లోపల నుండి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినడం వలన ఆకులు ఎండిపోతాయి. ఈ పురుగు ఆకులనే కాకుండా మొగ్గలు పువ్వులతో పాటు కాయల్లోని లేత గింజలను కూడా తింటాయి. వీటి నివారణ కొరకు 2 మిల్లీలీటర్లు క్వినాల్ఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్లు క్లోరిపైరిఫాస్ లేదా 1.5 గ్రాములు ఎసిఫేట్ లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. బీహారీ గొంగళి పురుగు విషయానికొస్తే పంట తొలి దశలో చిన్న గొంగళి పురుగులు గుంపులుగా ఆకులలోనికి చేరి ఆకు యొక్క పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులు జల్లెడ ఆకులలాగా మారుతాయి. ఎదిగిన గొంగళి పురుగు ఆకుల వెంబడి ప్రాకుతూ మొగ్గలకు పువ్వులకు ఇంకా కాయలకు రంధ్రాలను చేస్తూ విత్తనాలను తినివేస్తాయి. కోడు ఈగ లేత మొగ్గలను ఇంకా పూతను కోడు ఈగ తినడం వలన మొగ్గలు పువ్వుగా కాయలుగా ఏర్పడక గింజ కట్టక తాలు కాయలుగా ఏర్పడతాయి. మొగ్గ ఇంకా పూత వాడి రాలిపోతుంది. దీని నివారణ కొరకు పురుగులు ఆశించిన తాలు కాయల్ని ఇంకా మొగ్గల్ని ఏరి నాశనం చేయాలి. మొగ్గ దశలో 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదంటే 1 గ్రాము ఎసిఫేట్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక విషయానికొస్తే పంట వేసిన 25 రోజుల నుండి పంటలో ఈ పురుగు ఆశించడం జరుగుతుంది. పిల్ల ఇంకా తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పాలిపోయి తర్వాత ఎండిపోతాయి. వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల నుండి తేనె లాంటి జిగురు పదార్థం విడుదలవుతుంది. అందువలన జిగురు పదార్థం కలిగిన మొక్క ఆవరణలో చీమలు చేరుతూ ఉంటాయి. ఈ పురుగు నివారణ కోసం 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా 1 గ్రాము ఎసిఫేట్ లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలి. ఇక తామర పురుగులు పచ్చదోమ విషయానికొస్తే ఈ పురుగులు తల్లి ఇంకా పిల్ల పురుగులు ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేస్తాయి. ముందుగా పురుగు ఆశించిన ఆకులు పాలిపోతాయి. తర్వాత దశలో ఆకులు ఎండిపోతాయి. వీటి నివారణ కాను డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేసినట్లయితే తామర పురుగులు పచ్చదోమను నివారించుకోవచ్చు.

0: ఇక తెల్లనల్లి విషయానికి వస్తే, ఈ తెల్లనల్లి ఆశించిన ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి ఈనెలు పొడువుగా సాగి క్రింది వైపుకు ఆకులు ముడుచుకొనిపోయి దోణి ఆకారంలో మారి పాలిపోతాయి.
1: వేసవిలో నువ్వుల సాగు, చీడపీడల నిర్వహణకు సంబంధించిన వివరాలవి. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7 గంటలు. ఒక చలనచిత్ర గీతం విందాం.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదం, సృజనాత్మకత, టెక్నాలజీ, ఉన్నత విద్య, పరిశోధన, సాంస్కృతిక సహకారం కోసం సంయుక్త కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, బహుపాక్షిక వేదికలపై సహకారం గురించి కూడా చర్చించారు. ప్రపంచస్థాయి సమస్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నామని ప్రధానమంత్రి తెలిపారు.
1: భారత్ ఔర్ సైప్రస్ కే బీచ్ యే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దోనో దేశో కే ఫైనాన్షియల్ ఔర్ సర్వీసెస్ హబ్ కో జోడ్కర్ కామర్స్ కే లియే క్యాపిటల్ అన్లాక్ కరేగీ. యే సైప్రస్ కే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ ఔర్ అగ్రికల్చర్ సెక్టర్ మే భారతీయ కంపెనీస్ కే లియే నయే అవసర్ ప్రదాన్ కరేగీ ఔర్ భారత్ కే తేజీ సే బఢతే షిప్పింగ్ ఔర్ మెరిటైమ్ క్షేత్రో మే నయా నివేశ్ లేకర్ ఆయేగీ.
0: సైప్రస్ అధ్యక్షులు నికోస్ మాట్లాడుతూ గత ఏడాదిలో భారత్ సైప్రస్ సంబంధాలు, అలాగే ఈయు భారత్ సంబంధాలు పురోగతి సాధించాయన్నారు. ఆయన 4 రోజుల భారత పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరుగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరతారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా ఈ దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గార్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. గడిచిన 18 రోజ్గార్ మేళాల ద్వారా సుమారు 12,00,000 నియామక పత్రాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలు 10 రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి 4 చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి 3 చొప్పున, జార్ఖండ్ నుంచి 2 సీట్లు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి ఒక్కొక్క సీటు ఖాళీలున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 1న విడుదలవుతుంది. పోలింగ్ 18 జూన్ జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తారు. అలాగే మహారాష్ట, తమిళనాడులో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు కూడా ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలు కూడా 18 జూన నిర్వహిస్తారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటి వరకు 2,000 కిడ్నీ మార్పిడులను

0: విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లూథియానా తర్వాత నిమ్స్ మూడవ స్థానంలో నిలిచింది. ఈ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిలో 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చికిత్స పొందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా లీడర్షిప్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని మాట్లాడుతూ, భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడనున్నాయని తెలియజేశారు. ఏఐ, కూలింగ్ టెక్నాలజీలు, స్మార్ట్ గ్రిడ్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డేటా సెంటర్లు భవిష్యత్ ఆయిల్ ఎకానమీగా మారతాయని పేర్కొన్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాల్లో సగానికి పైగా ఇప్పటికే సాధించామని తెలియజేశారు. 2030 నాటికి డేటా సెంటర్ సామర్థ్యం 6.5 గిగావాట్లకు చేరుతుందని వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2 రోజుల రాజస్థాన్ పర్యటనలో భాగంగా జోధ్పూర్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ కాంట్కు వెళ్లే 20 కోచ్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇంతకుముందు 8 కోచ్లతో నడిచిన ఈ రైలు ఇప్పుడు పెరిగిన సీటింగ్ సామర్థ్యంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఈ సందర్భంగా భగత్ కీ కోఠీలో వందే భారత్ స్లీపర్ కోచ్ వర్క్షాప్ 2వ దశను ప్రకటించారు. జైసల్మేర్ స్టేషన్లో కొత్త కోచ్ కేర్ కాంప్లెక్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు. రైల్వే బడ్జెట్లో రాజస్థాన్ కు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని, రాష్ట్రంలో భారీ రైల్వే అభివృద్ది పనులు చేపడతామని తెలియజేశారు.
1: जोधपुर से दिल्ली की जो वंदे भारत ट्रेन है बहुत ही एक पॉपुलर ट्रेन है. जब से चालू हुई तब से 150% से अधिक इसका रहता था ऑक्यूपेंसी, तो अब इसको 8 कोच से बढ़ाकर सीधा 20 कोच में कन्वर्ट कर दिया गया है. साथ ही साथ आज जैसलमेर से अहमदाबाद की सर्विस भी शुरू होगी और जोधपुर में नई गाड़ियां शुरू हो सके इसके लिए एक कोचिंग टर्मिनल की व्यवस्था भी जोधपुर से होगी. और हरिद्वार की एक जो बहुत बड़ी डिमांड है उसके ऊपर भी काम चल रहा है, आने वाले समय में वो डिमांड भी पूरी होगी.
0: देश तीव्र एंडल कारण గత 4 రోజులుగా విద్యుత్తు డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా గరిష్ట విద్యుత్ వినియోగం 270.82 గిగావాట్లకు చేరి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తీవ్ర వేసవిని దృష్టిలో ఉంచుకుని అవసరమైనంత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ప్రజలు విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని సూచించింది. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం వేగంగా దూసుకుపోతోందని, ప్రస్తుతం కేవలం 8 రోజుల్లోనే కొత్తగా 100,000 కుటుంబాలు ఈ పథకంలో చేరాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన ఉద్యమం ఎంతో వేగంగా విస్తరిస్తోందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. సిబిఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్సర్ బుక్ స్కాన్ చేసిన ఫోటో కాపీ పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. ముందుగా ఈ గడువు రేపటితో ముగియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా సిబిఎస్ఈ వెబ్సైట్పై అధిక ఒత్తిడి ఉండడంతో సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయని బోర్డు తెలిపింది. స్కాన్ కాపీ అందుకున్న తర్వాత విద్యార్థులకు వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజుల సమయం ఉంటుందని పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి

అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
1: నేటి వ్యవసాయదారుల కార్యక్రమంలో మొలక పద్ధతిలో పచ్చిగడ్డి పెంపకం వివరాల గురించి తెలుసుకుంటారు.
2: పచ్చిమేత లేనిదే పాడి పశువుకు సంపూర్ణ ఆహారం లభించదు, కానీ దాన్ని పండించటం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎండాకాలంలో పచ్చగడ్డి దొరకక పశువులను మేపలేక కోతకు అమ్మటం, చిన్న జీవాలైతే ఇతర ప్రాంతాలకు తీసుకుపోవటం చూస్తూ ఉంటాం. పట్టణాల్లో చుట్టుపక్కల భూమి రేట్లు అధికంగా ఉండే చోట పచ్చిమేతకు ప్రత్యామ్నాయంగా మొలక గడ్డి పెంచవచ్చు. పశుగ్రాసాల ఉత్పత్తికి మొదటి అడ్డంకి భూమి లభ్యత. వ్యవసాయ భూమి ఆధునీకరణ కోసం వాడటం వల్ల భూమి కొరత మనకు ఏర్పడుతూ ఉంది. అలాగే నీటి సమస్య కూడా మనకు చాలా ఉంది. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకుని దానికి ప్రత్యామ్నాయంగా మొలక గడ్డిని తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. పశువుల ఎదుగుదల, పునరుత్పత్తి, ఆరోగ్య పరిరక్షణ, ఉత్పాదకతకు పశుగ్రాసాలు ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పశుపోషణ ఖర్చు, పాల ఉత్పత్తి వ్యయం తగ్గటానికి, పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండటానికి పశుగ్రాసాలు ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఇలాంటి పశుగ్రాసాలని నేల అవసరం లేకుండా కేవలం వారం రోజుల్లో దిగుబడి పొందే అవకాశాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. పశువుల పెంపకం చేపట్టడానికి ఉత్సాహం ఉండి భూమి లేని వారికి ఇది ఒక శుభవార్త. పశుగ్రాసాల పెంపకానికి నేల అవసరం కానీ ఏమీ లేకుండానే పశుగ్రాసాల పెంపకాన్ని చేపట్టవచ్చు. వ్యవసాయ భూమి తగ్గిపోతున్న సమయాల్లో మట్టితో సంబంధం లేకుండా అన్ని రకాల మొక్కల్ని పెంచి ఆహార కొరతను తీర్చే అవకాశాలు ఈ విధానంలో ఉన్నాయి. ఈ మట్టి లేకుండా పశుగ్రాసాన్ని సాగు చేసే విధానాన్నే హైడ్రోఫోనిక్స్ అంటారు, అంటే మొలక గడ్డి విధానము. ఇతర దేశాల్లో ఈ విధానం ఎప్పటి నుంచో ఉంది, కానీ మన దేశంలో ఇంకా ప్రాముఖ్యతలోకి రాలేదు. ఆస్ట్రేలియా వారు అందించిన సాంకేతిక సహకారంతో మన రాష్ట్రంలో తక్కువ ఖర్చు, తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో పశుగ్రాసాలు అందించాలన్న ఉద్దేశంతో హైడ్రోఫోనిక్స్ యంత్రాలు తయారు చేస్తున్నారు. దీనివల్ల పశుగ్రాసం దానాకి అయ్యే ఖర్చు తగ్గించవచ్చు. దీనివల్ల ఖర్చు లేదు, శ్రమ కొంచెమే ఉంటుంది. అంతేకాకుండా పచ్చిమేత 9 రోజుల్లోనే మనకు లభిస్తుంది. నీరు కూడా తక్కువ అవసరం ఉంటుంది. తక్కువ స్థలంలో మనం పశుగ్రాసాలని సాగు చేయవచ్చు. ఈ గడ్డిని గడ్డి తినే పశువులన్నిటికీ మనం మేపచ్చు, అంటే గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, కుందేళ్లు వీటన్నిటికి కూడా ఈ గడ్డిని మనం మేపచ్చు. ప్రస్తుతం భూమి విలువ బాగా పెరుగుతూ ఉంది. దీనివల్ల మనకి ఇంకొక ఉపయోగం ఏంటంటే వేరే రకాల గడ్డి, అంటే పెస్టిసైడ్స్ ఇవి వాడిన గడ్డి తినటం వల్ల ఆ గడ్డి మేసిన ఆవులు కానీ గేదెలు కానీ వాటి పాలలో కూడా ఈ విష పదార్థాలు ఎక్కువగా ఉండటం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ హైడ్రోఫోనిక్స్లో తయారు చేసిన గడ్డిని మేపటం వల్ల ఇది మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి ఈ మొత్తం పాలల్లో మనం ఇలాంటి అడల్ట్రేషన్ కానీ ఏం లేకుండా ఆర్గానిక్ మిల్క్ని మనం పొందవచ్చు. ఇంటి వద్దే, అంటే షెడ్ దగ్గరే పశుగ్రాసాలని మనం సాగు చేసుకోవచ్చు. ఇది 2 రకాలుగా ఉంటుంది, హైటెక్ హరిత గృహము, లేకపోతే చౌకలో కూడా ఈ హరిత గృహాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ హైటెక్ హరిత గృహంలో ఈ యంత్ర సామర్థ్యం వచ్చేటప్పటికి 280 ట్రేలు పడతాయి. దీనికి ఖర్చు 30 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఇంకొకటి 140 ట్రేలతో సామర్థ్యం ఉన్నది, 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ విధానంలో సూర్యరశ్మి తగిలేటట్టు ఉండాలి. తర్వాత ఈ విత్తనాల మీద స్ప్రింక్లర్స్ తోటి నీళ్లు చల్లుతూ ఉండాలి. ఇవి చౌకలో హరిత గృహాలైతే వీటిని వెదురు బొద్దులతోటి తయారు చేసుకోవచ్చు. దీంట్లో 25x10x10 సైజు తోటి తయారు చేసుకుంటే దాంట్లో 72 ట్రేల వరకు సరిపోతాయి. ఇది 2 వరుసల్లో సరిపోతుంది. దీంట్లో విత్తనాలని ఎక్కువగా మనకి తక్కువ ధరలో లభ్యమయ్యే విత్తనాలను వాడుకోవటం, అంటే మొక్కజొన్న లాంటి, బార్లీ, జొన్న ఇలాంటి విత్తనాలు వాడుకోవచ్చు. ఈ మొక్కజొన్న ఇవైతే కేజీ 10 నుంచి 12 రూపాయలకు మనకి లభ్యం అవుతాయి. ఫస్ట్

0: ముందు ఈ విత్తనాలని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత సున్నపు నీరులో వేసి కడిగి 10 నిమిషాలు సున్నపు నీరులో ఉంచి తర్వాత కడుక్కోవాలి. ఎందుకంటే వీటి మీద పెస్టిసైడ్స్ వీటి అవశేషాలు ఉండకుండా ఈ శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విత్తనాలు కడిగిన తర్వాత 12 గంటల వరకు విత్తనాలని నీళ్లలో నానబెట్టి ఉంచాలి. నానబెట్టిన విత్తనాలని గోనె సంచిలో పోసి కట్టివేయాలి. పైన ఎండుగడ్డి లాంటివి కూడా వేస్తే బాగా ఉష్ణం ఎక్కువ అవటం వల్ల మొలకలు తొందరగా వస్తాయి. ఈ మొలకలు వచ్చిన విత్తనాలని ట్రేలల్లో పరవాల్సి వస్తుంది. ట్రేల్లో పరవటం వల్ల ఒకదాని మీద ఒకటి అంటుకోకుండా విడివిడిగా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత ఈ హరిత గృహంలో ఈ ట్రేల్ని పెడతారు. ఇవి 9 రోజుల వరకు ఈ హరిత గృహంలోనే ఉంచటం జరుగుతుంది. ఈ 9 రోజుల తర్వాత మొక్కలు బాగా పొడుగ్గా పెరిగి ఇవి మనం పశువులకి మేపటానికి అనువుగా ఉంటాయి. ఈ విధానంలో పశుగ్రాస విత్తనాన్ని గ్రీన్ హౌస్ యంత్రాల్లో సాగు చేస్తారు. యంత్రాల్లో ఉండే అరల్లో ట్రేలు ఉంటాయి. ఈ ట్రేలలో విత్తనాలు నాటడం 1-2 రోజుల తర్వాత పశువులు తినటానికి వీలైన పశుగ్రాసం లభిస్తుంది. ఈ యంత్రాల్లో వాతావరణ పరిస్థితుల్ని నియంత్రించటం వలన ఈ మొలకలు వచ్చి పశుగ్రాసాలకి అనువుగా ఉంటాయి. దీంట్లో ఉష్ణోగ్రత వచ్చేటప్పటికి 15 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్, తేమ శాతము 80 నుంచి 85% ఉండేటట్టు ఈ హరిత గృహాల్లో ఉంటాయి. ఒక ట్రే నుంచి అంటే ఒక ట్రేకి 1 కేజీ మొక్కజొన్న విత్తనాలు వేస్తే ఒక ట్రే నుంచి 12 కిలోల పశుగ్రాసం మనకి దిగుబడి వస్తుంది. పశుగ్రాసాల సాగుకు గ్రీన్ హౌస్ యంత్రాలు వాడకం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. ఈ సాంప్రదాయ పద్ధతిలో పశుగ్రాసాలు సాగు చేస్తే భూమి మనకి 4,000 చదరపు అడుగులు అవసరమయ్యి నీరు 80 లీటర్లు పడితే మళ్ళీ పశుగ్రాసాలు 30 నుంచి 45 రోజుల్లో మనకు వస్తాయి. అదే ఈ హైడ్రోపోనిక్స్ వాడటం వల్ల భూమి 225 చదరపు అడుగుల్లోనే 3 లీటర్ల నీళ్లతోటే 7 నుంచి 8 రోజుల్లో మనకి ఈ పశుగ్రాసము పొందవచ్చు. దీనివల్ల నీరు కూడా మనకి ఆదా అవుతుంది. దీంట్లో పోషక విలువలు వచ్చేటప్పటికి మొక్కజొన్న, జొన్న, వరి, బార్లీ ఇవన్నిటిని ఈ పశుగ్రాసాలు ఈ హైడ్రోపోనిక్స్ పద్ధతిలో వాడచ్చు. దీనివల్ల మనం 7 రోజుల్లోనే పశుగ్రాసాలను పొందొచ్చు. నాటిన 1 కేజీ విత్తనం కేవలం 7 రోజుల్లో 25 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తు ఎదిగి 6 నుంచి 8 రెట్లు పచ్చిమేత దిగుబడి ఇస్తుంది. 15 కేజీల మొక్కజొన్న విత్తనాల ద్వారా 7 రోజుల్లో మనం 240 కేజీల పచ్చిగడ్డి వస్తుంది. ఈ విధానంలో ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు వాడటం కానీ లేకపోవటం వల్ల మనం కలుషితం లేని గడ్డి, రుచిగా తీయని పశుగ్రాసం లభిస్తుంది. ఈ పశుగ్రాసాల్లో మాంసకృతులు, శక్తి, విటమిన్ ఇ, విటమిన్ ఏ, మినరల్స్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. దీనివల్ల మనం దాదాపు 50% వరకు దాణా అవసరాన్ని మనం తగ్గించవచ్చు. బయట వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా పశుగ్రాస దిగుబడి మాత్రం మనకి 365 రోజులు నిరంతరాయంగా పొందవచ్చు. హైడ్రోపోనిక్ పశుగ్రాసం అనేది మనకి సహజ సిద్ధమైనది. సాంప్రదాయ పద్ధతిలో చూసుకుంటే పశుగ్రాసాలకి మాంసకృతులు 11% ఉంటే హైడ్రోపోనిక్స్ పద్ధతిలో ఉండే పశుగ్రాసాల్లో 31% వరకు మాంసకృతులు ఉంటాయి. అంతేకాకుండా 1 కేజీ పశుగ్రాసాన్ని నుంచి మనకు వచ్చే శక్తి మామూలు గడ్డిలో అయితే 2,600 కెలరీస్ ఉంటే, ఈ హైడ్రోపోనిక్స్ నుంచి వచ్చిన పశుగ్రాసాల ద్వారా 4,727 కెలరీస్ శక్తి వస్తుంది. ఫైబర్ అంటే పీచు పదార్థాలు కూడా ఈ హైడ్రోపోనిక్స్ ద్వారా ఉన్న పశుగ్రాసాల్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ మేపు వల్ల లాభాలు ఏంటి అంటే, ఈ గడ్డిని మేపటం వల్ల భూమి ద్వారా సంక్రమించే జబ్బుల్ని సమర్థవంతంగా తగ్గించవచ్చు. తక్కువ భూమి, తక్కువ నీటితో ఈ గడ్డిని ఇంటి దగ్గరే పెంచవచ్చు. కాబట్టి రైతులకు ఖర్చు తక్కువగా, సులభంగా ఉంటుంది. ఈ గడ్డిలో ఎక్కువ పీచు పదార్థం, ఎక్కువ మాంసకృతులు ఉండటం వల్ల పశువుల్లో కూడా వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగి మరణాల శాతం కూడా తక్కువ అవుతుంది. అంతేకాకుండా ఈ గడ్డిలో కాల్షియము, భాస్వరము, ఇతర లవణాలు అధికంగా ఉంటాయి. దీనివల్ల పశువుల్లో 5% పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. పశువులు సకాలంలో ఎదక వస్తాయి. దాణా ఖర్చు తగ్గుతుంది. ఈ గడ్డి పెంపకం వల్ల కూలీల ఖర్చు, విద్యుత్ వినియోగం తక్కువవుతుంది. కాబట్టి ఈ గడ్డి పెంపకం కరువు ప్రాంతాల్లోని రైతులకు లాభసాటిగా ఉంటుంది. ఈ విధానంలో గడ్డి గింజలు ఎక్కువ మోతాదులో వాడాలి. విత్తన గింజలు కాకుండా దాణా కొరకు ఉపయోగపడే గింజలు వాడటం ద్వారా ఖర్చును తగ్గించవచ్చు.
1: మీరింతవరకు మొలక పద్ధతిలో పచ్చిగడ్డి పెంపకం వివరాల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తర్వాత

0: జానపద గేయం విన్నారు. కార్యక్రమంలో తర్వాత పశువుల్లో పునరుత్పత్తి కలిగే లాభాల గురించి తెలుసుకుంటారు.
1: గ్రామీణ ప్రాంతాల్లో మామూలు రైతులు వ్యవసాయ

కూలీలు చేపట్టే వృత్తులన్నింటిలోకి పాడి పశువులు పంపకం చాలా మేలైంది. సంవత్సరం పొడవునా నమ్మకంగా ఆదాయం పొందడానికి అన్ని రకాల ప్రజలు చేయగలిగేటువంటి పని పాడి పరిశ్రమ. కాబట్టి పాడి పరిశ్రమలో ఉన్న రైతులందరూ దాని పునరుత్పత్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. పశువు యొక్క పునరుత్పత్తి శక్తి మంచిగా ఉంటేనే పశువు తన జీవితకాలంలో ఎక్కువ ఈతలు ఈని ఎక్కువ దూడలను పాల ఉత్పత్తిని మనకు కలిగించగలదు. పశువు యొక్క పునరుత్పత్తి గురించి దానికి సంబంధించిన వ్యాధులు, యాజమాన్య పద్ధతులు అన్ని తెలుసుకొని పాటిస్తే పశువు వట్టిపోయే కాలాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా పశువు నుండి అధిక దిగుబడి పొందవచ్చు. ఆవులు ప్రతి సంవత్సరం, గేదెలు ప్రతి 14-15 నెలలకు ఒకసారి ఈని దూడని పాల ఉత్పత్తి చేస్తే లాభం. దీనికోసం పశువు ఈన 60-70 రోజుల్లో తప్పనిసరిగా ఎదగ రావాలి. పశువు ఈ సమయానికి ఎదగ రానట్లయితే డాక్టర్ సలహాతో మందులు వాడి ఎదగ వచ్చేలా చేయాలి. మన ఇంట్లో పుట్టిన పేదోడలను మంచిగా పెంచితేనే మంచి మేలు జాతి గేదె తక్కువ ఖర్చులో మన ఇంట్లోనే పెద్దదవుతుంది. దీనికి దూడల పెంపకం గురించి కూడా వివరంగా తెలుసుకోవాలి. ఇంటి దగ్గరే పశువులు ఎదక వచ్చినప్పుడు వాటిని మేలు జాతి వీర్యంతో గర్భం ధరించేలా చూడాలి. దీనివల్ల పశువులకు సుఖవ్యాధులు వచ్చే అవకాశం ఉండదు. పుట్టిన దూడ కూడా మంచి జాతి లక్షణాలు కలిగి ఉంటుంది. పునరుత్పత్తి సహజంగా కానీ కృత్రిమ పద్ధతి ద్వారా కానీ వీర్య కణాలను యోనిలోనికి ప్రవేశపెట్టిన తర్వాత కొద్ది నిమిషాల్లోనే వీర్య కణాలు అండవాహిక ముందు భాగంలోనికి చేరుకుంటాయి. అక్కడే వీర్య కణం అండముతో కలిసి ఫలదీకరణ జరుగుతుంది. ఈ విధంగా ఫలదీకరణ జరిగిన తర్వాత కణ విభజన ప్రక్రియ ద్వారా పిండం అభివృద్ధి చెందుతుంది. వీర్యాన్ని పరికరాల సహాయంతో శాస్త్రీయ పద్ధతుల్లో సేకరించి ఆడ పశువు గర్భంలోకి సకాలంలో ఎక్కించి గర్భం కలుగు చేయటాన్ని కృత్రిమ గర్భోత్పత్తి అంటారు. ఈ విధంగా పుట్టిన దూడలకు సహజ సంపర్కం ద్వారా పుట్టిన దూడలకు ఏమీ తేడా ఉండదు. కానీ కృత్రిమ గర్భోత్పత్తి వలన వీర్యదానం చేసేటప్పుడు డాక్టర్ పశువు యొక్క జననాంగాలను పరీక్షించడం వలన వ్యాధులు ఏమైనా ఉన్నా లోపాలు ఉన్నా తేలిగ్గా గుర్తించగలుగుతారు. దున్నపోత ద్వారా వ్యాపించే అవకాశం ఉన్న సుఖవ్యాధులు అంటే ట్రైకోమోనియాసిస్, విబ్రియోసిస్, బ్రూసెల్లోసిస్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సంక్రమించే అవకాశం తగ్గుతుంది. ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా ఒక మంచి ఆబోతును రైతులు సొంతంగా పోషించాలంటే చాలా కష్టం అవుతుంది. ప్రభుత్వం వారు తమ ఫారాల్లో మేలుజాతి ఆబోతులను పోషించి వాటి వీర్యాన్ని సేకరించి ద్రవ నత్రజనిలో నిల్వ ఉంచి రైతులకు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. పశువుల్లో అండం విడుదల ఎదచల్లారిన 14 గంటల ద్వారా తర్వాత జరుగుతుంది. ఈ సమయానికి వీర్య కణాలు చలనం కలిగి ఉండి ఫలదీకరణ జరుగుతుంది. ఇలా జరగవలనన్న పశువు ఎదలక్షణాలు చూపించిన 12 గంటల తర్వాత వీర్యదానం చేయించాలి. దీన్ని మరో విధంగా చెప్పాలంటే ఈ రోజు ఉదయం ఎదలక్షణాలు కనిపిస్తే అదే రోజు సాయంత్రం ఎదగమనిస్తే మరుసటి రోజు ఉదయం వీర్యదానం చేయించాలి. వీర్యదానం చేయించిన 12 గంటల తర్వాత కూడా కొన్ని పశువులు ఎదలక్షణాలు చూపిస్తాయి. అటువంటి వాటికి 2వ మోతాదు వీర్యం ఎక్కించాలి. ఇలా చేయటం వలన అండం విడుదల సమయానికి వీర్య కణాలు చలనం కలిగి ఉండి చూడు నిలిచే అవకాశం పెరుగుతుంది. ఇలా వీర్యదానం చేయించిన తర్వాత 21 రోజుల తర్వాత మళ్ళీ పశువు ఎదలక్షణాలు చూపిస్తుందో లేదో గమనించాలి. లక్షణాలు లేకపోతే మళ్ళీ 42 రోజుల అప్పుడు గమనించాలి. ఎదలక్షణాలు ఉన్నట్లయితే దాని తీగలు ఎలా ఉన్నాయో గమనించాలి. పశువు ఆరోగ్యంగా ఉంటే తీగలు శుభ్రంగా కొడుగుడ్డు తెల్లసన వలె ఉండాలి. అలా కాక చీము కానీ జబ్బు కానీ ఉన్నట్లయితే భావిస్తే డాక్టర్ చూపించి తగిన వైద్యం చేయించాలి. పశువు దాని జీవితకాలంలో ఎక్కువ ఈతలు ఈని పాల ఉత్పత్తి చేయాలంటే ముందు మొదటిసారి తక్కువ వయసులో ఎదకు రావాలి. ఇలా జరగాలంటే దీన్ని దూడ దశ నుంచే మంచిగా పోషణ చేయాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటే చిన్న వయసులోనే ఉత్పత్తి ప్రారంభించి మంచిగా పోషణ చేసిన దానికి చేయని దానికి ఉత్పత్తి కాలంలో 2-3 సంవత్సరాలు తేడా ఉంటుంది. మంచి పాడి పశువు మనం ఇంటిలోనే పెరగాలంటే దూడ దశ నుంచి మంచి పోషణ ఇవ్వాలి. దూడలు పుట్టగానే తాగినన్ని జున్నుపాలు తాగించాలి. దీనివల్ల దూడకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దాని బొడ్డుకు పుండు పడకుండా పుట్టిన వెంటనే టింక్చర్ అయోడిన్ రాసి కత్తిరించాలి. దూడ మేత మేయటం నేర్చుకునే వరకు దాని బరువును బట్టి 10వ వంతు బరువు పాలు ఇవ్వాలి. మేత మేయటం నేర్చిన మొదటి దశలోనే తేలిగ్గా జీర్ణమయ్యే దాణా పచ్చిమేతలు ఇవ్వాలి. మేత తినటం వచ్చిన తర్వాత పాలు తాగించడం పూర్తిగా మానవేయవచ్చు. దూడలకు ఏలిక పాముల నుంచి నులి పురుగుల నుంచి చేరకుండా మొదటిసారి 10 రోజుల వయసులో, తర్వాత ప్రతి 20 రోజులకు ఒకసారి 6 నెలల వయసు వరకు నట్ల మందు తాగించాలి. ఋతువును బట్టి రోగ పరిస్థితులను బట్టి టీకాలు వేయించాలి. వర్షాకాలంలో గురక జబ్బువాపు వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి. గాలికుంటు వ్యాధి, సర్రా వ్యాధులు గ్రామాల్లో ఉన్నట్లయితే నివారణ చర్యలు ముందే చేపట్టాలి. పశువు యుక్త వయసుకు రాగానే దాని పశువు పునరుత్పత్తి అవయవాల యొక్క పెరుగుదలను డాక్టర్ చేత పరీక్షింపజేయాలి. పెరుగుదల సరిగా లేకుంటే దానికి ఖనిజ లవణ మిశ్రమం

విటమిన్ ఏ ఇంజక్షన్లు ఇస్తే పెరుగుదల బాగా ఉంటుంది. మొదటిసారి ఎదకు వచ్చినప్పుడు పడ్డలు చిన్నవిగా భావిస్తే, అంటే శరీరం బాగా పెరగలేదు అని అనిపించినప్పుడు మొదటి 2-3 ఎదలు వీర్యదానం చేయించకుండా ఉంటే ప్రసవ సమయంలో ఇబ్బందులు లేకుండా ఉంటుంది. పశువుల్లో ఎద ఎదకు కాలానికి అనుగుణంగా 21 రోజులు ఉంటుంది. ఒకసారి ఎద తప్పితే పశువు యొక్క 21 రోజుల ఉత్పత్తి కాలం వృధా అయినట్లుగా భావించాలి. దీనికోసం పశువుల్లో ఎద లక్షణాల గురించి తెలుసుకోవాలి. ఎద సమయంలో పశువులు చికాకుగా ఉంటాయి, ఇతర పశువుల మీదకు ఎక్కుతుంది, ఇతర పశువులు ఎక్కకపోతే నిలబడుతుంది, మానం కొద్దిగా వాస్తుంది, పల్చటి తెల్లటి తీగలు వేస్తాయి, చిలుకు చిలుకు చిరుమూత్రం పోస్తుంటాయి, ఆకలి మందగిస్తుంది, పాలిచ్చే పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది, కంగారుగా ఉంటాయి. గేదెలు ఎద సమయంలో పళ్ళు బయటపెట్టి విచిత్రంగా అరుస్తాయి. కొన్ని గేదెల్లో మూగ ఎద కూడా వస్తుంది. వీటి ఎద లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇలా ఎద లక్షణాలు గుర్తించిన 12 గంటల తర్వాత వీర్యదానం చేయిస్తే చూలు నిలిచే అవకాశం బాగా ఉంటుంది. ఎదకు వచ్చే పాడి పశువులు కట్టు నిలిచి నిలిచిన పశువుల్లో కూడా ఒక్కోసారి ఎదకు వస్తాయి. ఇటువంటిప్పుడు రైతులు చూలు నిలవలేదని భావించి మళ్లీ వీర్యదానం చేయించడం వలన ప్రయత్నిస్తారు. పశువులు గొర్రెలతో పాటు ఇతర జంతువుల్లో కూడా చూలు నిలిచాక ఎదలు వస్తాయి. ఆ సమయంలో ఖచ్చితమైన చూడు నిర్ధారణ చేయకపోతే రైతుకు ఎంతో నష్టం వాటిల్లుతుంది. కాగా ఎదలో ఉన్న చూడు పశువులను ఆబోతతో దాటించే ప్రమాదం ఉండకపోవచ్చును. అదే కృత్రిమ గర్భోత్పత్తి చేస్తే మాత్రం పిండం ప్రమాదం జరుగుతుంది. కాబట్టి వీర్యదానం చేసే సిబ్బంది తప్పనిసరిగా పరీక్ష చేయాలి. చూడి అనుమానం ఉన్నట్లయితే వీర్యదానం చేయకూడదు. పశువుల్లో తిరగపొరలటం సంకరజాతి పశువులు ముర్రాజాతి గేదెల్లో తిరగపొరలటం చాలా ముఖ్యమైన సమస్య. నాటు పశువుల్లో తిరగపొరలటం చాలా తక్కువగా ఉంటుంది. పశువులు సకాలంలో ఎదకు వచ్చి గర్భం ధరించి ఆరోగ్యవంతమైన దూడనిచ్చి మళ్లీ మళ్లీ పాల ఉత్పత్తి చేస్తేనే పశుపోషణ లాభదాయకంగా ఉంటుంది. దీనివలన సమయం పశుపోషణలో ఖర్చు వృధా కావు. ఈతల మధ్యకాలం ఎక్కువ అయినట్లయితే పాల ఉత్పత్తి తగ్గి పశువుల పోషణ కష్టమవుతుంది. పశువులు ఎదకు వచ్చినప్పుడు కృత్రిమంగా కానీ ఆబో ద్వారా కానీ వీర్యదానం చేయించినప్పటికీ 2 సార్లు కన్నా ఎక్కువ సార్లు పశువు తిరిగి ఎదకు వస్తే దాన్ని తిరగపొరలే పశువుగా భావించాలి. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. కొన్ని ఆడ పశువులకు సంబంధించినవి, కొన్ని వీర్యానికి ఆబోతుకు యాజమాన్య లోపాలకు సంబంధించినవి. కారణం ఏదైనా ఒకసారి ఎదలో చూలు నిలవకపోతే పశువు తిరిగి ఎదకు వస్తే ఆ పశువుకు సంబంధించిన 21 రోజుల పోషణ ఖర్చు భారం అవుతుంది. ఉత్పత్తి కాలం కూడా వృధా అయినట్లుగా భావించాలి. పశువు తిరిగి పొరలటానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే పునరుత్పత్తికి సంబంధించిన అవయవాల్లో లోపం ఉండటం, పునరుత్పత్తి అవయవాలకు వ్యాధులు సోకటం, హార్మోన్ల ఉత్పత్తిలో అవకతవకలు జరగటం, తొలి దశలోనే పిండం మరణించడం, అనువంశిక కారణాలు, పోషకాహార లోపం మరియు యాజమాన్య లోపాలుగా గుర్తించాలి. పశువులు తిరగపొరలటానికి ముఖ్య కారణం ఎదను సరైన సమయంలో గుర్తించి వీర్యదానం చేయించకపోవటం. ఎద తొలి దశలో ఎద చల్లారిన తర్వాత వీర్యదానం చేయించడం వలన అంతగా ఉపయోగం ఉండదు. తిరిగి పొరలకుండా నివారణ చర్యలు 2 సార్లు కన్నా ఎక్కువ సార్లు పశువు ఎదకు వస్తే దాన్ని తిరగపొరల పశువుగా భావించి దానికి గల కారణాన్ని వైద్యం చేత నిర్ధారించి దాన్ని చరిత్రను బట్టి ఎదకు తిరిగి రావటానికి బట్టి సమయాన్ని బట్టి ఎద సమయంలో దాని తీగలను బట్టి కారణం నిర్ధారించవచ్చును. వీర్యదానం చేయించడానికి 2 నిమిషాల ముందు 5000 యూనిట్ల ఆక్సిటోసిన్ లేదా చేపు ఇంజెక్షన్ చేయటం ద్వారా పొదుగును సున్నితంగా మర్దించడం ద్వారా చూలు నిలిచే అవకాశం పెరుగుతుంది. అలాగే వీర్యదానానికి ముందు తర్వాత క్లైటారిస్ ను ఉత్తేజపరచడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది. అండోత్పత్తి వైఫల్యం లేదా అండం విడుదల ఆలస్యంగా జరిగే సందర్భాల్లో కొరులాన్ అనే ఇంజెక్షన్ 1500 యూనిట్ల నుంచి 3000 యూనిట్లు ఇంజెక్షన్ చేస్తే వీర్యదానం చేస్తే చూలు నిలిచే అవకాశం పెరుగుతుంది. తిరగపొరలే పశువు యొక్క తీగలను బట్టి పరీక్ష చేయాలి. దీనికి ఏ మందులు బాగా పనిచేస్తాయో సెన్సిటివిటీ టెస్ట్ చేసి దాన్ని అనుసరించి మందులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. పశువులు ఈనప్పుడు మాయపూర్తిగా వేయని సందర్భాల్లో గర్భవాతం ఉన్నప్పుడు తెల్లగా చీమలా మట్టు వేస్తున్నప్పుడు తప్పనిసరిగా వైద్యం చేయించాలి. దీనికోసం పశువు ఎదకు వచ్చినప్పుడు దాని తీగలు అంటే డిశ్చార్జెస్ ఎలా ఉన్నాయో పరిశీలించాలి. కోడిగుడ్డు తెల్లసన వలె శుభ్రంగా ఉంటే పశువు గర్భకోశానికి వ్యాధి లేనట్టుగా భావించాలి. వ్యాధి ఉన్నట్లయితే వైద్యుని చేత వైద్యం చేయించాలి. పశువులకు పోషకాహారం దాని పాల ఉత్పత్తిని శరీర బరువుకి తగ్గట్టుగా ఉండాలి. పశువులకు తప్పనిసరిగా ఖనిజ లవణ మిశ్రమం అంటే మినరల్ మిక్చర్ వాడాలి. దీనివలన పశువుకు కావలసిన లవణాలు అన్ని లభ్యమవుతాయి. దీని నుంచే పునరుత్పత్తికి కావలసిన విటమిన్ ఏ లభ్యమవుతుంది. పునరుత్పత్తి శక్తి మంచిగా ఉండాలంటే విటమిన్ ఏ మరియు మినరల్ మిక్చర్ చాలా చాలా అవసరం.

0: మరి పసుపు ప్రతి రెండున్నర రెండు నుంచి రెండున్నర లీటర్ల అదనపాలకు ఒక కేజీ చొప్పున దానా ఇవ్వాలి. దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం తగ్గకుండా ఉంటుంది. పసుపు పచ్చిమేతతో కూడా మూడు వంతులు ధాన్యపు జాతి గడ్డి, ఒక వంతు చిక్కుడు జాతి గడ్డి కలిపి మేపితే మంచి ఫలితం ఉంటుంది. పునరుత్పత్తికి సంబంధించిన ఇంకా కొన్ని వ్యాధుల గురించి తెలుసుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి మాయ వేయకపోవటం, ఇది బాగా పాలిచ్చే గేదెల్లో ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈన 24 గంటలలోపు మాయపడాలి. పశువులు బలహీనపడ్డప్పుడు, ఈనటానికి ఎక్కువ కష్టం పడ్డప్పుడు, పశువు ముసళ్ళైనప్పుడు, బ్రూసెల్లోసిస్ లాంటి వ్యాధులు ఉన్నప్పుడు మాయపడదు. దీన్ని డాక్టర్ చూపించి సలహా మేరకు వైద్యం చేయించాలి. పాల జ్వరం, బాగా పాలిచ్చే పాడి పశువుల్లో ఈనిన తర్వాత మొదటి వారంలోనే ఈ వ్యాధి వస్తుంది. రక్తంలో కాల్షియం స్థానం బాగా తగ్గినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి పశువు నిలబడలేక పడుకుంటుంది. సర్వసాధారణంగా తల బొక్కలో పెట్టుకుని పడుకుంటుంది. ఇది ఈ వ్యాధికి మాత్రమే ప్రత్యేక లక్షణం. చూపు కూడా తగ్గుతుంది. అపస్మారకంగా ఎక్కువ అయి పశువు చనిపోవచ్చు. వెంటనే చికిత్స చేయిస్తే పశువు బతికించుకోవచ్చు. కాల్షియం పశువుకు తగినంత రక్తంలో కానీ ఆహారం ద్వారా కానీ త్వరగా ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. మేయ దిగటం, ఈనటకు ముందు కానీ ఈనిన తర్వాత కానీ యోని లేదా గర్భకోశం బయటకు రావడాన్ని మేయ దిగటం అంటారు. ఈనే సమయంలో మేయ దిగటం చాలా ప్రమాదకరం కలిగించవచ్చు. వ్యాయామం తక్కువగా ఉండటం, పశువులో పోషకాహారం లోపం ఉన్న వాటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు తగిన జాగ్రత్తలు ముందే పాటించాలి. ఈన లేకపోవటం, సాధారణంగా వయసు తక్కువగా ఉన్న పేయళ్ళు పడ్డలు కట్టించినప్పుడు తగినంత బరువు లేని పడ్డల్లో బలహీనంగా ఉన్న పశువులకు ఈనటం కష్టమవుతుంది. గర్భసంచి మెలకుపడినప్పుడు, గర్భం ద్వారా సరిగా తెచ్చుకోనప్పుడు, దూడ గర్భంలో సరైన స్థితిలో లేనప్పుడు, వికృత ఆకారాలు గల దూడలు ఏర్పడినప్పుడు, దూడ పరిమాణం పెద్దదైనప్పుడు ఈనటం కష్టమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో తెలిసి తెలియని మనుషులు దూడలకు బలవంతంగా లాగించడం కానీ చేతులు పెట్టి తిప్పటం కానీ చేయకూడదు. సూడి పశువుకు మొదటి నుంచి మంచి పోషకాహారం ఇవ్వాలి. ఈనటంలో ఇబ్బంది వస్తే డాక్టర్ చూపించి తగిన సూచనలు ముందే పాటించాలి. ఈసుకుపోవటం, సూడి పశువులు మృత శిశువును నెలలు నిండకుండా ప్రసవించడాన్ని ఈసుకుపోవటం అంటారు. దీనికి వ్యాధులు కారణం కావచ్చు. ఏదైనా దెబ్బలు తగలటం కానీ, విషాహారం తినటం వల్ల కానీ జరగవచ్చు. కావున వీటిని డాక్టర్ సలహా ప్రకారం తగిన వైద్యం చేయించాలి. ఇలా పశువులకు పునరుత్పత్తికి సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకొని అవి రాకుండా నివారణ చర్యలు పాటించినట్టయితే పశువుకు మంచి పోషకాహారం ఇచ్చి యథ సమయంలో మంచి మేలుజాతి వీర్యాన్ని వాడి పశు సంపద అభివృద్ధికి, తద్వారా రైతుల ఆర్థికాభివృద్ధికి పాడి పరిశ్రమ ద్వారా తోడ్పడవచ్చును.
1: మీరింతవరకు పశువుల్లో పునరుత్పత్తి, వాటి వలన కలిగే లాభాల గురించి తెలుసుకున్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.

0: కార్యక్రమంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ విషయమై పుట్రేవు మానస గారి ప్రసంగం.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రధానమైన అభద్రతా భావాలలో ఒకటి తరచుగా అనారోగ్యానికి గురి కావడం మరియు అటువంటి కార్మికులు వారి కుటుంబ సభ్యులు వైద్య సంరక్షణ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండటం. ఆరోగ్య సౌకర్యాల విస్తరణ ఉన్నప్పటికీ భారతదేశంలో మానవలేమికి అనారోగ్యం అత్యంత ప్రబలమైన కారణాలలో ఒకటిగా ఉంది. పేదరికానికి దారితీసే ఆరోగ్య ఖర్చుల ప్రమాదం నుండి పేద కుటుంబాలకు రక్షణ కల్పించడానికి ఆరోగ్య బీమా ఒక మార్గమని స్పష్టంగా గుర్తించబడింది. అయితే గతంలో ఆరోగ్య బీమాను అందించడానికి చాలా ప్రయత్నాల రూపకల్పన మరియు అమలు రెండిటిలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పేదలు ఆరోగ్య బీమాను దాని ఖర్చు లేదా గ్రహించిన ప్రయోజనాలు లేకపోవడం వల్ల తీసుకోలేకపోతున్నారు లేదా తీసుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య బీమాను నిర్వహించడం కష్టం. దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో అసంఘటిత రంగంలోని కార్మికులు 93% ఉన్నారు. కొన్ని వృత్తిపరమైన సమూహాలకు ప్రభుత్వం కొన్ని సామాజిక భద్రతా చర్యలను అమలు చేస్తోంది, కానీ కవరేజ్ చాలా తక్కువ. చాలా మంది కార్మికులకు ఇప్పటికీ ఎటువంటి సామాజిక భద్రత కవరేజ్ లేదు. ఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అదే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. ఏప్రిల్ 1, 2008లో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రవేశపెట్టబడింది అసంఘటిత కార్మికులు మరియు దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. బిలో పోవర్టీ లైన్ దిగువన వర్గానికి చెందిన గుర్తింపు లేని కార్మికులకు ఆరోగ్య బీమా కవరేజీని అందించడం ఈ పథకం లక్ష్యం మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉంటారు. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరడానికి నగదురహిత బీమాను అందిస్తుంది. ఈ పథకం ఏప్రిల్ 1, 2008న నమోదు చేయడం ప్రారంభించింది మరియు భారతదేశంలోని 25 రాష్ట్రాల్లో అమలు చేయబడింది. ఫిబ్రవరి 2014 నాటికి మొత్తం 36 మిలియన్ కుటుంబాలు నమోదు చేయబడ్డాయి. ప్రారంభంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనేది కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది ఏప్రిల్ 1, 2015 నుండి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడింది. పసుపు రేషన్ కార్డును కలిగి ఉన్న ప్రతి బిలో పోవర్టీ లైన్ కుటుంబం వారి వేలుముద్రలు మరియు ఛాయాచిత్రాలను కలిగి ఉన్న బయోమెట్రిక్ ప్రారంభించబడిన స్మార్ట్ కార్డును పొందడానికి 30 రూపాయల రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లిస్తుంది. దీని వలన వారు ఎంపానెల్ చేయబడిన ఆసుపత్రులలో ఏదైనా ఒక కుటుంబానికి సంవత్సరానికి 30,000 రూపాయల వరకు ఇన్ పేషెంట్ వైద్య సంరక్షణను పొందగలుగుతారు. ముందుగా ఉన్న అనారోగ్యాలు మొదటి రోజు నుండి వర్తిస్తాయి. ఇంటి పెద్ద, జీవిత భాగస్వామి మరియు 3 పిల్లలపై ఆధారపడిన పిల్లలు లేదా తల్లిదండ్రుల కోసం కవర్ చేయబడతాయి. 2012-13 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకి మొత్తం 1,096.7 కోట్ల రూపాయలను కేటాయించింది. మొత్తం బిలో పోవర్టీ లైన్ జనాభాను కవర్ చేయడానికి ఉద్దేశించినప్పటికీ ఇది మార్చి 31, 2011 నాటికి భారతీయ జనాభాలో కేవలం 10% మందిని మాత్రమే నమోదు చేసుకుంది. అలాగే ఖజానాకు సంవత్సరానికి కనీసం 3,350 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈ పథకం ప్రపంచంలోని అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకాలలో ఒకటిగా ప్రపంచ బ్యాంక్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుండి ప్రశంసలు పొందింది. జర్మనీ తన సొంత సామాజిక భద్రతా వ్యవస్థను పునరుద్ధరించడానికి స్మార్ట్ కార్డ్ ఆధారిత నమూనాను స్వీకరించడానికి ఆసక్తిని కనబరిచింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, దాని ప్రస్తుత ఖరీదైన 2.5 మిలియన్ల పిల్లలకు వౌచర్ ఆధారిత ప్రయోజనాల వ్యవస్థను భర్తీ చేయడం ద్వారా 2 దేశాల మధ్య సహకార ఒప్పందంలో భాగంగా రూపొందించబడిన ఇండో జర్మన్ సామాజిక భద్రతా కార్యక్రమం ఈ సహకారానికి మార్గదర్శకంగా ఉంది. ఈ స్కీమ్లో ఉన్న పెద్ద మార్పులలో ఒకటి అన్సర్వ్ చేయని ప్రాంతాలకు పెట్టుబడులను తీసుకురావడం. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో చాలా ప్రైవేట్ పెట్టుబడులు పట్టణ ప్రాంతాలలో తృతీయ లేదా ప్రత్యేక సంరక్షణపై దృష్టి సారించాయి.

అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన రాకతో దృశ్యం మారుతోంది. గ్లోబల్ హెల్త్ కేర్ సిస్టమ్స్ వంటి కొత్త యుగ కంపెనీలు, కోల్కతాకు చెందిన కంపెనీ మరియు సీకోయా క్యాపిటల్ మరియు ఎలివర్ ఈక్విటీ వంటి టైర్ వన్ క్యాపిటల్ ఫండ్లచే నిధులు సమకూర్చబడిన సెమీ అర్బన్ రూరల్ సెట్టింగ్లలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ హాస్పిటల్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ధోరణి భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించగలదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన వివిధ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కవర్ చేస్తుంది. వీటిలో అనారోగ్యాలు, వ్యాధులు లేదా ప్రమాదాల కోసం ఆసుపత్రిలో చేరడం, ఆసుపత్రికి వెళ్లే ముందు మరియు పోస్ట్ ఖర్చులు, రవాణా ఖర్చులు ₹100 సందర్శనకు వార్షిక పరిమితి ₹1,000, ప్రమాదాలకు దంత చికిత్స, సహజ మరియు సిజేరియన్ డెలివరీల కోసం డే కేర్ చికిత్సలు మరియు ప్రసూతి ఖర్చులు. అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవర్ చేయని సదుపాయాలు HIV ఆర్ ఎయిడ్స్ చికిత్స, పాలసీలో లేని కొన్ని వైద్య విధానాలు, సౌందర్య దంత పని లేదా పదార్థ దుర్వినియోగం సంబంధిత చికిత్సలు, పుట్టుకతో వచ్చే బాహ్య వ్యాధులు మరియు నిర్దిష్ట విధానాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన తక్కువ ఆదాయ కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. ప్రధానంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు సమకూరుతాయి. చాలా రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం 70% ఖర్చులను భరిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు 30% భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం భారత ప్రభుత్వం 90% కవర్ చేస్తుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు 10% కవర్ చేస్తాయి. లబ్ధిదారులు నామమాత్రపు వన్ టైం రిజిస్ట్రేషన్ రుసుము ₹30 చెల్లిస్తారు. ఇది పరిపాలనా ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ సెటప్ తక్కువ ఆదాయ కుటుంబాలకు సరసమైన ఆరోగ్య బీమాను నిర్ధారిస్తుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన నమోదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కోసం నమోదు ప్రక్రియ అర్హత కలిగిన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలు ఎలక్ట్రానిక్ గా జాబితా చేయబడి అధికృత బీమా కంపెనీలకు సమర్పించడంతో ప్రారంభమవుతుంది. ఈ కంపెనీలు జిల్లా స్థాయి అధికారులతో కలిసి గ్రామాలలో ఎన్రోల్మెంట్ షెడ్యూళ్లను ఏర్పాటు చేస్తాయి. తరువాత బిలో పోవర్టీ లైన్ జాబితా ప్రతి గ్రామంలోని నిర్దేశిత స్టేషన్లలో ప్రదర్శించబడుతుంది. నమోదు తేదీ మరియు స్థానాన్ని చూపుతుంది. మొబైల్ స్టేషన్లు వ్యూహాత్మకంగా ఉంటాయి. తరచుగా ప్రభుత్వ పాఠశాలలు వంటి ప్రదేశాల్లో బయోమెట్రిక్ డేటా మరియు కుటుంబ ఫోటోలు సేకరించబడతాయి మరియు స్మార్ట్ కార్డులు జారీ చేయబడతాయి. ఒకసారి లబ్ధిదారులు ₹30 రిజిస్ట్రేషన్ రుసుముతో వారు వారి స్మార్ట్ కార్డులను అలాగే స్కీమ్ ప్రయోజనాలను వివరించే సమాచార కరపత్రం మరియు నెట్వర్క్ ఆసుపత్రుల జాబితాను అందుకుంటారు. మొత్తం ప్రక్రియ సమర్థవంతంగా ఉంటుంది మరియు సాధారణంగా 10 నిమిషాలు పడుతుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కార్డ్ వివరాలు మరియు ఆన్లైన్ ధృవీకరణ. స్వాస్థ్య బీమా కార్డ్ అని కూడా పిలువబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా కార్డ్ గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది మరియు భారతదేశం అంతటా పోర్టబిలిటీ ప్రయోజనాలను అందిస్తుంది. స్మార్ట్ కార్డ్ రోగి సమాచారాన్ని నిల్వ చేయడం మరియు వేలిముద్రలు మరియు ఛాయాచిత్రాల ద్వారా లబ్ధిదారుల గుర్తింపుతో సహా వివిధ విధులను అందిస్తుంది. బయోమెట్రిక్ వైఫల్యం విషయంలో కార్డుపై ఉన్న ఫోటో ప్రత్యామ్నాయ గుర్తింపు పద్ధతిగా పనిచేస్తుంది. లబ్ధిదారులు తమ స్మార్ట్ కార్డులను నేరుగా ఎన్రోల్మెంట్ స్టేషన్లలో స్వీకరిస్తారు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకం అర్హత ప్రమాణాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకంలో నమోదు చేసుకోవడానికి దరఖాస్తుదారులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారు అసంఘటిత రంగంలోని పనిచేయాలి మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందినవారై ఉండాలి. జిల్లా BPL జాబితా. దరఖాస్తుదారుని జిల్లా దారిద్ర్య రేఖకు దిగువన జాబితాలో చేర్చాలి. దారిద్ర్య రేఖకు ఎగువన, దారిద్ర్య రేఖకు కొద్దిగా పైన ఉన్న వ్యక్తులు కూడా రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవరేజ్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. సంక్షేమ బోర్డుల కింద నమోదు చేసుకున్న వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. అక్టోబర్ 2014లో పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రారంభించబడింది. బ్యాంకు ఖాతా తెరవడం మరియు ఆధార్ కార్డు జారీతో అనుసంధానించబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలో నమోదు. ప్రస్తుతం ఈ పథకం 3 కోట్ల మంది కార్మికులను కవర్ చేస్తుంది. దీనిని నిర్మాణ రంగానికి కూడా విస్తరించనున్నారు. ఆమ్ ఆద్మీ బీమా

0: పెన్షన్ మరియు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి ఇతర సంక్షేమ పథకాలను చేర్చడానికి ఒకే కేంద్ర స్మార్ట్ కార్డ్ జారీ చేయబడుతుంది. 2008లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత కార్మికులు మరియు పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. హాస్పిటలైజేషన్ కవరేజ్ మరియు సరసమైన రిజిస్ట్రేషన్ వంటి సమగ్ర లక్షణాలతో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రాప్యత మరియు స్థోమతకి ప్రాధాన్యత ఇస్తుంది. మొబైల్ స్టేషన్లు మరియు నామమాత్రపు రుసుములతో సులభతరం చేయబడిన క్రమబద్ధీకరించబడిన నమోదు ప్రక్రియ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల సత్వర జారీని నిర్ధారిస్తుంది. అయితే అవుట్ పేషెంట్ ఖర్చులు, ఆసుపత్రులలో చేరడం మరియు మందులు పెరగడం వల్ల బీమా కంపెనీలు తమ పాలసీల నుండి అనేక వ్యాధులను మినహాయించవలసి వచ్చింది మరియు దీని వలన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు అది భరించలేనిదిగా మారింది. చాలా మంది లబ్ధిదారులు ఉన్నత తరగతులకు చెందిన వారేనని, లక్ష్యం చేసుకున్న లబ్ధిదారులు కాదని కూడా నివేదిక కనుగొంది. ఈ లక్ష్యాలను ఎదుర్కొని బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు ఈ పథకం చేరితే కొంత ప్రయోజనం ఉంటుంది.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ పథకం గురించి పుట్రేవు మానస గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం.

కార్యక్రమంలో ముందుగా మేకల మలేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్, ప్రియా, కళ్యాణ్ చక్రవర్తి, అనసూయ, అనూష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, జాడిపెంటయ్య, సూరజ్ బలి, దూరం ఉమాశంకర్, రజిత, జుగల్ కిషోర్, ఖండేల్వాల్, మురళీధర్ భూతాడ, సంగం రాములు, గట్టికల్లు శ్రీనివాస్, కవిత, వీరంతా కోరుతున్న పాట మావిచిగురు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

గూడుపుటాని ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాశరథి గీతం, ఎస్పీ కోదండపాణి సంగీతం అందించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కాపర్చి బాబుచారి, సతీచారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీళ్ళంతా ఖమ్మం జిల్లా రఘునాథపాల మండలం ఈర్లపూడి గ్రామం నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమం తర్వాత ప్రేమనగర్ ఈ చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ సాహిత్యం, కెవి మహాదేవన్ సంగీతం అందించిన ఈ పాటను వినిపించమని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్, వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్, సాయి, సనిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతలు, కిన్నెర లహరి మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాజసింహం. ఈ చిత్రంలో మనో చిత్ర పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి రాజ్కోట్ సంగీతం అందించిన ఈ పాటను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమం తర్వాత నిజామాబాద్ జిల్లా ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీయుత, రుచికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్న పాట

కార్యక్రమం తర్వాత పాట మనుషులు మారాలి చిత్రంలో పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సంగీతం కెవి మహాదేవన్, సాహిత్యం దాశరథి. ఈ పాటను వినిపించమని కోరుతున్నారు ఇల్లందు బాటంపిట్టి బస్సు నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణ్దేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపల్ చేతు, అక్షయ, అమృత, అనూష, కీర్తి, శతాక్షి, అంబు, జస్వంత్, భానురాజ్, రాజ్విక, రాజా, మౌనిక, రాధాపాసి, బాబాపాసి, రోహిత్, రోషిణి, రోహిత్ వల్లి, ఉమా, పార్వతిబాయి, చోటాపురం పురాణపాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, షహజాది, రఫీల్ పాసి, జి వెంకటేశ్వరరావు, వీరందరి కోసం మనుషులు మారాలి చిత్రం నుంచి ఈ పాట.

కిన్నెరలహరి మీరు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కోడలొస్తున్నారు జాగ్రత్త ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుంచి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీనరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, అక్రు వీరందరి కోసం ఈ పాట.

తర్వాత పాట. గోపాలపురం గ్రామం, అశ్వాపురం మండలం. నెమలకొండ నాగాచారి, శేషారత్నం, భవాని, త్రివేణి, మహేశ్వరి, జ్యోతి, నందు వీరంతా కోరుతున్న పాట. కిరాయి రౌడీలు చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

కిన్నెర లహరి మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమాన్ని విన్నారు. వినిపించిన నేను మీ రేడియో నేస్తం రవీందర్ దాట్ల. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:45. మరికొద్ది క్షణాల్లో సమాచార సంచి, 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

మనోరంజన్ హిందీ చిత్రగీతాలు విన్నారు. వినిపించిన నేను మీ రేడియో నేస్తం రవీందర్ దాట్ల. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి ప్రసారాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, 6:30 సుభాషితం ఆర్ఏ పద్మనాభరావు గారి, 6:35 పత్తి సాగుకు అనువైన రకాలు రైతు సమాచారాలు తెలుసుకుంటారు, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతుల వార్తలు, 7:05 తెలుగుల వార్తలు హైదరాబాద్ కేంద్రం ప్రసారం, 7:15 రేడియో తరంగాలు మార్గ నిర్దేశకుడు మార్కోని ప్రత్యేక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కులిపాక శంకర్రావు, వ్యాఖ్యానం శ్రీమతులు ఎం స్వప్న, స్వాతి, బిశ్రుతి. 7:45 జిల్లాల గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ డి రేవేంద్ర. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మనీ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట, నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, 9:30 ఏకచిత్రగానం, 10:03 90 వసంతాల ప్రజాప్రసారాల సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం, అనంతరం చిత్రగీతాలు, 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర సమాచారం ఢిల్లీ కేంద్రం నుంచి, 2:30 కిన్నెరలహరి, 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు వినవచ్చు. ఇక సాయంత్రం 6:00 హిందీలో, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

కార్యక్రమంలో కలుపు నిర్మూలన యాజమాన్యం రూపకం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కులపాకశంకర్రావు. 7:40 కిన్నెర లహరి. 8:40 సమాచార సంధ్య. 9:00 న్యూస్ అట్ 9. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. రేపు రాత్రి 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారాల ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:03 అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం